0: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, శంకరుల యొక్క శిష్యులైనటువంటి 14 వైరాగ్య భావములను నింపుకున్నటువంటి శ్లోకములు అందించి, తదుపరి శంకరుల వారు ద్వాదశ మంజరి అనేటువంటి 12 శ్లోకములు కూడాను పూర్తి చేసినటువంటి దాటిలో ఇది ఆఖీరుదని కూడాను చెప్పడానికి సంసిద్ధంగా ఉండాలి. అయితే ఈ శ్లోకమునందున్నటువంటి యొక్క వైరాగ్యము మరింత విపరీతమైనటువంటి యొక్క మార్గమును అనుసరించటమే కాకుండా అతి ప్రధానమైనటువంటి యొక్క జ్ఞాన నేత్రమును తెరచుటకు అత్యవసరమైనటువంటి మార్గాన్ని కూడాను నిరూపించటం జరిగింది.
1: లస్ట్, యాంగర్, గ్రీడ్ అండ్ అటాచ్మెంట్, దీస్ బ్యాడ్ క్వాలిటీస్ యూ మస్ట్ గివ్ అప్. ఆస్క్ యువర్ సెల్ఫ్ హూ యు ఆర్. ఇఫ్ యు ఆర్ సో ఫూలిష్ యాజ్ నాట్ టు నో హూ యు ఆర్, యూ విల్ హ్యావ్ ఎండ్లెస్ ట్రబుల్స్ ఇన్ ది హెల్. పవిత్రాత్మ స్వరూపస్, యంగ్ స్టూడెంట్స్, దేర్ వర్ 14 డిసైపుల్స్ ఆఫ్ శంకరా హూ గేవ్ 14 డిఫరెంట్ వెర్సెస్ డీలింగ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైరాగ్య ఆర్ డిటాచ్మెంట్. ఆఫ్టర్ దట్ శంకరా హింసెల్ఫ్ గేవ్ ది ద్వాదశ మంజరి, ది 12 వెర్సెస్. ఇన్ దీస్ 12 వెర్సెస్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ వర్స్ విచ్ స్పెషల్లీ లేస్ ఎంఫసిస్ ఆన్ డిటాచ్మెంట్. దర్ ఇస్ నథింగ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డిటాచ్మెంట్, బట్ దిస్ వర్స్ హ్యాస్ అ స్పెషల్ ఫీచర్. ఇట్ ఓపెన్స్ యువర్ ఐ ఆఫ్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్.
0: కామక్రోధ లోభ మోహాది గుణములు మానవుని యందు దొరల వలె చేరి దొంగతనములకు ప్రయత్నం చేస్తుంటున్నాయి. కాని మన యొక్క దృష్టిలో దొంగల వలె చేరి దొరలుగా చలాయిస్తున్నాయి. ప్రతి మానవుని యొక్క హృదయమునందు కూడాను ఇవి జ్ఞానమనేటువంటి యొక్క మణిను దొంగలించుకునే నిమిత్తమై ఈ 4 గుణములు ఒక విధమైనటువంటి యొక్క ప్లానులు వేసుకుని ప్రతి మానవుని యొక్క హృదయ అంతరాత్రం ఎందు కూడాను అంతరాత్మ భావముని ఎందు కూడాను చలామణి జరుగుతూ ఉంటుంటాయి.
1: దీస్ బ్యాడ్ క్వాలిటీస్ లస్ట్, యాంగర్, గ్రీడ్, అటాచ్మెంట్, ఆరోగెన్స్ అండ్ సో ఆన్, దే ఆర్ ఎంటరింగ్ ది మైండ్స్ ఆఫ్ పీపుల్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఆనరబుల్ పర్సన్స్ అండ్ వన్స్ దే ఎంటర్ దే బిహేవ్ లైక్ థీవ్స్. హౌఎవర్ ఇన్ అవర్ వ్యూ we seem to feel that they are coming like thieves and behaving like honorable people. They spoil man's ideas, they tarnish man's mind, they ruin his inner peace of mind.
0: Indulo kaamam aneetunti vaadu ee naluguru dongalu endukudanu pradhanamaineetunti leader ga nilchi untadu.
1: Kama, lust, he stands amongst all these qualities as an important leader.
0: Migilinatvanti muggaru kodanu itarane anusarinchukuntu itani yokka abhiprayamulaku varu talanooputu kodanu migilinatvanti karyamulu cheyataniki samsiddhulai untuntaru.
1: The other 3 follow this leader and are always ready to obey him and do such things as are dictated by him for them to do.
0: Asalu janmamunake moola karanam kaamamu, మరణమునకు కాలుడు, జీవితమునకు రాముడు. ఈ కాముడు, రాముడు, కాలుడు ఈ ముగ్గురి యొక్క చేతలు యందు మానవుని యొక్క జీవితము మెలుగుతూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ కామ, ది గాడ్ ఆఫ్ లస్ట్, ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్. సిమిలర్లీ కాల, ది టైమ్, ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ డెత్ అండ్ రామ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లైఫ్ అండ్ గుడ్ లివింగ్.
0: కనుక మధ్యనున్నటువంటి రాముణ్ణి మనం అనుగ్రహానికి పాత్రులైనప్పుడు ఈ కామ, కారుణ యొక్క తత్వములు ఏమాత్రం కూడాను మనల్ని హింసించడానికి పూనుకోవు.
1: ఇఫ్ దేర్ఫోర్ వీ కెన్ డిజర్వ్ బై అవర్ కాండక్ట్ ది గ్రేస్ ఆఫ్ రామ హూ కమ్స్ ఇన్ బిట్వీన్, దెన్ ది కామ హూ ఇస్ అట్ ది బిగినింగ్ అండ్ ది కాల ఆర్ ది టైమ్ హూ ఇస్ అట్ ది ఎండ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు ట్రబుల్ అస్ వెరీ మచ్.
0: నిమురు కప్పిన నిప్పు వలె, పాచి కప్పిన జలము వలె, పొర కప్పిన కన్ను వలె ఈ యొక్క కామం అనేటువంటిది జ్ఞానమును కప్పుకొని ఉంటుంటారు.
1: లైక్ ఫైర్ విచ్ ఇస్ కవర్డ్ బై యాష్, like water which is covered by a layer, like the eye which has got a cover of cataract, this karma doesn't show itself up, it is covered by something which doesn't make it evident. This is covered by wisdom.
0: ఇప్పుడు ఈ కామం అనేటువంటి యొక్క తెర ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క స్వభావం ఏమిటి అని దీని పుట్టు పూర్వోత్తరాలు కనుక్కోవటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు ఫైండ్ అవుట్ అండ్ ఎంక్వైర్ వేర్ ఫ్రమ్ హ్యాస్ దిస్ కవర్ ఆఫ్ కామా హ్యాస్ కమ్, వాట్ ఈస్ ఇట్స్ ఆరిజిన్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ నేచర్.
0: ఈ కామం వల్ల నిత్యానిత్య పరిశీలన కూడా స్తంభించిపోతుంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ కామా we will not be able to distinguish between what is lasting and what is only temporary.
0: Vichchana bhavamunu marchipothundi.
1: We forget our ability to distinguish between right and wrong.
0: Mohamunu abhruddhi parastundi.
1: It increases our attachment.
0: Moham valla gnapasakti tagipothundi. Gnapasakti tagipovatam cheta buddhi cheenistundi. Buddhi cheeninchadam cheta manavatvane nasanam unarinchutundi.
1: As a result of this attachment filled with love, our memory becomes weak. When the memory becomes weak, our intelligence becomes weak. Once the intelligence becomes weak, then we will not be able to find out what is good or what is bad.
0: Kanuka ee kaamam aneetundi mana jeevitamunake oka vidhamainatundi naasananni chekurustundi. Kanukane mottamota kaam tattvam emito, kaam janma sthanam emito, kaamam yokka swabhavam emito మొట్టమొదట దానిని అర్థం చేసుకోవటం లేక విచారణ సల్పుకోవటం, దాని యొక్క ఆదిని గురించి మనము అన్వేషణ జరపటం చెయ్యాలి.
1: దిస్ కామా హ్యాస్ ది కెపాసిటీ టు రూయిన్ అవర్ వెరీ లైఫ్. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఆన్ అవర్ పార్ట్ టు ఫైండ్ అవుట్ అండ్ ఎంక్వైర్ వాట్ ఈస్ ఇట్స్ ట్రూ నేచర్. వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్? వాట్ ఆర్ ఇట్స్ క్వాలిటీస్? ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కామా.
0: దానిని మనము తెలుసుకుంటేమా ఒక్క క్షణంలో మనకు అది దూరం అయిపోతుంది.
1: ఇఫ్ వి అండర్స్టాండ్ ఇట్ ఇన్ వన్ మోమెంట్ ఇట్ విల్ గో అవే ఫ్రమ్ అస్.
0: మనము తెలుసుకొనక దానికే ప్రధానమైనటువంటి స్థానం అందించి దానిని పెద్దగా మనం భావించడం చేత అది మన తలపైన ఎక్కి తాండవం ఆడుతుంటుండాలి.
1: ఇఫ్ వి విదౌట్ అండర్స్టాండింగ్ ఇట్ గివ్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ గివ్ ఎ హై ప్లేస్ దెన్ దాట్ విల్ గెట్ ది అప్పర్ హ్యాండ్ ఇట్ విల్ గో ఆన్ అవర్ హెడ్స్ అండ్ ఇట్ విల్ బిగిన్ టు డాన్స్ ఆన్ అవర్ హెడ్.
0: దీనికి ఒక చిన్న కథ.
1: ఇట్స్ ఎ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
0: ఒక గ్రామంలో వివాహం జరుగుతుంటుండాలి. వివాహమునకు ముందు దినము పెళ్లి కుమారుల వారు ఒక గ్రామం నుంచి తరలి వచ్చారు. పెళ్లి కూతురు ఇంటి వారు ఒక ఇంటిలో ఉంటున్నారు. అయితే ఈ ఇరువురికి మధ్యలోపల ఒక వ్యక్తి అటువైపున పెళ్లి కొడుకు వారికి ఇటువైపున పెళ్లి కూతురు వారి దగ్గర కూడాను చాలా జబర్దస్త్ జరుపుతూ వస్తుంటున్నాడు.
1: ఇన్ వన్ విలేజ్ there was to take place the function of a marriage. The party of the bridegroom came to that village from some other place. The party of the bride are staying in another house. In between the bridegroom's house and the bride's house, there was one individual who was demanding all kinds of comforts for himself and posing as an important person.
0: పెళ్ళి కొడుకు ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు ఏమాత్రం కూడాను కాలకాలానికి సరిగా మీరు భోజనానికి రావటం లేదు, మేము కాచుకోవాల్సి వస్తుంటుండాలి, ఎన్ని పర్యాయములు పిలిచినా మీరు రావటం లేదు, అటా ఇటు అని చాలా జబర్దస్తిగా వారి దగ్గర మాట్లాడుతున్నారు. ఆ పెళ్లి కొడుకు ఇంటి వారు అనుకుంటున్నారు ఇతను ఎవరో పెళ్లి కూతురు ఇంటి పెద్దగా ఉంటుంటాడు అని వారు భావించారు.
1: దిస్ ఇండివిజువల్ యూస్ టు గో టు ది బ్రైడ్ గ్రూమ్స్ ప్లేస్ అండ్ టెల్ దెమ్ యు ఆర్ నాట్ కమింగ్ ఇన్ టైమ్ ఫర్ యువర్ డిన్నర్, యు ఆర్ ఆల్వేస్ డిలేయింగ్ మ్యాటర్స్ అండ్ వీ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ ఎవ్రీ అకేషన్. దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ రెబ్యూక్ హీ వాస్ గివింగ్. People belonging to the bridegroom's party thought that this individual was some respected elder on the side of the bride.
0: Inka pellu kooturu intiki vastunnadu, em meeru mammalni sariga gurtinchatam ledhu, maaku sariyainatundi gauravamulu andinchatam ledhu, mammalni alakshyanga meeru agauravanni parustunnaru ani pellu kooturu vaari daggara jagadamulu veyatamu.
1: He used to go to the bride's house and tell them, you are not giving us due recognition, you are not respecting us properly, you are not giving us all that is due to your bridegroom's party. And this is how he was telling the bride's people.
0: ఈ విధంగా ఒక విధమైనటువంటి నాటకం ఆడటం చేత పెళ్లి కూతురింటి వారు పెళ్లి కొడుకు వారేమో ఈ పెద్ద అనుకోవటం, పెళ్లి కొడుకు ఇంటి వారు పెళ్లి కూతురు ఇంటి పెద్దనేమో అనుకోవటము ఈ రకంగా జరుగుతూ వచ్చింది. కానీ ఈ స్వతంత్రం అనేటువంటిది మితిమీరిపోయేటప్పటికీ ఇతని ఎవరు అని పెళ్లి కొడుకు ఇంటి వారు పెళ్లి కూతురు ఇంటి వారు ఇద్దరూ చేరి అతని యొక్క స్థితిగతిని కనుక్కోవటానికి ప్రయత్నం చేశారు. ఆ సమయాన్ని చూచుకున్నాడు, ఎవరికి చెప్పకుండా పరిగెత్తాడు. నిజంగా ఈ ఇద్దరికి కూడాను పెద్ద కాదు తాను. అదే విధముగానే ప్రవృత్తి నివృత్తి అనేటువంటి రెండు స్థానములకు మధ్యలోపల ఈ కామము అనేటువంటిది ఒకటి బయలుదేరి ఇటువైపున అటువైపున చాలా అధికారమును చెలాయిస్తూ వస్తుంటుంటుంది. ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క రెండు తత్వములు కూడా విచారణ అనేటువంటి దానికి పునుకుంటా ఈ కామం అనేటువంటిది మటుమాయమైపోతుంది.
1: దిస్ ఇండివిజువల్ వాజ్ ఎనాక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ డ్రామా. హీ వాజ్ గోయింగ్ టు ది బ్రైడ్ గ్రూమ్స్ పీపుల్ అండ్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ ఎ రెస్పెక్టెడ్ ఎల్డర్ ఫ్రమ్ ది బ్రైడ్ సైడ్. He was going to the bride's people and was behaving as if he was an elder from the bridegroom's side. The moment both the parties felt that he was crossing his limits and he was not behaving properly, both the parties started making an inquiry as to who he was. And very soon they were coming to know that he does not belong either to the bride's party or to the bridegroom's party. When such a situation arose, this man slipped away and disappeared altogether. In this analogy, we have like the two parties, pravrutti and nivrutti. That is, what is concerning this world and what is concerning detachment. Once you have these two, kama, like this individual, plays and enacts this particular drama going to one and the other, pravrutti and nivrutti. But once you put in inquiry and try to make out what the origin of this kama is, it will disappear and slip away like that individual.
0: ఈ కామం అనేటువంటి రోగము ఎట్టి ఔషధంతో కూడాను చచ్చేటువంటిది కాదు, ఎట్టి ప్రయత్నంతో కూడాను అణిగేటువంటిది కాదు. ఒక్క భగవత్ ప్రేమానుగ్రహం చేతనే ఇది పట్టుబడిపోతుంది. అట్టి భగవత్ ప్రేమకు, అట్టి భగవత్ కృపకు మనం పాత్రులమయ్యేటువంటి యొక్క ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
1: దిస్ డిజీజ్ విచ్ మే బి కాల్డ్ కామా ఈజ్ నాట్ గోయింగ్ టు బి క్యూర్డ్ బై ఎనీ మెడిసిన్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సప్రెస్డ్ ఇన్ ఎనీ ప్లేస్. ది ఓన్లీ థింగ్ దట్ కెన్ సప్రెస్ ఇట్ అండ్ క్యూర్ ఇట్ ఈస్ గాడ్స్ ప్రేమ ఆర్ గాడ్స్ గ్రేస్. దేర్ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు సప్రెస్ ఇట్ యూ హ్యావ్ టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ ప్రేమ.
0: అట్టి ప్రేమను పొందేటువంటి నిమిత్తమై సాధకుడు దక్షుడు కావాలి అని గీతకుడును ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇన్ ఆర్డర్ దట్ యు మే డిజర్వ్ సచ్ ప్రేమ యూ బికమ్ ఎ సాధక హూ విల్ డిజర్వ్ సచ్ ప్రేమ. దట్ సాధక షుడ్ బికమ్ ఎ దక్ష.
0: దక్షుడనగా సర్వ విద్యలు కూడాను నేర్చుకున్నటువంటి వాడిని దక్షుడు అంటారు.
1: దక్ష ఈజ్ వన్ ఈజ్ ఎ నేమ్ యూజ్డ్ ఫర్ వన్ హూ హ్యాస్ లెర్న్డ్ ఆల్ ది డిసిప్లిన్స్ ఆల్ ది నాలెడ్జ్.
0: అనగా ప్రవృత్తి విద్య, నివృత్తి విద్య, అపర విద్య, పర విద్య, ఈ అన్నింటి విద్యలు కూడా నేర్చుకున్నటువంటి వాడిని ఈ 64 విద్యలు ఉంటున్నాయి. ఈ 64 విద్యలు కూడా నేర్చుకున్నటువంటి వాడిని దక్షుడు అని పిలిచవచ్చు.
1: వి గివ్ ది నేమ్ దక్ష టు ఎ పర్సన్ హూ హ్యాస్ లెర్న్డ్ ఆల్ ది వేరియస్ పాసిబుల్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ such as pravrutti, nivrutti, aparavidya, paravidya and so on. There are 64 different branches of knowledge. One who has mastered the 64 different branches of knowledge will be called a daksha.
0: Manamu purana dakshini yokka kathalu mana vini undavachunu.
1: We might have heard the stories which are contained in our puranas.
0: Ee purana dakshinaku andaru aada biddale. Andulo ఒక బిడ్డ సతీదేవి అని.
1: దిస్ దక్ష హు ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ ది స్టోరీస్ ఆఫ్ పురాణ హ్యాస్ గాట్ ఆల్ హిస్ చిల్డ్రన్ యాజ్ ఓన్లీ గర్ల్స్. వన్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈజ్ సతీదేవి.
0: సతీదేవి అనగా జ్ఞాన విద్య అని దీనికి పేరు.
1: ది నేమ్ సతీదేవి సిగ్నిఫైస్ నాలెడ్జ్ ఆర్ ది స్టడీ ఆఫ్ విజ్డమ్.
0: కనుక ఈ జ్ఞాన విద్య ఈ దక్షుని దగ్గర ఉండటం చేత ఈశ్వరుడు ఆ సతీదేవిని వరించాడు.
1: దిస్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ బికాస్ ఇట్ ఈస్ ప్రెసెంట్ విత్ సతీదేవి ఈశ్వర ది లార్డ్ వాంటెడ్ టు హ్యావ్ హర్ యాజ్ హిస్ బ్రైడ్.
0: ఈమెను వరించడం చేతనే ఈశ్వరుడు ఈ యొక్క దక్షునికి సంబంధుడుగా మారిపోయాడు. అదే విధముగానే భగవత్ సంబంధము, ఈశ్వర సంబంధము మనకు కావాలనుకున్నప్పుడు మనము జ్ఞానము అనేటువంటి జ్ఞానదేవి అనేటువంటి యొక్క సచీదేవిని మనలో ఉద్భవింప చేసుకోవటానికి ప్రయత్నం సల్పాలి.
1: బికాస్ ఈశ్వర వాజ్ వాంటింగ్ టు గెట్ సతీదేవి, ఈశ్వర బికేమ్ రిలేటెడ్ దేర్ బై టు దక్ష. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ నియర్ గాడ్ అండ్ ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ టు గాడ్, దెన్ వీ షల్ హ్యావ్ టు డెవలప్ విజ్డమ్ అండ్ అక్వైర్ విజ్డమ్.
0: కనుక సాధకుడు అయ్యేటువంటి వాడు ఈ జ్ఞాన విద్యను మనం అర్జించినప్పుడే సర్వ విద్యలు కూడా మనల్ని వరించడమే కాకుండా తరింప చేస్తాయి.
1: సో వన్ హూ ఈస్ గివెన్ టు దిస్ కైండ్ ఆఫ్ కామా ఆర్ లస్ట్, ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యు ఆర్ ఏబుల్ టు అక్వైర్ ది నెసెసరీ విజ్డమ్, ది ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు విజ్డమ్, ఆల్ అదర్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ విల్ ఆల్సో కమ్ టు యూ.
0: అయితే ఈనాడు పేరుకు సాధకులమే కానీ మనము సాపాటు రాముళమైపోతున్నాం.
1: But today it's only in name that one is a sadhaka, but all the time we are spending our time eating food.
0: Bandavale tinatamu gunduvale balchatamu edo oka vidhamainatundi kumbhakarnulu vale nidra povatamu mana kalamunu vyartham cheyatamu itti sadhakulnu puraskarinchukoniye bharatiya sanskruti nedu haasyaspadamulku uri ayipoyinatundi.
1: We eat heavy food, we sleep like a kumbhakarna, we become a very stout person. In this way we waste our time. The reason why our Indian culture has got to some ridicule by others is because of these various actions.
0: ఎవరికి నీ శ్రమ ఇవ్వక, ఎవరికి నీ శ్రమ కలిగించక, తమ పనులు తామే చేసుకుంటూ తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క విశిష్టమైనటువంటి సత్యాన్ని తాము విడువక మార్గమును అవలంబించుతూ ఇతరులకు మార్గదర్శకుడై తాను అలవడుచుకున్నప్పుడే ఇతను ఒక విధమైనటువంటి వ్యక్తి కింద మనము గుర్తించడానికి వీలవుతుంది.
1: వన్ హూ డస్ నాట్ గివ్ ఎనీ ట్రబుల్ టు అదర్స్, వన్ హూ డజంట్ కాజ్ హర్ట్ టు అదర్స్, వన్ హూ డస్ హిజ్ ఓన్ వర్క్ అండ్ లుక్స్ ఆఫ్టర్ హిజ్ ఓన్ డ్యూటీ వితౌట్ డిపెండింగ్ అపాన్ ఎనీ అదర్స్ అండ్ ఫాలోస్ హిజ్ ఓన్ పాత్ అండ్ ఈజ్ అన్ ఐడియల్ టు అదర్స్, సచ్ ఎ పర్సన్ వీ కెన్ రికగ్నైజ్ యాజ్ ఎ వర్ది ఇండివిజువల్.
0: కనుక మనము ఈ వయసునందు ప్రతి ఒక్కరికి కూడాను ఆదర్శప్రాయుడుగా నిలచాలి, కాని అన్యులతో చెప్పించుకునేటువంటి యొక్క స్థితికి మనం దిగజారకూడదు.
1: Therefore, in this age, you should be an ideal for everyone else. You should not slip down to a position where others will tell you what to do and what not to do.
0: కనుక మన మానవత్వాన్ని పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వం లోపల ప్రవేశింపచేయటానికి ఇట్టి యువకులైనటువంటి విద్యార్థులు ప్రప్రథమలో కంకణం కట్టుకుని తమ యొక్క కామతత్వమును, తమ యొక్క క్రోధతత్వమును, తమ యొక్క విజృంభణను కొంతవరకును అణచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నప్పుడే తాను ఈ విద్యాధికారిగా లేక విద్యనొక్కు అర్హుడుగా తాను కాగలడు.
1: When you undertake to make the nature of a human being reach the divine in you, undertake this particular sacred task and have the determination by which to be humble, by which to develop humility, it's only then that you will deserve to get this education, and after getting this education you will also deserve to become some important person in giving education to others.
0: Vidya nimittamai vidyalayamulaku vellatam kaani endu nimittamai ee vidyalayamulaku vachinamo aa yokka lakshyanni marchipotamu. ఇది విద్యార్థులకు సరైనటువంటి అర్థం చేసుకునేటువంటి యొక్క పరిస్థితిలో వీరు ఈ విద్యన కొంతవరకు పొందడానికి ప్రయత్నం సల్పుతున్నారనే గోచరిస్తుంది.
1: యు గో టు కాలేజెస్ ఫర్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ అండ్ దెన్ యూ ఫర్గెట్ వై యూ హ్యావ్ కమ్ టు ది కాలేజెస్ అండ్ వాట్ ది పర్పస్ ఈస్ అండ్ ది స్టూడెంట్స్ మస్ట్ దేర్ ఫోర్ స్పెండ్ దర్ టైమ్ ఇన్ అండర్స్టాండింగ్ ది మెయిన్ పర్పస్ ఫర్ విచ్ యూ ఆర్ వాంటింగ్ టు గెట్ ఎడ్యుకేటెడ్.
0: అనేక మంది విద్యాలయములకు వెళ్లి విద్య విషయమును మరచి విషయ సంబంధమైనటువంటి మాటల లోపల కాలమును వ్యర్థపుచ్చి కట్టకడపడకు పరీక్షలు వచ్చేటువంటి సమయానికి క్రొత్త బుక్కు తెరచడానికి ప్రయత్నం సల్పుతుంటారు.
1: మెనీ గో టు కాలేజెస్ అండ్ దే ఫర్గెట్ దట్ దే హావ్ జాయిన్డ్ ది కాలేజెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్. దే గెట్ దెమ్సెల్ఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫుల్ఫిలింగ్ మెటీరియల్ అండ్ సెన్సువస్ డిజైర్స్. దే వేస్ట్ దర్ టైమ్ అండ్ బై ది టైమ్ ది ఎగ్జామినేషన్స్ కమ్ క్లోజ్ దే బిగిన్ టు ఓపెన్ దేర్ న్యూ అన్యూస్డ్ బుక్స్ ఫర్ ది ఫస్ట్ టైమ్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, ఈ వయసు బంగారు వంటి వయస్సు, మహాపవిత్రమైనటువంటి వయస్సు. ఈ వయసు మరీ చిక్కాలంటే దక్కాలంటే మనకు దక్కేటువంటిది కాదు, చిక్కేటువంటిది కాదు. ఈ చిక్కిన కాలమును, దక్కిన సమయాన్ని మనం కొంతవరకు పవిత్రం చేసుకోవటానికి తగినటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. ఈ పూనుకొనటకు పూర్వము మనము ఇంద్రియములను నిగ్రహించుకోవాలి. ఇంద్రియము నిగ్రహించుకున్నటువంటి సమయమునందే మనము సర్వ విద్యలను కూడాను మన యొక్క హస్తగతం చేసుకోవటానికి తగినటువంటి ధైర్య సాహసాలు, దానికి తగినటువంటి బుద్ధి కుశలతలు కూడాను అభివృద్ధి అవుతాయి.
1: ప్రేమ స్వరూప స్టూడెంట్స్, దిస్ ఏజ్ ఆఫ్ యువర్స్ ఈజ్ లైక్ ఎ గోల్డెన్ ఏజ్, ఇట్ ఈస్ ఎ సీక్రెట్ ఏజ్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇట్ అగైన్, యూ వాంట్ గెట్ దిస్ ఏజ్ వన్స్ అగైన్ ఇన్ యువర్ లైఫ్. యూ మస్ట్ రియలైజ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ఇట్ అండ్ యూ మస్ట్ డిసైడ్ టు కంట్రోల్ యువర్ ఆర్గన్స్. ఇట్ ఇస్ ఓన్లీ బై కంట్రోలింగ్ యువర్ ఆర్గన్స్ ఎట్ దిస్ ఏజ్ ఆఫ్ యువర్స్ యూ విల్ బి ఏబుల్ టు అక్వైర్ all branches of knowledge. You can also have the courage by which to know what is contained in what you study in your colleges.
0: Yemi leni burralona nimpavachu yemainanu yememo nindiyunna burra nimpa veelaguna kalibodalu nindiyunna talaburridi kaaliyaguna talaburridi kaaligaaka ila sukrutamu nilvagalaguna.
1: If your head is empty and receptive, one can fill it with good ideas. But if your head is not empty and is already full with all kinds of ideas, can we put anything into it further? It is not possible to fill the head of that kind with any ideas, good and bad.
0: Kanuka manayakka talanu pavitramainatvanti bhavamulato sukrutamainatvanti seelamulato దివ్యమైనటువంటి జ్ఞానముతో నింపుకోవటానికి తగినటువంటి ప్రయత్నం సలపాలి. అంతేకాని ప్రపంచంలో జరిగేటువంటి నానా లౌకికమైనటువంటి యొక్క ఈ మలినమైనటువంటి విషయాలను లేక రోతబట్టినటువంటి యొక్క పాత గుణములను కూడాను మనము బుర్రలో నింపుకోవటానికి పూనుకోకూడదు.
1: యు మస్ట్ ట్రై అండ్ ఫిల్ యువర్ హెడ్స్ విత్ సేక్రెడ్ ఐడియాస్. యు మస్ట్ ఫిల్ ఇట్ విత్ గుడ్ సేయింగ్స్. యు మస్ట్ ఆల్సో ఫిల్ ఇట్ విత్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. You should not fill your head with impure ideas. You should also not fill your head with rotten things which have been abandoned long ago.
0: దీనినే భగవద్గీత కూడాను, నాయన నీలో చేరినటువంటి అపవిత్రమైనటువంటి భావములను ఒక్క పర్యాయము చక్కదిద్దుకోవటానికి సాధ్యం కాదు, మెల్లమెల్లగా మెల్లమెల్లగా దానిని సరైనటువంటి మార్గంలోకి తెప్పించుకోమని చెప్పిన కూడాను భగవద్గీత ప్రబోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత has touched on this aspect. It is stated therein that the large number of impure ideas that have entered you cannot be rectified all of a sudden. They can only be rectified slowly and steadily, one after another.
0: ఈ విధమైనటువంటి యొక్క మార్గమును కొంతవరకును ఉద్రేకపరిచేటువంటి గుణములను క్రమక్రమేణా మనం తగ్గించుకోవటానికి తగినటువంటి ప్రయత్నము ఎట్టిదనగా ఒక్క భగవత్ అనుగ్రహానికి, భగవత్ ప్రేమకు మనం ఏ యొక్క హృదయాన్ని అర్పితం చేస్తామో అప్పుడే ఇవన్నీ కూడాను క్రమక్రమేణ చల్లబడి తగ్గిపోవటానికి కూడాను పూనుకుంటాయి.
1: ది పాత్ దట్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ ది ఎక్సైటింగ్ క్వాలిటీస్ అండ్ టు డిక్రీజ్ దీస్ బ్యాడ్ ఐడియాస్ విచ్ హావ్ గాన్ ఇంటూ యూ స్టెడీలీ వన్ బై వన్ అండ్ స్లోలీ ఈస్ టు గెట్ యువర్ హార్ట్ కండక్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ మేనర్ సో యాజ్ టు డిజర్వ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్, సో యాజ్ టు డిజర్వ్ ది ప్రేమ ఆఫ్ ది లార్డ్.
0: కానీ ఒక్కొక్క పర్యాయం మనము తలంచుతూ ఉంటాం. ఇంత గాఢంగా నిలిచిపోయినటువంటి ఈ దుర్గుణాలను మనం ఏ రీతిగా సులభంగా తప్పించుకోవడానికి వీలవుతుంది, ఇది నా జన్మలో జరగనటువంటిదని కూడాను మనం బలహీనులైపోతుంటాము. అట్టి బలహీనతకు మనం చోటు ఇవ్వకూడదు. తగినటువంటి ప్రయత్నాన్ని కూడాను మనం గట్టి పట్టుతో దాన్ని సాధించడానికి పూనుకోవాలి.
1: Sometimes we think these bad ideas are so firmly rooted in us, how are we going to get rid of them? I have not got the necessary strength to get rid of these firmly rooted bad ideas. You should not give place to such weakness. You must make a determined attempt to get rid of them, and you can get rid of them if you have the strength.
0: Manchi abhyasamulu kani chedda abhyasamulu kani manamu yokk cheyatam chetane mana yokk abhyasamulu chetane avu periginavi kani లేకున్నా హఠాత్తుగా మన యొక్క తలలో చేరినటువంటివి కాదు. మంచికి చెడ్డకు మన అభ్యాసములే మూల కారణం.
1: Either good practices and ideas or bad practices and ideas have not come to you all of a sudden. They have come to you slowly as a result of your own doings, either good and bad.
0: కనుక ఏ విధమైనటువంటి అభ్యాసంతో అవి తలమీరిపోయినవో ఆ విధమైనటువంటి అభ్యాసములే మనము తలంచి మనము ఆ విధమైన అభ్యాసం లోపల ఈ యొక్క జీవితమును అంకితం చేసి ఆ పెరిగిపోయినటువంటి అభ్యాసమును తరిగించుకోవడానికి తగిన ప్రయత్నం సలపాలి.
1: We should be able to recognize which of these practices have become bad and have crossed the limits. We should also recognize which of them are under our control. And in our life, we must make an attempt to get at those bad practices which have crossed the limits and remove them from ourselves.
0: దీనికి ఒక చిన్న కథ.
1: A small story for this.
0: ఒక వ్యక్తి నిరంతరము కూడాను అపిని అంటారు నల్లమందు నల్లమందు తినటము చాలా అలవాటు చేసుకున్నాడు.
1: One individual got into the bad practice of eating opium.
0: కాని దానిని నిలబెట్టడానికి సాధ్యం కావటం లేదు. నిరంతరము మత్తులో ఉంటుంది. తన ఆరోగ్యాన్నంతా కూడాను పాడు చేసుకుంటూ వస్తున్నాడు.
1: It was not possible for him to control his taking the opium. And by taking opium, he was always in a kind of coma and he was ruining his health.
0: ఈ విధమైనటువంటి బలహీన స్థితి లోపల ఆ గ్రామమునకు ఒక మహనీయుడు వచ్చాడు.
1: While he was passing in this weak state of health, one great person came to that village.
0: ఆ సమయములోపల గ్రామస్తులందరూ కూడాను ఆ మహనీయుని దర్శించడానికి వెళ్తూ వచ్చారు. ఆ గుంపుల లోపల ఈ వ్యక్తి కూడాను ఆ మహనీయుని దర్శించడానికి వెళ్లాడు.
1: All the individuals in the village were going to have the darshan of this Mahapurusha. Along with the crowd, this particular person who was taking opium also went there to have his darshan.
0: ఒక్కొక్కరు ఒక్కొక్కరు వారి కష్టములు నష్టములు అనారోగ్యములు ఇలాంటి యొక్క బాధలను చెప్పుకుంటూ ఆ మహనీయుని యొక్క ప్రబోధనలు కొంతవరకును ఆలకించి వారి యొక్క ఆదేశమంతా కూడా వీరు అనుభవించి అందుకొని వస్తూ ఉండేటువంటి వారు. ఈ సమయం లోపల ఈ అపిని తినేటువంటి వ్యక్తి కూడాను అతి సమీపించేటప్పటికీ, నాయన నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న తర్వాత ఈ లోకంలో నీవు చేయవలసినటువంటి కార్యములు ఏ రీతిగా చేయగలవు? కనుక నీవు ఆరోగ్యమును మొట్టమొదట చూచుకో. దేహమే ఆరోగ్యము. ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఆరోగ్యం చక్కకుంటే కదా ఈ ధర్మార్థ కామ మోక్షములైనటువంటి పురుషార్థములు కూడాను మనం సాధించడానికి వీలవుతుంది అని అనేక రకములైనటువంటి బోధనలు చేసి నీవు దీనిని తగ్గించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం సల్పమన్నాడు.
1: Each of these persons in the village was going to see this Mahaniya and tell him their troubles, their ill health, their various kinds of difficulties into which they were being driven. And the great person was listening to them and advising them. Along with them, this opium eater also went to this great person. As soon as he was in his presence, he told him, "Your health is bad. Your health is not at all good. How can you do anything in this world with a bad health? You must improve your health. We talk of the purusharthas, dharma, artha, kama and moksha. How can you acquire them if you do not have the necessary health? Take care of your health and first improve your health."
0: Swami, ye reetiga na cheta kaakunnadi tamare edaina okati aadesham ichi tama anugrahinchi aa abhyasam ye reetiga cheyalo cheppandi tappaku nenu anusaristanani prarthinchadu.
1: This opium eater was praying to Swami and said, "Swami, how can I do it? I am not able to do it. I have not got the strength to do it. If you tell me some method by which I can take care of my health, I shall certainly follow."
0: Aithe neevu nityamu enta pramanam ikka opium tintunnavu ani adigadu ee guru.
1: The guru asked him, "How much opium do you eat each day?"
0: Aithe atanu cheppadu, "ఒక్కొక్క దినం ఎక్కువగానే తింటుంటాను, ఒక్కొక్క దినం తక్కువగా తింటుంటాను. అయితే ఇంతవరకు నా యొక్క కొలతగా నేను చెప్పవచ్చును" అని ఒక విధమైనటువంటి ఒక సైజు చెప్పాడు.
1: This man said, "Yes, on some days I eat large quantities, on some days I eat small quantities, but on the whole I can say that I eat a certain quantity," and he showed a measure of opium every day.
0: సరే అంత ప్రమాణమైనటువంటి ఒక చాక్ పీస్ తెప్పించాడు.
1: The guru got a chalk piece of that size which this man indicated as the quantity of opium he was eating every day.
0: Nayana inta pramanam dinamu tintu untundamani aa yokka vyaktiki bodhinchadu anduku taanu chaala aanandinchadu poorthi odalamani cheppaledu kada anukoni intaina tinamani cheppadu kada ani swami tappaka nenu deenini pramanamaine nityamu tintuntanu ani oppukunnadu.
1: This individual was very happy. He was afraid that the guru would ask him to completely give up the opium. On the other hand, when he told him to eat each day a quantity which is equivalent to that piece of chak, he was quite happy.
0: Sari atanu oppukunna tachaname ee mahaniyudu cheppadu aithe నీవు తీసుకునే సమయం నందు మాత్రము ఇంత ప్రమాణం తీసుకో. అది తీసుకున్న తర్వాత ఇదే చాక్టీస్తో నీవు మూడు పర్యాయములు ఓం అని రాసి తిరిగి దానిని భద్రం పెట్టుకుంటుండు. నిత్యము ఈ చాక్టీస్ అంతనే నీవు తింటూ ఉంటుండు అని ఈ గురువు బోధించాడు.
1: The Guru told him, as soon as he agreed to eat each day the same size of opium as the chakpis, the Guru told him, as soon as you eat the opium on a particular day, you take the chakpis and write 3 times Om on a board and keep the chakpis carefully with you after you write it on the board.
0: ఈ విధంగా దినము తన యొక్క కొలత తీసుకుంటూ మూడు పర్యాయములు ఓం ఓం అని రాసేటప్పటికి దినదినానికి చాక్పీస్ తగ్గుతూ తగ్గుతూ తగ్గుతూ తగ్గుతూ వచ్చేసేసింది.
1: ఇన్ దిస్ వే ఆఫ్టర్ ఈటింగ్ ది ఓపియం విచ్ ఇస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది చాక్పీస్ అండ్ వెన్ హీ రోట్ 3 times ఓం ఆన్ ది బోర్డ్ ది సైజ్ ఆఫ్ ది చాక్పీస్ డే ఆఫ్టర్ డే వాస్ బికమింగ్ స్మాలర్ అండ్ స్మాలర్.
0: ఈ విధంగా కట్ట కడపటికి ఆ యొక్క చాక్పీస్ పూర్తి అంతర్ధానమైపోయింది, తన అభ్యాసం కూడా పూర్తి నిలిచిపోయింది.
1: టువర్డ్స్ ది ఎండ్ యాజ్ హి రీచ్డ్ ది ఎండ్ ది చాక్పీస్ బికేమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ ఆల్ టుగెదర్ వానిష్డ్ ఇన్ సైజ్. సో ఆల్సో హిస్ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ ఓపియం బికేమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ ఆల్ టుగెదర్ హీ లాస్ట్ ది హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ ఓపియం.
0: మనము కూడాను ఈనాడు ఒకే దినము 10, 12, 15, 20 సిగరెట్లు తాగరు. ఒక దినం ఒకటి, తర్వాత రెండు, తర్వాత క్రమక్రమేణ అయిపోయి రాత్రిం పగలు కూడాను చైన్ స్మోకింగ్ చేస్తూ కూర్చుంటాం. ఈ అభ్యాసం ఎట్లా వచ్చిందంటే క్రమక్రమేణ పెరుగుతూ వచ్చింది. అయితే దాన్ని మనం క్రమక్రమేణ తరుగుతూ తెప్పించుకోవాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ టుడే వి స్మోక్ సిగరెట్స్ 10, 12, 20, 25, it goes on increasing and becomes chain smoking day and night. How has this come to us? It has come by increasing slowly and steadily. How can we get rid of it? We should get rid of it by decreasing it slowly and steadily.
0: ఇదే విధముగానే మనం అనేక రకములైనటువంటి దుర్గుణాలను మనం క్రమక్రమేణ పెంచుకుంటూ పోతుంటున్నాము. కానీ ఈ దుర్గుణములు ఇవి మనకు అపకారి అని గుర్తించిన తరువాత క్రమక్రమేణ దాన్ని తగ్గించుకోవటానికైనా ప్రయత్నం చేస్తే అప్పుడు మనం తెలివితేటలు కలిగినటువంటి వారమని అనుకోవచ్చును. ఇది తప్పని తెలిసి కూడాను దాన్ని తగ్గించుకోవటానికి తగినటువంటి ప్రయత్నమే మనం చేయలేకపోతే మన తెలివితేటలు కాల్చడానిక ఎందుకోసం మన తెలివితేటలు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది వేరియస్ బ్యాడ్ క్వాలిటీస్ హ్యావ్ బిన్ గ్రోయింగ్ ఇన్ అస్. Even after recognizing those bad qualities to be harmful, if we do not make an attempt to decrease and give up those bad qualities, that is bad. After being knowledgeable that there are bad qualities, if you do not give up those bad qualities by making an attempt, what is the purpose of your knowing and your knowledge?
0: Karuka, ee vidhamainatvanti yokka ajnanamlo manam poi శంకరుల యొక్క శిష్యులు చెప్పినట్టుగా మూఢమతే అని అనిపించుకోకుండా ఓ ముక్తమతే అనిపించుకునేటువంటి ప్రయత్నానికి ఈ యొక్క భక్తులందరూ కూడా సంసిద్ధులుగా ఉంటుండాలి.
1: Therefore, all these devotees should not be in the path of ignorance. They should not go and plead ignorance like the disciples of Shankara addressing persons who do not know as ignorant people or moodhamates. We should deserve to be addressed not as moodhamates but as muktamates, those who have our attention fixed on knowledge and liberation.
0: Nirahankara bhavame brahma prapti ani kudunu cheptu untuntaru. Aithe nirahankaram anaga ahankaram lekunda undatam. Ee ahankaram ye reethiga manaku potundi aneetuvanti dani kudunu manam vicharam cheyali.
1: It is also said that ego, if you can get rid of it, then you will understand Brahman. But then we have to ask ourselves, how do we get rid of our ego?
0: Aithe aham nirantaramu untuntadi, aakarame marpu kavali.
1: That means aham or I is always a permanent thing. What has to change is its shape or is its aakara.
0: Aakaramto vachinatvanti danini ee naadu manam ahankaramu ani anukuntunnam. Ahankaram anaga పొగరబోతుతనం అని కూడా మనం భావిస్తున్నాము. కానీ అహంకారం అనగా పొగరబోతుతనం కాదు. అహంకారము సాత్వికమునందు అహంకారం కలదు, రాజసికమునందు అహంకారం కలదు, తామసికమునందు అహంకారం కలదు. అహంకారం అనేటువంటిది త్రికాలమునియందు కూడాను ఉంటుంటారు.
1: Today we think that what has come with an akara or with a form is ahankara. We also equate ahankara to arrogance. But this is not so. Ahankara is not always arrogance. Ahankara or ego is present also at all times and in all the three aspects of man's qualities, sattvika, rajasa and tamasa.
0: ఈ అహంకారం అనేటువంటిది మానవుని మహావికారమైనటువంటి యొక్క స్థితి ఎందు కూడాను వనిపోతుంది.
1: దిస్ ఈగో హ్యాస్ ది కెపాసిటీ టు టేక్ మ్యాన్ ఇన్ టు సమ్ వెరీ క్రూకెడ్ సిచ్యువేషన్స్.
0: ఇది కేవలం స్వార్థమును అభివృద్ధిపరిచి కట్ట కడపడకు తన యొక్క తత్వమును కూడాను తాను మరిపింపచేస్తుంది.
1: దిస్ promotes selfishness in a very intensive manner and ultimately results in his forgetting who what his self is.
0: Kanuka ee ahankaram anetvantidi kevalamu konni anukoolamulu puraskarinchukoni kudanu cherutuntadi.
1: This ego also tamasa.
0: Ee ahankaram anetvantidi manavuni maha vikaramainatvanti yokka sthiti endu kudanu gonipothundi.

0: and reaches us in accordance with certain convenient situations.
1: అందమును బట్టి అహంకారం రావచ్చు, విద్యను బట్టి అహంకారం రావచ్చు, ధనమును బట్టి అహంకారం రావచ్చు, లేక జన సమూహమును బట్టి అహంకారం రావచ్చు, కులమును బట్టి అహంకారం రావచ్చు. అహంకారమునకు ఒక్క త్రోవ అనేటువంటిది లేదు. ఏ మార్గమునందైనా కూడాను తనకు కొంత బలము ఏర్పడినటువంటి సమయంలో అహంకారం అనేటువంటిది తలపై నెక్కుతుంది.
0: దిస్ ఈగో మే కమ్ టు యూ ఇఫ్ యు ఆర్ బ్యూటిఫుల్. దిస్ ఈగో మే కమ్ టు యూ ఇఫ్ యు గెట్ ఎడ్యుకేటెడ్. ఇట్ మే కమ్ టు యూ ఇఫ్ యు ఆర్ ఎ వెల్తీ పర్సన్. ఇట్ మే ఆల్సో కమ్ టు యూ ఇఫ్ యు బిలాంగ్ టు ఎ హై కమ్యూనిటీ. ఇట్ మే కమ్ టు యూ ఆన్ ది బేసిస్ ఆఫ్ యువర్ కాస్ట్. ఇట్ మే కమ్ టు యూ త్రూ వేరియస్ ప్యాసేజెస్ లైక్ దాట్. వన్స్ ఇట్ కమ్స్ టు యూ త్రూ వన్ ఆర్ అదర్ ఆఫ్ దీస్ ప్యాసేజెస్, ఇట్ సిట్స్ ఆన్ యువర్ హెడ్.
1: మన యొక్క అందము చూస్తామా అనుకుంటే మించు మించినట్టుగా ఒక్కతూరి ఇది మాయమైపోతుంటుండాలి.
0: ఇఫ్ యు వాంట్ టు థింక్ ఆఫ్ ది బ్యూటీ విచ్ యు హ్యావ్, దిస్ సింప్లీ షైన్స్ లైక్ ఎ లైట్నింగ్ అండ్ డిసపియర్స్ ఇన్ ఎ మోమెంట్ యాజ్ ఎ లైట్నింగ్ డిసపియర్స్.
1: ఇంకా జన సమూహము ధన సమూహము చూస్తామా అంటే కేవలము అది ఒక పాసింగ్ క్లౌడ్స్ మాదిరి మనల్ని భ్రమింపచేసి తక్షణమే అది ఎండమావుల వలె మరుగుపడిపోతుంటుండాలి.
0: ఇఫ్ వి ఆన్ ది అదర్ హ్యాండ్ లుక్ ఎట్ అవర్ వెల్త్ ఆర్ లుక్ ఎట్ అవర్ స్ట్రెంగ్త్ విచ్ అదర్ పీపుల్ అండ్ ఫ్రెండ్స్ గివర్స్, దీస్ థింగ్స్ ఆర్ సింప్లీ లైక్ మిరాజెస్, దే డిసపియర్ ఇన్ ఎ మోమెంట్.
1: ఇంకా మనము అధికారము యొక్క అహంకారము చూస్తామా అంటే అధికారం ఎప్పుడు ఊడుతుందో, ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తరుగుతుందో, ఉన్నంత వరకే మనకు ఈ యొక్క బాధ్యత. తదుపరి మనము సామాన్యమైనటువంటి స్థితి అందిస్తుంటాము. కనుక అధికార స్థితి ఎందు కూడాను అహంకార పట్టడానికి అవకాశం లేదు.
0: ఇఫ్ యూ లుక్ ఎట్ ఎ పాసిబుల్ పొజిషన్ అండ్ అథారిటీ, దెన్ వన్ డస్ నాట్ నో వెన్ దిస్ పొజిషన్ అండ్ అథారిటీ విల్ రైజ్ ఆర్ విల్ బికమ్ లెస్ ఆర్ విల్ వానిష్ ఆల్ టుగెదర్. The moment you lose the position and authority, you become an ordinary person. There is no point in thinking of ego which depends on your position or authority.
1: Inka vidya vishayamulu gurinchi meer ahankara padtara? Nijamainatunte vidya ante ahankaram lenide vidya. Ahankaram unte adi vidyane kaadu.
0: If you want to feel important and arrogant as a result of the education which you have, it is well known that if you feel arrogant and you have the ego, that is not the right type of education. True education brings only humility and not ego.
1: Vidye vye sampanne annaru, pandito samadarshanaha annaru. Kanuka ee samatattvamu vinayattvamu vidyala valla manaku alavadutundi.
0: Education brings in its wake great humility. And all educated people have an equal-mindedness. They think of everyone else in the same manner. This humility and this equal-mindedness should follow education.
1: Andhudagu vaadu evvadi avani endu anaga vidyalanniyu kaligiyu anaga anni undi kudanu taanu kannulu lenetunti guddi vaadaipoyinatunti vaadata.
0: If we ask who is the blind man in this world, the blind man is one who has all the knowledge, who knows everything, and yet he is not able to see things properly.
1: Anaga peddalanu chuchinappudu inke vidhamainatundi yokka desakala patranu anusarinchinappudu manamu ati vinayulai andarikini konni rakamainatundi sevanu andinchetundi yokka sthiti lopala mana yokka vyaktitvanni manam arpitam cheyataniki punukovali. Ide nijamainatundi vidyaku sarainatundi artham.
0: If only we are able to give service and appear in an humble manner and with humility when you see elders and in the country and at appropriate times and in appropriate environments, we are able to conduct ourselves with humility, that is the sign of proper education.
1: Chaduvulaloni saramu teliyaka chaduvari nenanchu tirugakura chaduvukonnanduku sarthakamemanna sadguna nadakale saramu ra annadata.
0: Without knowing the essence of education, do not go about saying that you are an educated person. To know the essence of education is to realize that you should be humble and you should be knowledgeable.
1: Andamu prayamu indriya shaktiyu nundani nikkaku roranna mundunnadira tondaraloni musalitanammanu musulla pandaga annadata.
0: Your beauty, your age, the strength of your organs, do not feel very proud. The troubles are ahead of you when you become old. Then you will realize that these have no value.
1: Masala levu kanu masakalu momuna madataluvadu tala narisugada musali koti ani pasivaralu ninnu musimusi navvaga kasare bomma tai tai tai tai tai bomma dini tama.

0: చూడరు తోలు బొమ్మ అన్నట.
1: యూ కెనాట్ మూవ్ అబౌట్, యూ కెనాట్ సీ విత్ యువర్ ఐస్, యువర్ విజన్ ఇస్ బ్యాడ్, యువర్ హెడ్ హెస్ బికమ్ గ్రే. And the young people, when they look at you, they call you an old monkey who is not able to look at things and move about. And what is the purpose in your feeling proud about this leather body which has no value at all when you become old?
0: Kanuka manamu vidyarthulainatunti varu ee yokka dhanamu kaani adhikaramunu kaani kulamunu kaani vayasunu kaani lekkinchaka విద్యను మాత్రమే మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడు వినయమైనటువంటి భావంతో మన జీవితమును విద్యకు ప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సును అందించినటువంటి వారమైపోతాం.
1: సో దోస్ ఆఫ్ యూ హూ ఆర్ స్టూడెంట్స్ షుడ్ నాట్ అటాచ్ ఇంపార్టెన్స్ టు వెల్త్, షుడ్ నాట్ అటాచ్ ఇంపార్టెన్స్ టు పొజిషన్, నాట్ టు ఏజ్, నాట్ ఈవెన్ టు కాస్ట్. యూ మస్ట్ ఓన్లీ థింక్ ఆఫ్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్ విచ్ యూ హ్యావ్ విచ్ విల్ లీడ్ టు హ్యూమిలిటీ, అండ్ ఇట్స్ ఓన్లీ దెన్ దట్ యూ విల్ బి ఏబుల్ టు హ్యావ్ ఎ useful and purposeful life.
0: కర్తవ్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తిగా తయారు కావాలి కాని అధికారమునకై అరులు చాచి ఈ జగత్తునంతా అల్లకల్లోలు పరచడానికి పూనుకోకూడదు.
1: You should not run after position and power and cause confusion in this world. You should turn yourself into one who recognizes the importance of the duty which you have to perform.
0: విద్యను అధికారి కావాలనుకున్నప్పుడు, మనం విద్యను అర్జించాలనుకున్నప్పుడు మనము ఈ యొక్క కర్తవ్యాన్ని కొంతవరకు మనం గుర్తించుకోవాలి.
1: పర్సన్స్ హూ రియలైజ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ది ఓన్లీ పర్సన్స్ హూ డిజర్వ్ టు బి ఇన్ చార్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దేర్ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ ఎడ్యుకేషన్ అండ్ అల్టిమేట్లీ టేక్ చార్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దెన్ యూ షుడ్ రికగ్నైజ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్.
0: తన తత్వాన్ని తాను తెలుసుకుని ప్రపంచం యొక్క స్థితిగతులను కూడా చక్కగా విచారించి ఈ మానవత్వం అనేటువంటి దానిలో ఉన్న చెలరేగినటువంటి చంచలత్వాన్ని అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యమును కూడాను తన యందు నిత్యానుభవంలో ప్రకటించడానికి పూనుకోవాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ వన్ సెల్ఫ్. వన్ షుడ్ ఆల్సో రియలైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఎ టెరిబుల్ అమౌంట్ ఆఫ్ కన్ఫ్యూజన్. వన్ షుడ్ అండర్స్టాండ్ ది నీడ్స్ ఆఫ్ మ్యాన్ కైండ్. వన్ షుడ్ బి ఏబుల్ టు డెవలప్ కంట్రోల్ ఓవర్ దీస్ ఫీచర్స్ అండ్ అల్టిమేట్లీ బీ ఇన్ ఎ పొజిషన్ టు డూ గుడ్ టు మ్యాన్ కైండ్.
0: దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, ఈ విద్యను అర్జించే నిమిత్తమై కళాశాలలకు వెళ్లటము, ఇంకా విద్యాలయములకు వెళ్లటము, పాఠశాలల్లో ప్రవేశించటము జరుగుతూ ఉంటుంది. కానీ మన విద్య కేవలం ఒక పాఠశాల నుంచి కాదు, కేవలం ఒక కాలేజీ నుంచి కాదు, కేవలం ఒక స్కూల్ నుంచి కాదు, మనము ప్రపంచం అన్ని వైపుల నుంచి కూడాను మనం తెలుసుకోవాల్సినటువంటి విద్యలు ఎన్నో ఉంటుంటున్నాయి. కార్మిక వృత్తి ఎందు మనం తెలుసుకోవాల్సింది, ఇంకా కర్షక వృత్తి ఎందు తెలుసుకోవాల్సింది, బజారు నందు తెలుసుకోవాల్సింది, వ్యాపారం నందు తెలుసుకోవాల్సింది. విద్యకు అంత్యమనేటువంటిదే లేదు. మనం ప్రవేశించిన ప్రతి ఒక్క ప్రదేశం నుంచి కూడాను మనం తెలుసుకోవాల్సినటువంటివి ఎన్నో ఉంటున్నవి. అవన్నీ కూడాను మనకు ఈ విశ్వమే ఒక విశ్వవిద్యాలయంగా మనం భావించుకోవాలి.
1: దివ్యాత్మ స్వరూప స్టూడెంట్స్, you go and join schools, you join colleges, you join universities for the purpose of getting education. Do not think that the education which you should get is only to be got from the schools or colleges or universities. Education should be got from all the world over. A workshop can give you education. Agriculture can give you education. The profession of trade can give you education. Movement in the market can give you education. All aspects of life can give you education. You must be able to learn from everything in this world. You must regard the world as the university of the world.
0: నిద్ర నుంచి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందుచు చేయుచు జీవితంబు. నీ విద్యల దారబోసి ఈ పరమాత్మని పాదము పట్టలేని నీ విద్యలన్నీ నిరర్థకము కల మానవా అన్నాడు.
1: ఫ్రమ్ ది టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ యువర్ స్లీప్ టిల్ ది టైమ్ యూ గో టు బెడ్ అగైన్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫిల్లింగ్ యువర్ స్టమక్ విత్ సమ్ ఫుడ్ యు ఆర్ స్పెండింగ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్. What is the use of your life? What is the use of spending all your effort and knowledge simply for filling your stomach from morning till evening? If you cannot get to the feet of the Lord, what is the purpose in having all this knowledge?
0: Kanuka daiva bhavamunu nee yokka hrudaya sthanam nanduchukoni sarva jeevulunu kudanu neevu samanamainatvanti yokka brotherhood aneetvanti deentikinda nuvu upayoginchuko tappaga anta pavitramaipothundi.
1: You must have in your heart God. You must recognize all the beings as equal and you must develop the brotherhood of all the living beings.
0: ఇట్టి పవిత్రమైనటువంటి స్థితి మనకు లభ్యం కావాలనుకున్నప్పుడు ఈ కామ క్రోధ లోభ మోహం అనేటువంటి ఈ నాలుగు దొంగలను కూడాను మనలో నుంచి కూడాను బయట తరమడానికి మనం పూనుకోవాలి.
1: If you want to reach such a sacred situation and develop yourself into such a useful person, you must make every effort to turn away these four thieves, lust, anger, attachment and greed.
0: ఈ దొంగలు మన లోపల ఉన్నంత వరకు కూడాను మనకు ఈ జ్ఞానం అనేటువంటి ధనము దక్కుతుందనేటువంటి నమ్మకం ఉండదు.
1: So long as these thieves are in you and are living with you, there is no certainty that you will be able to get this treasure of wisdom.
0: అయితే ఈ దొంగలను పూర్తి తరిమి మనము ఇంకొక పెద్ద దొంగను మనలో చేర్చుకోవాలి.
1: But after driving away these thieves, we shall have to get a bigger thief into us.
0: ఆ దొంగనే భగవంతుడు. అతని వలనే చిత్తచోరా అనేటువంటి పేరు కూడా అతనికి సార్థకం.
1: That thief is God himself. That is why he has a name Chittachora, one he steals your mind.
0: సూరదాసును కొంత దూరము చేయి పట్టుకుని నడిపించుకుని వెళ్లి తదుపరి నీవు కృష్ణుడవా నాయనా అని ప్రశ్నించిన తక్షణమే వరే ఈ సూరదాసు కనుక్కున్నాడు కదా అని కృష్ణుడు తక్షణమే చేయిని వదిలించుకుని దూరం వెళుతాడు.
1: Krishna walked Suradas by holding his hand for some distance. The moment Suradas recognizes and asks, "Are you Krishna?" then Krishna goes away to a distance.
0: అప్పుడు సూరదాస్ చెప్తాడు,

0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు. 84 లక్ష జీవముల అనయంబున నెడబాయకుందువట, అణువు రేణుతృడ కాష్టము మొదలుగా అఖండ రూపుడవై వెలయుదువట. నిను గనుగొన్నగల్లమ్మా కృష్ణా, నిను గనుగొన్నగల్లమ్మా. ఘనమగు దొంగలలో గజ దొంగవు, నిన్ను గనుగొన్నగల్ల నా అని కృష్ణుణ్ణి వర్ణించినాడట.
1: సూరదాస్ డిస్క్రైబ్డ్ కృష్ణ ఇన్ ది ఫాలోయింగ్ టర్మ్స్. హౌ కెన్ ఐ ఫైండ్ యూ కృష్ణ? హౌ కెన్ ఐ అండర్స్టాండ్ యూ? You are smaller than the smallest particle that one knows. You are larger than the largest infinity one can conceive of. You are bigger than the 84,000 lakhs of creations. You are the biggest thief among the big thieves. How can I understand you and how can I find you?
0: కనుక ఈ అహంకారమును అణచడానికి నీ ఒక్కడే సరి అయినటువంటి యొక్క శక్తి సామర్థ్యుడు స్వామి అని, ఈ అహంకారమును అణచడం చేతనే అతనికి మధుసూదన అనేటువంటి పేరును కూడాను అందించాడు.
1: ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ హూ కెన్ రియల్లీ రిమూవ్ ఈగో అండ్ అహంకార ఫ్రమ్ అస్, ఇట్ ఈస్ ఇన్ దట్ కాంటెక్స్ట్ హీ హాస్ బీన్ కాల్డ్ మధుసూదన.
0: మధుసూదన అనగా మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు కనుక మధుసూదనుడు అని కూడాను కొన్ని అర్థములు. కానీ ఇక్కడ ఆ అర్థాన్ని మనం తీసుకోకూడదు. మధు అనగా తేనెకంటే తీయనైనటువంటి పదార్థము, అతి మధురమైనటువంటిది. అటు మధురమైనటువంటిది మానవునికి ఏమిటంటే అహంకారమే అతి మధురమైనటువంటిది. మానవునికి అహంకారము మధురమైనటువంటి అహంకారం అనేటువంటి దానిని హతమార్చేటువంటి వాడు కనుకనే అతనికి మధుసూదన అని పేరు.
1: Madhusudana has got one meaning in as much as Madhu is the name of a demon, and one who has conquered a demon by the name of Madhu is called Madhusudana. But that is not the meaning in which we use it here. Madhu also means sweeter than honey. What is it that is sweeter than honey for man? Man goes after his ego, that is sweeter than honey. One who can completely destroy this ego, which is sweeter than honey, is also Madhusudana.
0: Madhuswarupamainatvanti madhuramainatvanti yokka bhagavantudu manavuniki madhuramainatvanti ahankaramunu hatamarchatam cheta atanu madhusudanadainadu. Taanu madhuvugane unnadu, hatamarchinadi madhuvuni kanuka aa madhuvunu anetvanti danni madhuve hatamarchindi kanuka atariki madhusudanadu ani kudanu inkoka peru.
1: God is in the form of sweet honey. We regard God as sweeter than honey. So also ego is sweeter than honey for man. This one sweet thing has destroyed another sweet thing. That is the reason why we call God also Madhusudana.
0: Kanuka mana ahankaram anetvanti manaku ati madhuramainatvanti ahankaranni hatamarcheetvanti vaadu okka bhagavantude kanuka atti bhagavantunni manam visvasinchi ఈ అహంకారమును విసర్జించి మన జీవితమును ఒక సేవకా వృత్తి ఎందు కాని లేక పవిత్రమైనటువంటి యొక్క భగవత్ ప్రీత్యార్థమైనటువంటి భావంతో కాని మన యొక్క కార్యములు ఎందు మనం కాలిడిచినప్పుడే దానికి తగినటువంటి యొక్క గౌరవము, దానికి తగినటువంటి మర్యాద తగినటువంటి అంతా తానే చూసుకుంటాడు. భగవంతుడి ఏది అర్హతను ఏ సమయమునందు ఏ కాలమునందు ఈ యొక్క వ్యక్తికి ఏ అధికారమును అందించాలో అంతా తానే చూసుకుంటాడు.
1: Which is very sweet, can only be removed by God, who is also very sweet. Therefore, have faith in Him and give up your ego. Develop an idea of doing service. Move closer to God. If you can do that, God, who has removed the ego in you, will Himself see when you have to be respected, what you have to be given, and at what time. This whole responsibility will rest on God Himself.
0: Kana, manamu, ee durgunamulaneetvanti ఈ 4 దొంగలను కూడాను మన నుంచి దూరం చేసుకునేటువంటి ప్రయత్నం లోపల పూనుకోవాలని ఈ శంకరుల యొక్క వాక్యము ప్రబోధిస్తూ వచ్చింది. భజగోవిందం యొక్క 31 శ్లోకముల లోపల కూడాను కొంతవరకు నిత్యము ఒక్కొక్కటిగా మనం వింటూ వస్తున్నాం. ఇంకా కొన్ని మనము ఈ సమావేశం లోపల చెప్పుకోతగినటువంటివి కాదు. అవి కొంత అతని దృష్టిలో ఉత్తమమైనటువంటివిగా ఉండినప్పటికీ ఈ కాలమునకు ఈ పరిస్థితికి అవి కొంత అసభ్యంగా ఉండటం చేత నేను ఆ శ్లోకములను కొంత వదిలిపెడుతున్నాను. వదిలిపెట్టి మిగిలినటువంటి వాటికి కూడాను మనం అందుకొని తదుపరి మీకు అవసరమైనటువంటి విషయాలంతా కూడాను మీతో తర్కించి మీలో ఉన్నటువంటి డౌట్స్ ను పూర్తి నిర్మూలం చేసి దానిని దూరం చేసి మిమ్మల్ని హాయిగా ఆనందంగా నిర్మలంగా నిశ్చలంగా నిస్వార్థమైనటువంటి సేవకులుగా తయారు చేసి త్వరలోపల్ని మీ మీ స్వస్థానాలకు పంపుతాను.
1: ఇట్ వాస్ శంకరాస్ మెసేజ్ that you should remove and get rid of these four thieves, the bad qualities in you. The 31 shlokas, the verses which consist in Bhaja Govinda, we have been having one a day. But in an assembly like this, there are some verses which cannot be expounded with any propriety. There are a few and those are not being expounded. But I will deal with the other verses and remove all your doubts and explain to you the significance and of Shankara's message and will send you home happy with a clean and clear mind.
0: ee natito ee mana prasanganni muginchi kontha sepu namasmarana cheddam.
1: Today I will bring this discourse to a close and we shall have some namasmaran for some time.

ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే పుడమి పైబడకుండ కడలి రాయడు కాళ్ళు ముడుచుకొనియే ఏ ప్రేమ శక్తిచే ఈరేడు లోకాలు గాలిదేవుడు సురటీలు విసురే ఆ మహాప్రేమ శక్తియే గొప్ప శక్తి అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్లం.

0: That power of love that makes the entire world revolve like a wheel without the pivot. That power of love that makes the stars stand across the sky without falling on the ground. That power of love that holds the ocean restricted to itself without crossing its limitations. That power of love that makes the wind blow incessantly. That power of love that is infinite, which is mysterious and understandable, which is non-dual, that fills the entire universe. That is mighty one. This universe is full of love.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Bhagavantude Prema.
0: God is love.
1: Premaniye Bhagavantuni Swarupam.
0: Love is the form of God.
1: Mamaivamsu Jivaloke Jivabhuta Sanatahani Gita Bodhinchit.
0: The lesson of Gita is that we are all the sparks of the divine.
1: Atti prema veda netunti yokka bhagavantuni yokka premanu taanu ee vidhamga jagattantayinu prakatimpa chestunnado ade vidhamgane prati manavudu kudanu tama premanu jagattunuku prakatimpa cheyali.
0: God, the very embodiment of love, spreads his principle of love all over the universe. It is the bounden duty of every human being to share this love.
1: Anirvachaniyam prema.
0: Love is beyond all definition.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka tana premanu prakrutamainatunti bhautikamainatunti yokka vastu vahanala nimittamai dinni upayoginchukuntunnadu.
0: Man could not understand the greatness of love. On the other hand, he makes use of this love for worldly, physical, fleeting purposes.
1: Bhagavantudu gunatitudu.
0: God is beyond attribute.
1: Prema kudanu gunatitamainatundi.
0: Love transcends attributes.
1: Atti gunatitamainatundi premanu gunamulato cherchi manavattvamu tayaka janmamunu vyarthamu gavinchukuntunnadi.
0: Such love which transcends attributes has taken upon itself the attributes in human life and thus ruins itself.
1: Ee prakrutamaina jagattunandu talli biddala prema.
0: In this world we find the love between the mother and the child.
1: Ee prakrutamaina jagattunandu bharya bhartala prema.
0: In this world we find love between the husband and wife.
1: Anna tammula prema.
0: Love among brothers.
1: Bandhumitrula prema.
0: Relations.
1: Ivannintini kuda nu prema aneetundi padamutu upayoga petti ee jeevithanni gaduputhunnadu manavudu.
0: Man spends his life using the sacred word love for these worldly purposes and relationships.
1: Ee puttaka purvamu ee bidda evaru ee talli evaru.
0: Before your birth, who is a mother, who is a child?
1: Appudu ee talliki aa bidda paina prema unnada?
0: Do you expect mother to shower love on the child then?
1: Ledu.
0: No.
1: Bidda janminchina tarvatane ee talliki prema yerpadutundi.
0: It's only after the birth of the child the mother starts loving the child.
1: Pendiki puramu bharya bhartanu bharta bharyanu preminchukuntaru. Ivi kevalam eppati nunchi jarigindi. Pendi tarvatane jarigindi.
0: The love between husband and wife start only after wedding, not before that.
1: ఇదే విధంగానే బంధుమిత్రుల ప్రేమ, అక్క చెల్లెండ్రి ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ అన్నీ కూడా శారీరధారమైనటువంటి యొక్క నెగిటివ్.
0: This form of love among relations, among sisters and brothers, is just body relationship, physical relationship.
1: ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ అని అనిపించుకోదు.
0: You cannot call this love based on the body. Cannot call it love in the true sense.
1: ఇది కేవలం ప్రాప్తమైన సంబంధ బాంధవ్యమైనటువంటి దానిగా పోల్చుకోవచ్చు.
0: We can call it only physical worldly attachment, relationship.
1: నిజమైన ప్రేమకు ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధం కానీ ఇంకా ఏ విధమైన సంబంధం కానీ లేదు.
0: Actually speaking, the true love has neither giving nor receiving. It is beyond the two.
1: భగవంతుని ప్రేమిస్తారు భక్తులు.
0: Devotees love God.
1: Bhagavantuda, naaki karyam jarimeerinappudu neeku ee vidhamainatuvanti mudupuni chellistanantadu.
0: The devotee vows, pledges that he would do something if his desire is fulfilled.
1: నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతానంటాడు.
0: He will say that he will break the coconuts as an offering.
1: తుచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతాడు.
0: He offers mean hair to have mighty desire fulfilled in bargain.
1: కానీ ఇది భక్తియా?
0: You call it devotion?
1: కాదు కాదు.
0: No, not at all.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటిది వ్యాపార సంబంధమైనటువంటిది కానీ భక్తి సంబంధం కాదు.
0: That which gives and expects something in return is a matter of business, not devotion.
1: నిజమైన భక్తుడు కేవలము ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం అనేటువంటిది ఉండదు.
0: A true devotee only gives and gives, never accepts.
1: కనుక అర్పితమే ఈ భక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: And that is the main duty of a devotee.
1: మానవ జీవితము ఐహిక ఆముష్మికంగా మిళితము.
0: Human life is a combination here and hereafter.
1: కానీ ఈనాటి మానవుడు ఆముష్మికమును విస్మరించి ఐహికమునే విశ్వసించి బుద్ధితో దీనిని అనుభవిస్తూ వస్తున్నాడు.
0: Man is experiencing his life on earthly sojourn, making use of intellect only, forgetting the life thereafter.
1: బుద్ధితత్వంతో అనుసరించినంత వరకు కూడాను ఇది కేవలము తనకు కాని సంఘమునకు కాని దేశమునకు కాని శాంతి భద్రత చేకూరవు.
0: So long he lives like this, neither he enjoys security nor the nation by and large.
1: Kanuka ee vidhamainatundi sambandha bandhavyamunu manam dooram gaavinchukoni hrudaya sambandhamainatundi prema tattvanni manam penchukunnappude lokamulo shanti bhadrata chekurutayi.
0: You expect safety and security in this world. Then once we give up this body attachment and develop love wholeheartedly,
1: srushti tantramu ధర్మాధర్మములు సత్యాసత్యములు పాపపుణ్యములు శీతోష్ణములు అనేటువంటి యొక్క ద్వంద్వ సమన్వయమై ఉంటున్నది.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ డ్యూయాలిటీ. యు ఫైండ్ రైచియస్నెస్ అన్ రైచియస్నెస్, ద ట్రూత్ అండ్ అన్ట్రూత్, ద సిన్ అండ్ ద మెరిట్, ద హీట్ అండ్ కోల్డ్.
1: కానీ ఈ జగత్తునందు కేవలం ధర్మం మాత్రమే ఉండుటకు వీలు కాదు.
0: It's not possible to expect only dharma in this world.
1: లేక అధర్మం మాత్రమే ఉండుటకు సాధ్యం కాదు.
0: It's not possible to expect unrighteousness either.
1: అధర్మం నిర్మూలం చేసి ధర్మం స్థాపించాలని ఆశిస్తుంటారు.
0: We expect the establishment of dharma in the place of adharma or unrighteousness.
1: ఇది అసాధ్యం.
0: It is impossible.
1: ధర్మాధర్మముల యొక్క మిశ్రమమే ఈ జగత్తు.
0: This world is a combination of righteousness and unrighteousness as well.
1: ఇవి రెండు ఉండినప్పుడే మానవత్వంకు ఒక విధమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది.
0: There lies the entire secret of happiness in human life.
1: ఈ జగత్తునందు ధర్మాధర్మములు లేకుండా సత్యాసత్యములు లేకుండా ఏనాడు కూడా ఈ జగత్తు నిలువజాలదు.
0: This world cannot sustain without the twins dharma and adharma, that satya and asatya, that truth and falsehood.
1: కనుక రెండింటి యందు కూడాను ధర్మమును మాత్రమే మనం అంగీకరించి అధర్మమును మాత్రం విస్మరించి దానిని పరికించుతూ పరీక్షిస్తూ జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: We have to spend our life discriminating, accepting only dharma and righteousness, giving up adharma and righteousness.
1: కానీ ఈనాటి మానవుడు ఎవరిది మానవ ధర్మము ఎట్టిది పశుధర్మము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man is not able to understand his human temperament, human dharma, as against the pashu dharma, the bestial quality.
1: Ahimsa, satyamu, sanubhuti, ee moodu kudanu sarva jeevula yokka samanamaina dharmamulu.
0: There are three qualities which are uniform for all beings. One, ahimsa, non-violence, satya, the truth, the sanubhuti, forbearance or sympathy.
1: Manavattvamu vismarinchi కేవలం పశుత్వమును స్వీకరించి గుణమునందు బుద్ధి యందు పశుత్వమునే అభివృద్ది పరుచుకున్నంత వరకు కూడాను మానవుని యొక్క హృదయంలో శాంతి భద్రత ఏమాత్రం కూడాను నిలువజాలవు.
0: యు కెనాట్ ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ ల్యాండింగ్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో లాంగ్ హిస్ బీస్టియల్ ఇన్ హిస్ బిహేవియర్.
1: ఆహార నిద్ర భయమైదనాదులు మానవునకు పశువునకు సమానమైనవి.
0: The qualities like food, raiment and shelter, the fear and sleep and procreation are common to the animal world and human population.
1: మానవ ధర్మములు ఏమిటి? పశు ధర్మములు ఏమిటి?
0: So we have to know the manava dharma, the qualities of mankind, as against the qualities of an animal.
1: నేను మానవుడను అని అనుకోవటము, విశ్వసించటము అర్ధ సత్యమే.
0: To say that I am a human being is only half truth.
1: రెండవ అర్ధ సత్యము, నేను పశువును కాదు అని నిర్ణయించుకోవాలి.
0: The decision that lies in the other half truth is to say that I am not an animal.
1: ఏకత్వమే నిత్య సత్యము.
0: That the eternal truth is the combination of these two.
1: నేను మానవుడను, పశువును కాదు. నేను మానవుడను, పశువును కాదు. నేను మానవుడను, పశువును కాదు అనేటువంటి సమన్వయాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: He should establish the synchronicity between the two, that I am a human being, I am not an animal.
1: ఇంతటితో మాత్రము ధర్మము నెరవేరదు.
0: Well, that doesn't fructify the principle of
1: నేను మానవుడనే.
0: I am a human being.
1: అయితే నేను స్త్రీనా పురుషుడనా?
0: Then, am I a man or a woman?
1: నేను గృహస్థుడనా బ్రహ్మచర్యనా?
0: Am I a householder or a
1: celibate? వానప్రస్థినా సన్యాసినా?
0: Am I a recluse or a renunciate?
1: అన్నింటి యొక్క విచారణ కూడా చేయాలి.
0: We have to inquire discreet, clearly.
1: ఆయా స్థానములకు సంబంధించినటువంటి ధర్మములను మాత్రమే మానవుడు అనుసరించాలి.
0: Man should follow appropriate to his situation at that moment of time.
1: మానవుడు బ్రహ్మచారిగా ఉండి గృహస్థ ధర్మాన్ని అనుభవించకూడదు.
0: Man being a celibate cannot have experience of a householder.
1: అప్పుడు ఈ జగత్తునందు ధర్మ సంకరణ ఏర్పడుతుంది.
0: There lies the mixing of confusion in
1: సంఘములో కల్లోలము ఏర్పడుతుంది.
0: There lies the agitation in mankind.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మానవుడు అర్థం చేసుకునలేక ప్రవర్తిస్తున్నాడు.
0: Man is behaving without understanding in the least what is meant by dharma or righteousness.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ధర్మాన్ని తాను అనుసరించే సమయం లోపల నేను ఎట్టి స్థితిలో ఉన్నాను? నేను బ్రహ్మచారి స్థితిలో ఉన్నానా, లేక గృహస్థ స్థితిలో ఉన్నానా, లేక వానప్రస్థ స్థితిలో ఉన్నానా అని విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మంని ఆచరిస్తూ రావాలి.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ ఫర్ హిమ్సెల్ఫ్ ద క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ బ్యాచులర్, యాజ్ ఎ రిక్లూజ్, యాజ్ ఎ హౌస్ హోల్డర్ అండ్ యాజ్ ఎ టోటల్ రెనన్షియేట్.
1: ఒకరు అనుసరించవలసినటువంటి ధర్మంను మరొకరు అనుసరించకూడదు.
0: The one who is expected to follow a particular code of conduct should not adopt a different
1: మానవులకు అందరికీ ఒకే ధర్మమని భావించకూడదు.
0: We should never consider that dharma is uniform for the entire mankind.
1: అది అధర్మానికి మూల కారణమవుతుంది. అది
0: This is the cause for unrighteousness today.
1: మానవుడే జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన వయప్రమాణమును గురించి విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మమునే ఆచరించాలి.
0: Every man must find out his age and conduct himself accordingly.
1: ఆ నియమాన్ని తప్పి ప్రవర్తించడం చేతనే ధర్మహీనం జరుగుతుండాలి. ధర్మజ్ఞానం అవసరిస్తుండాలి.
0: Because he doesn't follow the discipline expected of him at that age, we find confusion in dharma.
1: ఈ జగత్తులో ధర్మాధర్మములు లేకుండా ఉండడానికి వీలు లేదు.
0: It is not possible to expect the world without the twins, dharma.
1: ఈ రెండింటి యొక్క సమన్వయం చేతనే మానవత్వమును దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: The combination, the entire coordination between the two will help you to attain the divinity from humanity.
1: Kanuka pasuttvam ante emiti?
0: What is bestial temperament?
1: Ee pasuttvam nandu kudanu tana yokka niyamanu puraskarinchukoni
0: in animality there is discipline.
1: Ahara nidra bayanadulunde maatrame tana jeevithanni ankitam gaavinchukovali.
0: One has to spend his life restricting to the food, fear, sleep and procreation.
1: ఈ పశువుల యందు కూడా కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: Animal has a discipline.
1: అదే విధముగానే మానవుల యందు కూడా కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: So also man has a discipline.
1: ఇరువురు ఒక సమానంగా భావించుకోవటం ఇది అసాధ్యము.
0: It is impossible to expect same discipline for animal and a man.
1: అనేక మంది భారతీయులు ఆశించే ఆశలను, పూజించే పూజలను, ఆరాధించే అర్చనలకు విరుద్ధంగా భావిస్తున్నారు.
0: Many people consider the form of worship, the form of spiritual path adopted by Bharatiyas, something against
1: భారతదేశంలో ఇన్ని విధములైనటువంటి ఇక్కట్టు రావడానికి, ఇన్ని విధములైనటువంటి హింసలు జరగడానికి, ఇన్ని విధములైనటువంటి యొక్క కల్లోలములు ఏర్పడడానికి కుల మతములే మూల కారణమని భావిస్తున్నారు.
0: We consider the caste and religion differences are responsible for all the obstacles, problems and violence all over the country.
1: అనేక మతములతో కూడినటువంటి భారతీయ జగతి.
0: And this Bharat is a combination of many religions.
1: కానీ మతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎగ్జిస్ట్ వితౌట్ ఎ రిలీజియన్.
1: అయితే ఈ మతముల వల్ల ఏర్పడినటువంటివి కాదు ఈ కల్లోలములు.
0: ది ఎడ్యుకేషన్స్ ఆర్ నాట్ డ్యూ టు రిలీజియస్ డిఫరెన్సెస్.
1: మతములు మానవుడు నిర్మించినటువంటివి కాదు.
0: రిలీజియన్ ఇస్ నాట్ ఆఫ్ మ్యాన్స్ మేకింగ్.
1: అది సహజమైన ధర్మములు.
0: ఇట్ ఇస్ ఎ నేచురల్ కోడ్ ఆఫ్ లైఫ్.
1: కనుక మానవులు కేవలం తన ధర్మములను, తన యొక్క ఆరాధనలు, తన యొక్క అర్చనలు వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టడం చేతనే ఈ కల్లోలము జరుగుతున్నవని భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ దట్ అవర్ పాత్ ఆఫ్ లైఫ్, అవర్ మోడ్ ఆఫ్ వర్షిప్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ కన్ఫ్యూజన్ అరౌండ్.
1: కులములు మతములు అనేటువంటివి కల్లోలములకు ఏమాత్రము కారణాలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కాస్ట్ అండ్ రిలీజియన్ ఆర్ ఇన్ నో వే రెస్పాన్సిబుల్ ఫర్ కన్ఫ్యూజన్.
1: మానవుని యొక్క అంతఃకరణమైనటువంటి యొక్క భావములే దీనికి మూల కారణం.
0: The inner feelings of man are responsible for all the agitation.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: జర్మనీ దేశం లోపల,
0: in Germany,
1: కులమతములు ఏ మాత్రము లేవు.
0: There are no religions in community.
1: కానీ రెండవ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత,
0: of the second war in Mahabharat, second world war,
1: ఈ జర్మన్ దేశమును నాలుగు భాగములుగా విభజించి,
0: Germany is divided into four parts.
1: నాలుగు ముక్కలుగా చేసి పరిపాలన చేస్తూ వచ్చారు.
0: There lies the administration having been divided into four parts in Germany. దీనికి
1: కులమతముల యొక్క భేదమా కారణము?
0: Well, do you think that the caste and religion are responsible?
1: జపాన్ దేశమును కూడా అనేక రకములుగా విభజించి,
0: Japan is also divided.
1: కొన్ని దినములు అందులో కూడా కల్లోలములు ఏర్పడుతూ వచ్చినాయి.
0: You find lot of agitation over there.
1: దీనన్నిటికి నీ కులమతములు ఆరాధనలు మూల కారణములు కాదు.
0: For all this, the mode of worship, the caste and religion are not responsible.
1: మానవుని యొక్క మహా ప్రమాణం లే దీనికి మూల కారణములు.
0: It's only man's feeling that is responsible.
1: కనుక కులమతములు అనేటువంటి దానికి మూల కారణంగా తీసుకోవటం చాలా తప్పు.
0: It's a big mistake if you think that religion and caste are responsible for agitation in this.
1: భారతీయులు ఇన్ని మతములు ఉండినప్పటికీ,
0: though there are many religions in
1: Bharat, ఐకమత్యంగా అన్యోన్యతగా సోదర భావమును పెంచుకుని జీవితాన్ని గడుపుతూ వచ్చారు అనేక వేల సంవత్సరములు.
0: For many long years in Bharat, people spent their life in unity and fraternity in spite of religions and communities caste.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
0: Religions are many but the path is one.
1: వస్త్ర భేదము వేరు, వస్తు ఒక్కటే.
0: The cloth is varied but yarn is one.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: Jewels are many but gold is one.
1: పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
0: కలర్స్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్.
1: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
0: అండ్ దెన్ దర్ మెనీ కైండ్స్ ఆఫ్ స్పీషీస్ అండ్ బీయింగ్స్ బట్
1: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ వన్.
1: బ్రతుకు కోసం బహుబాధ బద్ధులైంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ బౌండ్ టు క్యారీ అవుట్ అవర్ లివింగ్.
1: బ్రతుకు కోసం ఏర్పడినటువంటిదే కానీ కేవలం ఒకరికొకరు కల్లోలం అభివృద్ధి పరచుకోవటం కాదు.
0: ఆల్ దిస్ ఈస్ డ్యూ టు ఎ కైండ్ ఆఫ్ ఫీలింగ్ టు క్యారీ అవుట్ హౌ అవర్ లివింగ్. Nothing to do with other aspects.
1: మతములో ఏ మాత్రము ద్వేషం లేదు.
0: In fact, there is no hatred in the field of religion.
1: మతుల్లో ఉన్నది ద్వేషం.
0: Everything lies with mati, the mind.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
0: If mati, the mind, is good, what is wrong with matamu, the religion?
1: కనుక మతం పైన దీని కారణాన్ని పొందటం చాలా పొరపాటు.
0: It is a mistake to consider that mata, the religion, is responsible.
1: భారతదేశమునందు,
0: in Bharat,
1: అనేక మతములు పేరుతో పెట్టుకుని,
0: there are many religions.
1: ఈ జాతులు అనేటువంటిది కొంచెం మూల కారణంగా తీసుకున్నారు.
0: అండ్ వీ హావ్ గాన్ బై ది కమ్యూనిటీ కాస్ట్.
1: జాతి కూడాను మానవ నిర్మితం కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: జాతి అనగా ఏమిటో అర్థాన్ని గుర్తించాలి.
0: లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ దిస్ కాస్ట్ ఆఫ్
1: జాతి. జాతి జాతి
0: దిస్ జాతి ఆర్ నేషనల్.
1: జాతి అనగా ఒక స్వరూపానికి లక్షణమే జాతి.
0: దిస్ జాతి ఆర్ నేషనాలిటీ యాజ్ ఎ ఫామ్.
1: ఇది పూల జాతి.
0: This belongs to the community of flowers.
1: ఆకారమే దీనికి మూల జాతిగా ఉంది.
0: Its very form testifies it.
1: ఇది బట్ట జాతి.
0: This belongs to the cloth.
1: కాటన్ దీనికి మూల కారణము.
0: And the cotton is the cause.
1: కనుకనే ఒక్క వ్యక్తి వల్ల జాతి ఏర్పడటం లేదు.
0: And the nationality is not the combination of a single.
1: ఒక వ్యక్తిని మనం నాశనం చేయవచ్చును.
0: You may kill a single person.
1: కానీ మానవ జాతిని మాత్రం నిర్మూలన చేయడానికి వీలు కాదు.
0: It is impossible to annihilate the entire humanity.
1: అనేక వృక్షములు ఉన్నాయి.
0: You have many trees.
1: మామిడి వృక్షములు ఉన్నాయి. వేప వృక్షములు ఉన్నాయి.
0: You have got mango trees and mint
1: trees. ఇవంతా కూడా వృక్ష జాతియే.
0: They belong to the world of trees.
1: వృక్ష జాతి అయినంత మాత్రమున,
0: because of that,
1: మామిడి విత్తనం నాటి వేప పండు కోరితే వస్తుందా?
0: having sown the seed of neem, you cannot expect the mango tree
1: out of it.
0: And so also true when sowing the mango tree, you cannot expect the neem out of it. But they all belong to the world of trees. But fruits are many.
1: ఈ వృక్ష జాతి యందు ఫలముల యొక్క రుచులు 450 రకాలు ఉంటున్నాయి.
0: అండ్ ద ఫ్రూట్స్ హావ్ డిఫరెంట్ టేస్ట్ మెనీ మెనీ టేస్ట్
1: 450
0: 400 టైప్స్ ఆఫ్ టేస్ట్.
1: కనుక ఇన్ని రుచులతో కూడినటువంటి ఈ వృక్షములు ఏకత్వాన్ని ఏ రీతిగా నీవు భావించగలవు?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ యూనిటీ అమాంగ్ ది ట్రీస్ విత్ 450 టైప్స్?
1: కనుక నీ మానవ జాతి యందు కూడాను మానవ జాతి ఒక్కటే.
0: ద హ్యూమన్ రేస్ ఈస్ వన్.
1: కానీ మానవులు వేరు వేరు.
0: But human beings are different. Their thoughts are different. Their thoughts and counter-thoughts are different. And the behavior is different. They all go by the inner feeling. It is foolishness to expect to kill the entire race. None can remove the human race in total.
1: జాతి ఎప్పటికీ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: యూ కెన్ కిల్ ఎ సింగిల్ హ్యూమన్ బీయింగ్ బట్ నాట్ ఎనిహిలేట్ కిల్ ది ఎంటైర్
1: మానవ జాతి.
0: దట్ ఈస్ హ్యూమన్ రేస్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జాతిని కేవలం కొన్ని కల్లోలములకు మూల కారణం చెప్పుకోవటము కేవలం అజ్ఞానమే.
0: ఇట్స్ అటర్ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ దట్ ద కాస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంటైర్ కన్ఫ్యూజన్.
1: ఈనాడు జగత్తులో ఇన్ని విధమైనటువంటి కల్లోలములకు మూల కారణము మానసిక ప్రవాహములే.
0: For all the disturbances in the world, it is our mental makeup that is responsible.
1: వ్యక్తి యొక్క ప్రవర్తనలే దీనికి మూల కారణము.
0: ఇట్ ఇస్ ఇండివిజువల్ బిహేవియర్ దట్ ఇస్ ద
1: జాతి మత కుల వేదములు ఏమాత్రము దీనికి కారణాలు కావు.
0: And the reason such as based on caste, community and religion.
1: ఈ మూలాధార సత్యమే గుర్తించుకోలేని వ్యక్తులు మాత్రమే జాతి మత కులములే ఈ యొక్క కలహములకు మూల కారణమని భావిస్తున్నారు.
0: Those who could not understand the main secret reason behind it. Consider the caste and the religion being responsible. It's a big mistake.
1: జగత్తులో ఈ కలహములకు కల్లోలములకు జాతి మతములు కారణమే కాదు.
0: For all the agitation, disturbances and conflicts in the world, the caste and religion are not responsible.
1: వ్యక్తి యొక్క సంస్కృతి ఏ దీనికి మూల కారణము?
0: It is only the individual culture and individual behavior that is responsible.
1: కనుక మన యొక్క సంస్కృతిని మనం పవిత్రంగా చేసుకోవాలి.
0: So we should make our culture
1: sacred. ప్రాచీన భారతీయ సంస్కృతి యందు,
0: in the ancient culture of Bharat,
1: నిజమైనటువంటి తత్వం ఏకత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: ఆ ఏకత్వమును మాత్రమే మనం దృష్టి యందు ఉంచుకోవాలి.
0: వీ హావ్ టు కీప్ దిస్ వన్నెస్, స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యాజ్ ద మెయిన్ వ్యూ.
1: కానీ నక్షత్రములు వేరువేరుగా ఉన్నాయి.
0: ద మెనీ స్టార్స్
1: బట్ స్కై ఈజ్ వన్.
0: ద స్కై ఈజ్ వన్.
1: బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బ్రెత్ ఈజ్ వన్.
0: బ్రెత్ ఈజ్ వన్.
1: నేషన్స్ ఆర్ మెనీ.
0: నేషన్స్ ఆర్ మెనీ.
1: అర్త్ ఈజ్ వన్.
0: అర్త్ ఈజ్ వన్.
1: చూసారా, ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటూ పోవాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: కనుక వ్యక్తిత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పవిత్రంగా భావించుకోవాలి.
0: We have to consider the divinity in the personality as sacred.
1: అన్నింటికీ మూల కారణము ప్రేమనే.
0: Love is the main cause for all.
1: ఈ ప్రేమ ఒకరి వల్ల ఏర్పడినటువంటిది కానీ, ఒకరి వల్ల అందుకున్నటువంటిది కానీ కాదు.
0: The love is neither given, handed over or passed on.
1: ఇది సహజసిద్ధంగా ఏర్పడేటువంటిది.
0: It is quite natural.
1: ఈ ప్రేమకు ఒకరు మూల కారణం కాదు.
0: నో వన్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ లవ్.
1: దైవమే ప్రేమ. ప్రేమనే దైవము.
0: గాడ్ ఈస్ లవ్. లవ్ ఈస్ గాడ్.
1: కనుకనే ఈ దైవత్వంతో వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మనం భిన్నత్వంగా భావించుకోవచ్చు?
0: హౌ డు యూ కన్సిడర్ దిస్ లవ్ ఎస్ ఎ డివినిటీ? గో బై ది వర్డ్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ.
1: ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం విచారించాలి.
0: ఇన్వెస్టిగేట్ ద నేచర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
0: God is love, is the very embodiment of
1: prema,
0: love.
1: Prema to sandhimpa neema magunu.
0: There can be a discipline by
1: kaana premanu gattiga karigi unna.
0: If you have the strong love,
1: advitiyamunandanga arhudagunu.
0: You attain the state of non-duality.
1: Mana advitiyamanta kudanu kevalam prema yende imidi untunnadi.
0: That non-dual state is born out of love.
1: Kevalam sharira abhimanamunu puraskarinchukoni,
0: basing on the body attachment,
1: deha bandhamunu veru veruga bhavinchukotam chetane,
0: because we go by multiplicity,
1: ee prema bhinna bhinnanga roopalutundali.
0: Love is fragmented or segmented.
1: Ee bhinna bhinnamga erpadetundi prema nijamaina prema kaadu.
0: The divided love is not love at all.
1: Ee sambandha bandhamyamto vachinatundi prema,
0: it goes by the association and relationship.
1: Prema okkate.
0: Love is one.
1: ఏ వ్యక్తి అయినా కానీ, ఏ దేశమైనా కానీ,
0: ఎనీ కంట్రీ,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: ఎనీ రీజియన్,
1: కానీ ప్రేమతత్వం ఒక్కటే.
0: బట్ లవ్ ఇస్ వన్.
1: స్వామి ప్రేమ ప్రేమ ప్రేమ అంటున్నారు. ఏమిటి ఈ ప్రేమకు రూపము అని అనేక మంది భావిస్తుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ లవ్ కంటిన్యూస్లీ ఎవ్రీ టైమ్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్? ఇస్ ద డౌట్.
1: ప్రేమనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ప్రేమ ఈశ్వర హై. ఈశ్వర ప్రేమ హై.
0: లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతుడే.
0: And this very love is God Himself.
1: ఈ ప్రేమ అనేటువంటిది హృదయమే.
0: And this heart is the center of love. And this existence.
1: ఈ ప్రేమ అనేటువంటిది ఆత్మనే.
0: And this love is ఆత్మ.
1: ఈ ప్రేమ అనేటువంటిది బ్రహ్మనే.
0: And this love is Brahma.
1: కాబట్టి ఏదిగానే భావించుకోనివు అన్నిటికీ ప్రేమ ఒక్కటే.
0: Give any name, but love is one and the same.
1: బ్రహ్మ ప్రేమనే.
0: That Brahma is God.
1: మన మూలాధారమైన తత్వం ప్రేమనే.
0: The main primordial principle is love.
1: ఆత్మ ప్రేమనే.
0: Spirit, Atma is love.
1: హృదయము ప్రేమనే.
0: The heart is love.
1: సర్వము ప్రేమమయమే.
0: Everything is full of love.
1: ఇలాంటి ప్రేమకు ఏ రూపం అని చెప్పగలరు?
0: What form can you definitely say?
1: కనుకనే నీ యందున్నది నాయందున్నది ఒకే ఆత్మనే.
0: So that in you and in me is same Atma.
1: నీ యందున్నది నాయందున్నది ఒకే హార్టే హృదయమే.
0: The same హృదయ, the heart is present in you and me.
1: కాబట్టి హృదయాన్ని హృదయం ప్రేమిస్తుందాది.
0: So it's only connection heart to heart.
1: ఈ ఏకత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ద్వేషం అనేటువంటి ఉండదు.
0: When once we understand this principle of unity, there's no scope for hatred.
1: ఈనాడు ఈ ఏకత్వం అనేటువంటి దాన్ని భిన్నత్వంగా భావించుకోవటం చేతనే అనేక రకమైనటువంటి కలహములు కల్లోలములు విజృంభించిపోతున్నాయి.
0: Because unity is viewed as diversity, leading to all conflict and disturbances and agitations.
1: కనుక మన అందరి యందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
0: It is only the atmic principle, consciousness.
1: దేహము వేరు వేరుగా ఉండవచ్చును.
0: What is may be different?
1: ఇవన్నీ వేరు వేరుగా భావించుకున్నంత మాత్రమున ఆత్మతత్వం వేరు కాలేదు.
0: Because you think of variety, diversity, you cannot consider consciousness fragmented.
1: సర్వభూతాంతరాత్మ.
0: It is only one consciousness present in all beings.
1: అద్వైతం బ్రహ్మ అన్నారు.
0: The non-dualism is cosmos.
1: బ్రహ్మనే అద్వైతము.
0: The Brahma is non-dual.
1: బ్రహ్మ అనగా ప్రోత్తరమైనటువంటి స్వరూపము.
0: బ్రహ్మ మీన్స్ వాస్ట్నెస్.
1: సర్వత్రా నిండినటువంటిది ఆత్మతత్వము.
0: దట్ వాస్ట్నెస్ స్పిరిట్ ఆఫ్ బ్రహ్మ
1: సర్వత్రా ప్రవేశించేటువంటిది భిన్నత్వమే కాకుండా బ్రహ్మతత్వము.
0: దేర్ఫోర్ ఇట్ కెనాట్ బి ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ, ఇట్ ఇస్ ఓన్లీ యూనిటీ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
0: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ ద ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
1: దేహాన్ని అభిమానం చేసుకుని
0: because the body attachment.
1: ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి భేదములు ఏర్పడుతున్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది బాడీ అటాచ్మెంట్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మల్టిప్లిసిటీ.
1: కోపము తాపము ఈర్ష్య అసూయ డంబము ఇలాంటివంతా రావడానికి ఈ యొక్క దేహాభిమానమే.
0: ఇట్ ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ పాంప్ అండ్ షో.
1: అనేక మంది దేవాలయాలకు వెళ్తుంటారు.
0: మెనీ పీపుల్
1: వెంకటేశ్వర దేవాలయంకు వెళ్తారు.
0: దే గో టు వెంకటేశ్వర టెంపుల్.
1: స్వామి నీవు నా కోరికలు నెరవేర్చుతుంటే నీకు ఒక బ్రహ్మోత్సవం చేపిస్తాను ఉంటాడు.
0: దే గో టు వెంకటేశ్వర టెంపుల్ అండ్ సే స్వామి ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్ ఐ విల్ ఆఫర్.
1: స్వామి నా బిడ్డకు వివాహమైందంటే నీకు ఒక కళ్యాణం జరిపిస్తాను ఉంటాడు.
0: ఇఫ్ మై డాటర్ ఈస్ మ్యారీడ్ స్వామి ఐ విల్ పర్ఫార్మ్ యువర్ మ్యారేజ్.
1: భగవంతుని మ్యారేజ్ వీడా చేసేటువంటి వాడు.
0: ఆర్ యూ ద పర్సన్ టు పర్ఫార్మ్ మ్యారేజ్ ఆఫ్ గాడ్?
1: తన మ్యారేజ్ కోసమని భగవంతుడు వీని కోరిక నెరవేరుస్తాడా?
0: యూ మీన్ సే గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యారేజ్ హూ హాస్ టు బి మ్యారీడ్ హింసెల్ఫ్?
1: నీవు ఈ విధంగా ఒక ఆశను చూపించి భగవంతుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు.
0: యూ వాంట్ టు టెంప్ట్ గాడ్ బై దిస్ అండ్ చీట్ హిమ్.
1: ప్రతి ఫలాపేక్షతో ఫల భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది ప్రేమనే కాదు.
0: దట్ ప్రేయర్ బోర్న్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
1: ప్రతి ఫలాపేక్ష లేకుండా
0: విదౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్.
1: ఒకే ఆత్మనే.
0: ఓన్లీ వన్ కాస్మిక్ ప్రిన్సిపల్.
1: నా ఆత్మను నేను చూసుకుంటున్నాను.
0: ఐ సీ మై ఓన్.
1: నా ఆత్మతో నేను మాట్లాడుతున్నాను.
0: ఇట్ మై కాన్షియస్నెస్ దట్ స్పీక్స్.
1: నా భగవంతునితో నేను కూడి ఉంటున్నాను.
0: అండ్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: ఈ ఏకత్వంలో మనం అభివృద్ధి కావాలి.
0: వీ హావ్ టు డెవలప్ ఫాస్టర్ దిస్ వన్నెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: అనేక పర్యాయములు మిమ్మల్ని ప్రేమ స్వరూపులారా అని పిలుస్తుంటాను.
0: భగవాన్ అడ్రస్సెస్ రిపీటెడ్లీ ఆస్
1: మీ రూపము ఈ దేహాభిమానంతో కూడినటువంటివి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ this body attachment.
1: ప్రేమ స్వరూపమే మీ సత్యజీవం.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ట్రూ నేచర్ ఇస్ లవ్.
1: అది నిర్గుణమైనటువంటిది.
0: దట్ ఇస్ అట్రిబ్యూట్లెస్.
1: అందుకోసమే నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ అన్సలీడ్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ అన్పొల్యూటెడ్.
1: కనుక ఆకారంతో కూడినటువంటి దాన్ని ప్రేమ అని చెప్పడానికి వీలు కాదు.
0: అండ్ దట్ గోస్ బై ఫార్మ్ యూ కెన్ అక్సెప్ట్.
1: ఈమె నా తల్లి అనే ఆకారాన్ని నీవు తల్లిగా భావిస్తున్నావు.
0: అండ్ యూ కన్సిడర్ యువర్ మదర్ గోయింగ్ బై హర్ ఫార్మ్.
1: ఎప్పటి నుంచి నీ ఆకారాన్ని తల్లిగా భావిస్తున్నావు?
0: Since when you have this motherly feeling?
1: ఆమెకు పుట్టిన తర్వాత నీ పెద్దవాడు అయిన తర్వాత నేను కొడుకు ఆమె తల్లి అని అభిమానం ఏర్పడిన తర్వాత ఆమె నీవు ప్రేమిస్తున్నావు.
0: After birth, as you grow, When once you understand your mother, you call her mother.
1: Even now, తల్లి అనేటువంటి విశ్వాసమే లేకపోతే నీవు ఆమెను ప్రేమించలేవు.
0: If you have no faith that so and so is your mother, you can't love her.
1: కాబట్టి ఈ విశ్వాసమే ప్రేమకు మూల కారణము.
0: Where
1: there is confidence, there is love.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is peace.
0: Where there is love, there is peace.
1: Where there is peace, there is truth too.
0: Where there is peace,
1: where there is truth, there is bliss.
0: Where there is truth, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: కనుకనే ఆకారాన్ని నీవు తల్లిగా భావించుకున్నావు.
0: యు కన్సిడర్ ద ఫార్మ్ యాజ్ యువర్ మదర్.
1: అంతటితోనే మన యొక్క ప్రయత్నం మానకూడదు.
0: డోంట్ గివ్ అప్ ఎట్ దట్ స్టేజ్.
1: దాని నుంచి సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్వెస్టిగేట్ ద ట్రూత్ అండ్ డెవలప్ దేర్ ఆఫ్టర్.
1: దాని నుంచి నీవు శాంతిని పెంపొందింపు చేసుకోవాలి.
0: దెన్ యూ కెన్ అక్వైర్ పీస్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఆ శాంతి నుంచి నీవు సత్యంలో ప్రవేశించాలి.
0: అండ్ ఫ్రమ్ పీస్ ట్రావెల్ టువర్డ్స్ ట్రూత్.
1: ఈ సత్య శాంతిలో ప్రవేశించిన తర్వాత నీ జీవితం ధన్యమైపోతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ట్రూత్ అండ్ పీస్ యు ఆర్ రీడింగ్.
1: ఇది ఎక్కడో బయట లేవు.
0: ఇట్స్ నాట్ అవుట్ వర్ల్డ్.
1: మీ అందే ఉంటున్నది.
0: ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
1: ట్రూత్ ఇస్ ఇన్ యూ.
0: Truth is in you.
1: Bliss is in you.
0: Bliss is in
1: peace
0: you.
1: Is in you. You are the embodiment of peace.
0: You are the embodiment of
1: you
0: peace.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of truth.
1: Ekkada nee vetukutavu?
0: Why do you investigate such?
1: Ah, bayata vetakadame nee yokka parapaatu.
0: You are in search of this outer world. That's your mistake.
1: Edi kudanu neekante bayata okkati ledu.
0: Nothing is present in the outer world.
1: Everything is reflection of the inner being.
0: Everything is out of the inner being.
1: Nee nunchi vachinatundi ve.
0: It is reflection of the inner being.
1: కనుకనే మనము భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి?
0: హౌ షుడ్ యు ప్రే గాడ్?
1: ప్రతిఫలాపేక్షతో మనం ప్రార్థించకూడదు.
0: యూ షుడ్ నాట్ ప్రే టు గాడ్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
1: అద్దంలో చూచిన ప్రతిబింబాన్ని నేను ప్రేమించినట్టుగా నీవు నీ దేహంలో ప్రేమించు.
0: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ లవ్
1: ఏ దేహాన్ని చూసినప్పటికీ అందులో నా బింబం ఉంది అని యాచించు.
0: కన్సిడర్ ఎవ్రీ బాడీ యాజ్ ఎ మిర్రర్ వేర్ యూ ఫైండ్ యువర్ రిఫ్లెక్షన్.
1: ఈ నిత్య సత్యమును ప్రబోధించుకుని భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: Basing on this eternal truth, Bhagavad Gita declares that the entire individual
1: you
0: is ancient and eternal.
1: Nenu nivu veru kaadu.
0: I and you are not separate.
1: Kabatti naa prema nee prema veru kaadu.
0: Your love and my love are not different.
1: Premalu okkate.
0: Both are one.
1: Dehabhimanamto konni maarpulu kalagavachunu kaani.
0: There may be changes due to body.
1: Prema yokka tattvam okkate. Prema premane.
0: Love is love. Its nature is one.
1: Love is love. Live in love.
0: Live in love.
1: ఆ యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: Understand the spirit very well.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
1: ప్రేమస్వరూపుడే.
0: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను వదలి ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి నిష్ప్రయోజనం లే.
0: Without love you may proceed in any spiritual path. It would be all in vain.
1: ఏదో ఒక ఆశతో నీవు పూజలు చేస్తున్నావు.
0: You do something in expectation.
1: ఏదో ఒక ఆశతో నీవు జపం చేస్తున్నావు.
0: You do japa.
1: ఏదో ఒక ఆశతో ధ్యానం చేస్తున్నావు.
0: You meditate.
1: ఇవన్నీ ఆశల యొక్క ప్రతిబింబములే.
0: They are all reflections of expectations.
1: కనుక ఈ ప్రతిబింబాలకు ఏమాత్రము నీవు అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give any scope for such expectations.
1: ప్రతిబింబములే.
0: In fact, they are reflection.
1: కానీ బింబస్వరూపుడు కాదు.
0: But you should go by this object.
1: ప్రతిబింబాలు బింబస్వరూపం అవుతుందా?
0: Can you call a reflection as an object?
1: నీవు ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
0: You stand in front of the mirror.
1: ఇది నా కుడి కన్ను అని చెప్తావు.
0: You say this my right eye.
1: Kani nee kudi kannu addamlo edam kannuga kanipistundi.
0: But in the mirror the right eye is seen as the left one.
1: Adi nee pratibimbam.
0: That is your reflection.
1: Kani addame lekapothe nee bimbam bimbame.
0: Without the mirror you are just an object.
1: Kabatti prapanchame yoka addamu.
0: The whole world is the mirror.
1: ఈ అద్దమును నువ్వు ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
0: యూ క్యారీ ఆన్ దిస్ వరల్డ్.
1: ఈ అద్దములో అన్నీ కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్.
0: ఆల్ దట్ యు వ్యూ ఇన్ ది మిర్రర్ ఇస్ నెగిటివ్.
1: ఇవన్నీ ఆపోజిట్స్ అవుతుంది.
0: దట్ జస్ట్ ఆపోజిట్.
1: నీ కుడి కన్ను ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
0: ద రైట్ వన్ ఇస్ సీన్ యాజ్
1: నీ కుడి చేయి ఎడమ చేయిగా కనిపిస్తుంది.
0: ద రైట్ హ్యాండ్ ఇస్ ద లెఫ్ట్
1: హ్యాండ్. నీవు సత్యం అనుకుంటావు.
0: హౌ డు యు కన్సిడర్ ట్రూత్?
1: కాదు కాదు.
0: నో.
1: అందుకోసమే సాక్షాత్ ఆకారం సాక్షాత్కారం అన్నారు.
0: దేర్ఫోర్ సాక్షాత్ ఆకారం, ది వెరీ మేనిఫెస్టేషన్ ఇస్ అవతారం ఇన్కార్నేషన్.
1: నేను ధ్యానంలో సాక్షాత్కారం పొందానంటాడు.
0: వెల్ ఐ హావ్ సీన్ ద మేనిఫెస్టేషన్ వైల్ ఇన్ మెడిటేషన్.
1: సాక్షాత్ ఆకారం కాదు, ప్రతిబింబమే.
0: ఇట్ ఈస్ నాట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్. ఇట్ ఇస్ రిఫ్లెక్షన్.
1: ఆ నీ యొక్క భ్రమ యొక్క చిత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది పిక్చరైజేషన్ ఆఫ్ యువర్ ఇల్యూజన్.
1: అదంతా సాక్షాత్కారం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
1: ఏది సాక్షాత్కారము?
0: వాట్ ఇస్ ది మేనిఫెస్టేషన్?
1: నీ రూపమే నీకు సాక్షాత్కారం.
0: యువర్ వెరీ ఫామ్ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
1: కనుక నీ ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ మ్యాన్
1: తన ఆకారం తాను సొంతంగా భావించుకుని
0: కన్సిడర్ యువర్ ఫామ్.
1: నీ ఆకారమే దైవస్వరూపంగా విశ్వసించుకుని
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ డివైన్.
1: దీని ప్రేమతత్వాన్ని నీవే అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
1: ఈ లౌకిక సంబంధమైన సంబంధ బాంధవ్యములు
0: worldly relationships or temporary.
1: Even passing clouds.
0: They are like passing clouds.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ ఎంతసేపు ఉంటాయి?
0: How do they
1: కొంత కాలం మాత్రమే నిలిచి ఉంటాయి, తరువాత మారిపోతుంటాయి.
0: They exist for a certain period of time, later vanish.
1: కానీ నిజమైన ఆకారం మారేటువంటిది కాదు.
0: The true form will never change.
1: ఎప్పటికీ మారదు.
0: ఎనీ టైమ్.
1: ఏ నాటికి మారదు.
0: ఎనీ డే.
1: ఎక్కడా మారదు.
0: Anywhere.
1: అట్టి మారినటువంటి తత్వాన్ని నీవు గుర్తించాలి.
0: You should understand the nature of the changeless principle.
1: అది ఏ ప్రేమ తత్వము?
0: That is love.
1: ప్రేమ ఏనాటి కూడాను మారదు.
0: Love is changeless. Anytime.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ ఈనాడు ప్రేమగా ఉంటుంది, రేపు ద్వేషంగా వస్తుంది.
0: Worldly love may be here today, tomorrow it becomes hatred.
1: ఈనాడు ఇష్టంగా ఉంటుంది, రేపు అయిష్టంగా మారుతుంది.
0: Today it may be likes, tomorrow dislikes.
1: అయిష్టములు ఏమాత్రం కూడా సంబంధం లేదు దీనికి.
0: It has love has nothing to do with likes and dislikes.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమతత్వం దైవం ఒక్కడే.
0: సీక్రెట్ లవ్ ఇస్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
1: దానికోసమనే భజనలు కూడా పాడుతుంటారు, ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
0: ఇన్ భజన్స్ యూ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్.
1: దీనికంటే మించినటువంటి దైవం ఎక్కడుంది?
0: దేర్ ఇస్ నో అదర్ గాడ్.
1: అనండి, జీసస్ అనండి, అల్లా అనండి, ఇంకే బుద్ధ అనండి, గురునానక్ అనండి, ఏ విధంగా అనుకున్నప్పటికీ దానికి పెట్టిన పేర్లే ఇవి.
0: యు మే గివ్ గాడ్ ఎనీ నేమ్, అల్లా, బుద్ధ, నానక్, జీసస్, ఎనీ నేమ్, బట్ దే ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై యూ.
1: ఈ దేహానికి పేరు ఎవరు పెట్టారు?
0: హూ హాస్ గివెన్ దిస్ నేమ్ టు దిస్
1: బాడీ? ఎవరు పెట్టిన పేరు ఇది?
0: ఇట్ ఇస్ నేమ్ గివెన్ టు యూ.
1: కానీ పుట్టిన పేరు కాదు.
0: ఇట్ నాట్ ద వన్ దట్ యు ఆర్ బోర్న్ విత్.
1: కానీ ప్రేమ అనేటువంటిది పుట్టిన ప్రేమ.
0: బట్ ద లవ్ ఇస్ ద నేమ్ గివెన్
1: ఈ దేహానికి పెట్టిన ప్రేమలు.
0: ది అదర్స్ ఆర్ క్రిస్టియన్స్.
1: కాబట్టి పెట్టిన ప్రేమలు ఏమైనా మార్చుకోవచ్చు.
0: వెల్ ద నేమ్స్ గివెన్ టు యూ, యూ కెన్ చేంజ్
1: దెం. మారేటువంటివే.
0: బికాజ్ యూ కెన్ చేంజ్ దెం.
1: కానీ ఇది మారనటువంటిది ప్రేమ తత్వం.
0: లవ్ ఇస్ చేంజ్లెస్.
1: దైవ ప్రేమ అనేటువంటిది ఏనాటికి మారదు.
0: డివైన్ లవ్ విల్ నెవర్ చేంజ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: అట్టి మారనటువంటి తత్వము,
0: ద చేంజ్లెస్ నేచర్,
1: ఏ విధమైన యొక్క చలనము రానటువంటి తత్వము,
0: దట్ విచ్ హాస్ నో మోటిలిటీ,
1: అట్టి ప్రేమను మనము ప్రేమించాలి.
0: That love we should run after.
1: అది ఏ నిజమైనటువంటి భక్తి?
0: That is true devotion.
1: భక్తి అనగా ప్రేమకు పర్యాయ పదమే భక్తి.
0: Devotion is the synonym of love.
1: ఈ భక్తి వల్ల
0: out of devotion
1: అనేక శక్తులు కూడా వస్తాయి.
0: You will have so much of
1: ఈ భక్తి వల్ల అనేక యుక్తులు కూడా బయలుదేరుతాయి.
0: Out of this bhakti devotion you have yukti.
1: ఈ భక్తి వల్ల అనేక రక్తి కూడా కలుగుతుంది.
0: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి, ది ఫుల్ఫిల్మెంట్.
1: ఈ భక్తి వల్ల అనేక విరక్తులు కూడా కలుగుతాయి.
0: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి, రినన్సియేషన్.
1: భక్తి, రక్తి ఇవన్నీ కూడా ఒక భక్తిలోనే వచ్చేటువంటివి.
0: అండ్ దేర్ఫోర్ విరక్తి, రినన్సియేషన్, ముక్తి, ది లిబరేషన్, ద రక్తి, ది ఫుల్ఫిల్మెంట్.
1: ఒక్కటే.
0: బట్ ఇన్ ఆల్ ది సినోనిమ్స్ ద టీ ఈజ్ కామన్.
1: ఇప్పుడు దైవత్వానికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఫర్ డివినిటీ ఏ స్మాల్ ఇల్లస్ట్రేషన్.
1: కృష్ణ,
0: కృష్ణ.
1: ఈ కృష్ణ అంటే అనేక మందికి చాలా ఆశ, అనేక ప్రేమ.
0: మెనీ లవ్ కృష్ణ.
1: ఈ కృష్ణ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి?
0: హౌ మెనీ వర్డ్స్ లెటర్స్ ఆర్ హియర్ ఇన్ కృష్ణ?
1: సామాన్యంగా ప్రపంచంలో మనం ప్రశ్నించినప్పుడు కృష్ణ అనే దానికి రెండు అక్షరములు ఉంటున్నాయన్న.
0: ఇఫ్ యు ఆస్క్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ దే సే కృష్ణ వర్డ్ హస్ టు లెటర్స్.
1: అక్షరములు ఉంటున్నాయి కృష్ణ లోపల.
0: బట్ దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్ ఇన్ కృష్ణ.
1: కకారము,
0: క.
1: రుకారము,
0: రు.
1: హకారము,
0: ఆ.
1: చకారము,
0: ష.
1: అకారము, ఐదు ఉంటుంది.
0: ఆల్ ఫైవ్ లెటర్స్ ఆర్ దేర్.
1: కృష్ణ,
0: కకారము,
1: కకార, రుకారము,
0: రుకార.
1: చూసారా, కకారం అనేటువంటిది ఎవరికి పేరు?
0: క స్టాండ్స్ ఫర్ వాట్?
1: ఈ కకారం అనేటువంటిది రమాదేవికి పేరు.
0: క ఇస్ ద వెరీ నేమ్ ఆఫ్ రమాదేవి, గాడెస్ ఆఫ్ వెల్త్.
1: కకారం అనగా రమాదేవి.
0: క మీన్స్ రమాదేవి.
1: రుకారం అనగా సీతాపతి.
0: రుకార సీతాపతి.
1: సీత,
0: సీత.
1: కనుకనే ఈ యొక్క ఒక్కొక్క పాదములకు ఒక్కొక్క అర్థములు ఉంటున్నాయి.
0: ఈచ్ లెటర్ హ్యాస్ ఎ మీనింగ్.
1: షకారము,
0: ష.
1: ఈ షకారం అనేటువంటిది శాంతికి.
0: ష స్టాండ్స్ ఫర్ పీస్.
1: ఇంకా అకారము,
0: ఆ.
1: ఈ అకారం అనేటువంటిది ఆదిశక్తికి.
0: ఆ ఈజ్ ప్రైమల్ పవర్.
1: ఈ విధంగా తీసుకుంటే పంచభూతములు కూడాను పంచేంద్రియ తత్వంతో ప్రకృతి తత్వమును కృష్ణ అని పేరు పెట్టింది.
0: దేర్ఫోర్ ద ఫైవ్ సెన్సెస్, ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్ కృష్ణ.
1: ఈ కృష్ణ అనే పదమునకు కర్షతీతి కృష్ణ అన్నారు.
0: వి డిఫైన్ కృష్ణ యాజ్ కర్షతీతి కృష్ణ.
1: కర్షం అనగా దున్నటము.
0: కర్ష మీన్స్ ప్లవింగ్ ద ల్యాండ్.
1: అనగా మన హృదయ భూమిని దున్నేటువంటి వాడు భగవంతుడే.
0: హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ ప్లౌడ్ బై గాడ్.
1: అది మెత్తపరిచిన తర్వాత ప్రేమ బీజం నాటేది భగవంతుడే.
0: అండ్ ఇట్స్ వెరీ గాడ్ హూ సోస్ ద సీడ్స్ ఆఫ్ లవ్.
1: కనుకనే కర్షతీతి కృష్ణ.
0: సో వీ సే
1: కృషతీతి కృష్ణ.
0: దెన్ ఇట్ ఇస్ సెట్
1: ప్రయత్నం చేసేవాడు కూడా కృష్ణుడే.
0: అండ్ ఈస్ ద వన్ హూ మేక్స్ ఆల్ అటెంప్ట్ ఇన్ ఎఫర్ట్.
1: ఆకర్షతీతి కృష్ణ.
0: ఆకర్షితీతి కృష్ణ.
1: అంత ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడే.
0: ద వన్ హూ అట్రాక్ట్స్ ఇస్ కృష్ణ.
1: కనుక భగవతత్వాన్ని అన్నింటి ఎందుకు దీన్ని పోల్చుకోవచ్చును.
0: డివినిటీ కెన్ బి వ్యూడ్ ఎవ్రీవేర్.
1: ఈ దివ్యత్వానికి మించినటువంటి మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ అబౌట్ దిస్.
1: ఈ దివ్యత్వానికి మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
0: దేర్ నో అదర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ బియాండ్.
1: అంతా దివ్యత్వమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఈ బట్ట దివ్యత్వమే. ఈ పుష్పం దివ్యత్వమే. ఈ పవన్ దివ్యత్వం. అంతా దివ్యత్వమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివినిటీ.
1: ఏది దివ్యత్వం కాదు.
0: వాట్ ఈస్ దట్ నాట్
1: డివైన్? ఇది దివ్యత్వం లేకపోతే దీన్ని మనం ఎందుకు ఆశిస్తున్నాము?
0: హౌ ఐ డు ఎక్స్పెక్ట్ డివినిటీ హియర్?
1: ఈ బట్ట దివ్యత్వం కాకపోతే దీన్ని ఎందుకు మనం ప్రేమిస్తున్నాము?
0: వై డు యు లవ్ దిస్ క్లాత్?
1: అన్నింటి ఎందుకు ప్రేమతత్వం ఉంది?
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, దిస్ లవ్ దేర్.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని మనము అర్థం చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
1: అందరి ఎందు ఉండినటువంటి హృదయమే ప్రేమ స్వరూపము.
0: దట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ ది హృదయ, ద హార్ట్ ప్రెసెంట్ ఎవ్రీవన్ దిస్.
1: ఈ దివ్యత్వానికి మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ బియాండ్.
1: అంతా దివ్యత్వమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఈ బట్ట దివ్యత్వమే. ఈ పుష్పం దివ్యత్వమే.

0: form of love is the hridaya, the heart present everyone.
1: I love you antaru, I pettaru, it what gisesi you ani pettaru.
0: We say I love you, the I first and you later.
1: ఇది ఇట్ గీసి పెట్టినటువంటిది ఏమని దీనికి అర్థము?
0: వాట్ డూ మీన్ బై ది టూ లైన్స్ ఇన్ ది
1: ఐ ఆ మార్క్ యు అని పెడతారు.
0: ఐ అండ్ దెన్ దిస్ అండర్ మార్క్ యు.
1: ఇదే హృదయము.
0: దిస్ ఇస్ హార్ట్.
1: ఐ లవ్ యు అనగా లవ్ అనేటువంటి హృదయమే.
0: లవ్ మీన్స్ హార్ట్.
1: ప్రేమ అనేటువంటి హృదయమే.
0: లవ్ ఇస్ హార్ట్.
1: ఈ హృదయమే దైవంతుని యొక్క ప్రేమ.
0: అండ్ దిస్ హార్ట్ ఇస్ ద సీట్ ఆఫ్ లవ్.
1: దయ హృదయ.
0: హృత్ ప్లస్ దయ.
1: కారుణ్యముతో కూడినటువంటిది హృదయము.
0: హృదయ ఇస్
1: ప్రేమతో కూడినటువంటి హృదయము
0: అండ్ లవ్.
1: కనుకనే ప్రేమనే హృదయము, హృదయమే ప్రేమ.
0: సో లవ్ ఇస్ హృదయ ద హార్ట్ అండ్
1: హృదయమే దైవ స్వరూపము.
0: అండ్ ద హార్ట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ గాడ్.
1: కనుకనే దైవమే హృదయ స్వరూపము.
0: అండ్ గాడ్ రిసైడ్స్ ఇన్ హ్యూమన్ హార్ట్.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ బీయింగ్.
1: అందరి అందుకును ఈ యొక్క హృదయ సంబంధంతో ఉన్నాడు.
0: This God is located in the heart of everyone. Isha
1: vasyam jagattu sarvamanta kuda isire unnadu.
0: The whole cosmos is fully divine.
1: Isire sarvabhutanam.
0: God is present in all beings.
1: Sarvam kalividam brahma.
0: Everything is divine essentially.
1: Ekkada chusina gaani brahma tattvame.
0: You find cosmic divine divinity everywhere.
1: Adi ye prema.
0: That is love.
1: Kanaka mee premananta kudanu
0: all your love
1: mee ande unchukonaka.
0: Don't keep భగవంతుడు
1: ఈ పవిత్రమైనటువంటి పదార్థాన్ని మనం
0: దిస్ డివైన్ లవ్
1: కేవలం మానవులకు మాత్రమే పంచుకోవటం కాదు.
0: డూ నాట్ లిమిట్ టు మ్యాన్ కైండ్.
1: పశుపక్షి మృగాదులు కూడా పంచాలి.
0: షేర్ ఇట్ విత్ బర్డ్స్ అండ్ బీస్.
1: ప్రతి జీవికుడు ఈ ప్రేమతత్వాన్ని పంచాలి.
0: యూ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అందరికీ ఐకమత్యం కావాలి.
0: వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: ఇది విశ్వ కుటుంబంగా రూపొందాలి.
0: ఇట్ షుడ్ బి ఎ ఫ్యామిలీ ఆఫ్ కాస్మాస్.
1: కనుక మనకు ఏమితమైనటువంటి ద్వేషాలు కోపాలు ఈ తగాదాలు ఉండవు.
0: We should not give scope for kind of conflict or difference or enmity.
1: ee naadu lokamlo ekkada chusina kallolamlu kalahamlu iniki kaaranam emiti.
0: Today in the world wherever you go, whatever you see, you find
1: manavuni yokka visharathvam lekapotame iniki moola kaaranam.
0: Because man is not broad minded today. He has contraction
1: love, not expansion love.
0: Is not expansion love.
1: Vishalamaina hrudayam ledu.
0: He is not broad minded.
1: Sankuchitamaina hrudayalu pettukunnaru.
0: He is narrow minded.
1: ఆ సంకుచితమైన హృదయాలు మానవుడు సృష్టించుకున్నటువంటి.
0: ద నారో మైండెడ్నెస్ ఈజ్ యువర్ మేకింగ్.
1: భగవంతుడు సృష్టించేటువంటి విశాలమైన హృదయము.
0: గాడ్స్ క్రియేషన్ ఇస్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: దానికి ఇంత అంత అనే పరిమితం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై ఎనీ లిమిటేషన్.
1: పరిమితం లేనటువంటిది అపరిమితమైనటువంటిది.
0: దట్ విచ్ ఈస్ ఇన్ఫినిట్ ఈస్ లిమిట్లెస్.
1: అట్టి అపరిమితమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం పరిమితంగా పెట్టుకోవడం చేతనే మనం అనేక కష్టములకు గురి అవుతున్నాం.
0: యూ హ్యావ్ పుట్ లిమిట్స్ టు దిస్ లిమిట్లెస్ స్పిరిట్ ఆర్ కాన్షియన్స్. Therefore you are in conflict.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Ee naadu guru purnima annaru.
0: Today is guru purnima.
1: Guru ante emti ni?
0: Who is guru?
1: Ukaro gunatitaha.
0: Guru stands for attribute.
1: Ukaro roopavarjitaha.
0: Ru stands for formless.
1: Gunatitamainatundi roopam ledatundi.
0: That which is attributeless and formless.
1: Ukaro kevalam andhakaramu.
0: Guru stands for darkness.
1: Ukaro tannivarana.
0: Ru means that dispels
1: darkness. Andhakaram nivarana gavinchetundi prakashame.
0: That light that dispels darkness.
1: కనుకనే భగవంతుడు అంటే బా బా అనేటువంటి ప్రకాశమే.
0: బా మీన్స్ ఎఫల్జెన్స్.
1: ఎక్కడ చూసినా ప్రకాశించేటువంటి వాడు భగవంతుడే.
0: గాడ్ షైన్స్ బ్రిలియంట్లీ ఎవ్రీవేర్.
1: నీవు లైట్ వేసిన దగ్గర మాత్రమే ప్రకాశం ఉంటుంది.
0: యు ఫైండ్ ద లైట్ ఇల్యూమినేషన్ బిన్ ది లైట్.
1: భగవంతుడే.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుక ఎవరిని ఎవరు కూడా ప్రేమించకూడదు, ఒక ద్వేషించకూడదు.
0: సో యు షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
1: ఈనాడు లోకంలో
0: టుడే
1: అనేక సంకుచితమైన భావాలను ఉంచుకొని
0: నారో థాట్స్
1: ద్వేషము ద్వేషము ద్వేషము.
0: We find hatred.
1: ఒక ప్రాణాన్ని మరొక ప్రాణం తీవటము.
0: And we give importance to caste.
1: ఎంత పాపం.
0: What a mistake.
1: దైవాన్నే నీవు కొట్టినట్టే అవుతుంది.
0: And it seems you are betraying God himself.
1: కనుక అది చాలా పొరపాటు.
0: Your mistake.
1: ఎవరిని ఎవరు కూడా ద్వేషించకూడదు.
0: No one should hate anybody.
1: తన ద్వేషం తన్నే ద్వేషిస్తుంది.
0: And it means you are hating your own self.
1: కనుకనే మనం ఎవరినో ద్వేషిస్తున్నాము, ఎవరినో హింసిస్తున్నాము అని నీవు ఆనందిస్తూ
0: you are happy that you are hating somebody, that you are accusing
1: anandame kaadu.
0: It is not true happiness at all.
1: Adi kevalam rakshasa anandamu.
0: It is only demonic pleasure.
1: Ivarni santosha pettu adi nee kaanandamu.
0: Make others happy, you will be blissful.
1: Aa anandame nijamai swaroopam needi.
0: That very happiness is your true form.
1: Evvanni baadha pettakudadu.
0: Don't hurt anybody.
1: Ee naadeemo nee himsistavu itarnu.
0: You may harm somebody.
1: అది నా నేచర్ అనుకుంటున్నావు.
0: You think it's your nature.
1: కానీ రేపటి దిన నిన్ను హింసించే వారు ఇంకోరు వస్తారు.
0: Tomorrow you will find somebody who will harm you.
1: ఆనాడు నీ గతి ఏమిటి?
0: దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ?
1: కనుకనే ఎవరిని కూడా మనం తెలియకోకుండా హింసించకూడదు.
0: అండ్ డోంట్ హర్ట్ ఆర్ హార్మ్.
1: అది ఒక పెద్ద ప్యాషన్.

0: మారిపోయింది.
1: ఇట్ హస్ బికమ్ ఎ మోడర్న్ ఫ్యాషన్.
0: అందరినీ హింసించుకోవటం ఫ్యాషన్.
1: వి గో ఆన్ హార్మింగ్,
0: అందరినీ బాధ పెట్టడం ఫ్యాషన్.
1: అండ్ వి హర్ట్ ఎవ్రీబడి.
0: అందరినీ చంపటం ఫ్యాషన్.
1: అండ్ టు కిల్ సంబడీ ఇస్ ఎ ఫ్యాషన్. అల్ట్రా మోడర్న్.
0: కీటకమైన గానీ చంపుతుంది.
1: Well, even insect also can kill. Why, man?
0: Champadam goppatanam kaadu.
1: Nothing great in killing anybody.
0: Atani betikinchadam goppatanam.
1: And in fact, you have to protect him. There lies greatness.
0: Kanukane manu champi champi champi champi kattaganapudu mana jeevitham emi pothundadi.
1: If you go on killing everybody, what will happen?
0: Ikkuda okanaadiki chastundi.
1: Ultimately you will die.
0: Yetta chastundi.
1: How does it die?
0: Ye vidhamainatti karmalu aacharinchavo aa karmalu yokka tatpantame neeku moola kaaranamga vastundi.
1: As is the action, so is the reaction that will put you to suffering.
0: Kanukane prema swaroopulara, reaction, resound and reflection, idi eppudu kuda tappindi kaadu.
1: Embodiments of love, never forget these three: reaction, reflection and resound.
0: Neenu tappinchukunnanu nuvvu aanandinchochu kaani రేపు కాక ఎల్లుండి కూడా నీకు ఫలితం లభిస్తుంది.
1: టుడే యూ మే బి హ్యాపీ బై హార్మింగ్ సంబడీ, టుమారో యూ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: ఈ నాటికి తప్పింది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: నువ్వు మంచి చేయి, నీకు మంచే కలుగుతుంది.
1: డు గుడ్, దెన్ యూ విల్ ఎక్స్‌పీరియన్స్ గుడ్నెస్.
0: సత్యమే నీకు మంచి కలగలేదని నిరాశకు కావద్దు.
1: నెవర్ బి డిసాపాయింటెడ్ ఫర్ ది అదర్ థింగ్.
0: కొంచెం కాచుకో.
1: వెయిట్ ఫర్ సమ్ టైం.
0: అప్పుడే నీకు ఆ ఫలితం లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హావ్ పాజిటివ్ రిజల్ట్.
0: ఏ మానవుడికి కూడాను తత్ఫలితం తప్పింది కాదు.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద రిజల్ట్.
0: దుష్ఫలితమైనటువంటి దానికి ప్రార్థన అనేటువంటిది కొంత సహాయం చేస్తుంది.
1: హౌఎవర్ వైల్ యూ సఫర్ బ్యాడ్ రిజల్ట్స్, యువర్ ప్రేయర్ కెన్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్.
0: అదే కృతజ్ఞత.
1: యూ కెన్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయర్.
0: కృతజ్ఞతను మనం చెప్పుకోవాలి.
1: యూ షుడ్ బి గ్రేట్.
0: కృతజ్ఞతను మనం చూపుకోవాలి.
1: యూ షుడ్ బి గ్రేట్.
0: కృతజ్ఞతను మనం ఆచరించాలి.
1: అండ్ యూ షుడ్
0: కృతజ్ఞత నాయన మహా అన్నారు.
1: అండ్ వీ సే దట్
0: కనుకునే వెంకటరామన్ కూడా చెప్పాడు, క్షమ చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫర్ బేరెన్స్ క్షమ ఇస్ ఇంపార్టెంట్.
0: క్షమ సత్యము.
1: ఫర్ బేరెన్స్ ఇస్ ట్రూత్.
0: క్షమ ధర్మము.
1: ఫర్గివ్నెస్ ఇస్ ధర్మ.
0: క్షమ వేదము.
1: ఫర్గివ్నెస్ ఇస్.
0: క్షమ అహింస.
1: పేషెన్స్ ఇస్ నాన్ వైలెన్స్.
0: క్షమ సర్వం భవ.
1: ఫర్ బేరెన్స్ ఇస్ ఎవ్రీథింగ్.
0: క్షమ సంతోషము.
1: ఇట్ ఇస్ హ్యాపీనెస్.
0: క్షమ స్వర్గము.
1: ఇట్ ఇస్ హెవెన్.
0: క్షమ సర్వస్వంభు.
1: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్. ఇస్
0: సర్వజీవులయందు.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: ప్రతి మానవుని ఎందుకు క్షమ చాలా గొప్పది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ forgiveness is great.
0: వాడెవడో నాకు అపకారం చేశావంటే నువ్వు క్షమించు.
1: If anyone harmed you, forgive him.
0: This is good for me, good for me, good for me అనుకో.
1: Have the feeling that is good for me.
0: వాడెవడో నిన్ను తిట్టాడు అనుకుంటే అది that is good for me, good for me.
1: If anyone accuse you, take it that is good for me.
0: ఆ తిట్టినటువంటి తిట్టు నీకు కాదు వచ్చిండేది.
1: That accusation charging is not to you.
0: ఈ దేహాన్ని ఆధారం పెట్టుకొని వాడు తిట్టాడు.
1: In fact, what is it? He has criticized.
0: దేహానికి వచ్చింది, దేహానికే పోతుంది.
1: It is only the body to body accusation.
0: కనుకనే దేహాన్ని తిట్టాడా ఆత్మని తిట్టాడా, ఇదే శంకరాచార్యులు విచారం చేసింది.
1: దిస్ వాట్ శంకర సెడ్. ఇస్ ఇట్ ద బాడీ దట్ ఇస్ అక్యూజ్డ్, క్రిటిసైజ్డ్ ఆర్ ఆయన
0: అద్వైతం అంతా కూడా విచారణ విచారణ విచారణ ద్వారానే ఏర్పడింది.
1: ఆల్ నాన్ డ్యూయలిజం ఇస్ బేస్డ్ ఆన్ ఎంక్వైరీ.
0: ఈ దేహాన్ని తిట్టాడా వాడు?
1: హస్ ఇట్ క్రిటిసైజ్డ్ ద బాడీ?
0: ఈ దేహం నేను తిట్టుకుంటున్నాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ ఓన్లీ అక్యూజ్ మై బాడీ.
0: ఏమిటి ఈ పాడు దేహం?
1: What this body?
0: ఏమిటి అనిత్యమైన దేహము?
1: What this temporary body?
0: ఇంత మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే.
1: It's foul, full of urine and the fecal matter.
0: పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: It has got nothing to do with the central form of
0: pregnancy. నేను తిట్టుకుంటున్నాను, వాడు ఈ దేహాన్ని తిట్టడం నాకు ఉపకారమే అనుకో.
1: I only blame my body. The other man accusing it is a help to me.
0: ఆత్మను తిట్టాడా?
1: Has accused the Atma spirit.
0: వాని ఎందు దీని ఎందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The very same spirit exists in both.
0: తను తాను తిట్టుకున్నాడు అనుకో.
1: It amounts to accusing for oneself. So what kind
0: ఈ క్షమానే భావం ఎంత విశాలమైనది.
1: Forgiveness is broad mindedness.
0: ఈ విధమైన విశాలతను మనం పెంచుకుంటూ పోవాలి.
1: This kind of broad mindedness we should have.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు గురు పూర్ణిమనిగా,
1: టుడే గురు పూర్ణిమ,
0: గురువు అనిగా కేవలం అజ్ఞానం దూరం గావించుకోవాలి.
1: గురు మీన్స్ హి స్టాండ్స్ ఫర్
0: ఇగ్నోరెన్స్. ఇది నా దేహము నా దేహం అనుకున్నటువంటి దాన్ని దూరం చేసుకోవాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్? ద బాడీ అటాచ్మెంట్.
0: దేహం నా యొక్క ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ దేహం అనేటువంటి కేవలం పనిముట్టు.
1: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇది కర్మకలాపమైనటువంటి ఒక కాయము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యాక్షన్ యాక్టివిటీ.
0: దీన్ని నేను సత్యమని భావించుకోను.
1: ఐ కెనాట్ కన్సిడర్ ఎస్ ఎటర్నల్.
0: ఈ జగత్తు లోపల ఈ కర్మను ఆచరించే నిమిత్తమై కాయము నాకు ధరింపజేశాడు భగవంతుడు.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ యాక్షన్.
0: భగవంతుని యొక్క గిఫ్టే.
1: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండ్వెలర్ ఇస్ ఎటర్నల్.
0: జీవుడే దేవుడు.
1: And the individual is divine.
0: కాబట్టి బాడీ టెంపుల్, జీవుడే దేవుడు. నువ్వు ఇంకెవరిని ఆశిస్తావు?
1: సో బాడీ ఇస్ ద టెంపుల్ అండ్ ది ఇన్వెలర్ ఇస్ డివైన్.
0: కాబట్టి ఏ దేహాన్ని చూసినా గానీ ఇది భగవంతుని టెంపుల్ అనుకుని దానికి నమస్కారం చేయి.
1: కన్సిడర్ ఎవ్రీ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: విరోధైనా పర్వాలేదు.
1: హి మే బి వర్స్ట్ ఆఫ్ యువర్ ఎనిమీస్.
0: నమస్కారం చేయి.
1: But salute him.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగతే అతనికి చెందుతుంది.
1: All our salutations to anyone amounts to offering respect to God.
0: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగతే అది కూడా అతనికి చెందుతుంది.
1: If you deny anybody it amounts to denial of God.
0: కనుకనే మనం ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should have this feeling of oneness.
0: మిమ్మల్ని అందరినీ నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అంటుంటాను.
1: భగవాన్ కాల్స్ అస్ అస్ బంగారు.
0: బంగారంగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై బంగారు?
0: హిరణ్య గర్భంతో కూడినటువంటి వారు మీరు.
1: యు ఆర్ వన్ ఆఫ్ హిరణ్య గర్భ, ది డివైన్ ప్రిన్సిపల్.
0: హిరణ్య గర్భాయ నమః.
1: ద గోల్డెన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మీ యొక్క హృదయం అంతా కూడా హిరణ్యమే, బంగారు యొక్క తోనే.
1: యువర్ హోల్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ది గోల్డెన్ డివినిటీ.
0: కాదు,
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ అదర్.
0: బంగారు ఏ విధమైన నగగా మార్చుకోవచ్చును?
1: యూ కెన్ మేక్ ఇట్ గోల్డ్, కెన్ బి మేడ్ ఇన్ టు ఎనీ ఆర్నమెంట్.
0: ఏ నగ లేకపోతే ఒక కాయలుగా పెట్టుకోవచ్చును.
1: అట్ లీస్ట్ యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్.
0: కాబట్టి రూపాలు మారేది బంగారే.
1: అండ్ ద జ్యువెల్స్ ఫార్మ్స్ ఆర్
0: రూపరహితమైనటువంటి బంగారే.
1: ద ఫార్మ్లెస్ వితౌట్ ఎనీ జ్యువెల్.
0: కాబట్టి మీ రూపము బంగారే, రూపరహితము బంగారే.
1: ద వన్ విత్ ద ఫార్మ్, ద వన్ వితౌట్ ఫార్మ్లెస్ ఇస్ గాడ్.
0: కనుక ఈ బంగారుకు కొంత మీరు విచారణ చేయాలి.
1: ఎంక్వైర్ దిస్ నేచర్ ఆఫ్ గోల్డ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఫస్ట్ బంగారును తీసుకుంటే,
1: అండ్ యూ టేక్ గోల్డ్ టు సమ్ ఎక్స్టెంట్,
0: దీనికి ఒక 500 రూపాయలు అనుకుంటావు.
1: యూ హావ్ టు పే 500 రూపీస్.
0: కానీ దాంట్లోపల కొంచెం కాపర్ కలిపితే 300కి దిగుతుంది.
1: ఇఫ్ యూ మిక్స్ కాపర్ ఇన్ గోల్డ్ ఇట్ ద ప్రైస్ కమ్స్ డౌన్.
0: దాంట్లో ఇంకో బ్రాస్ కొంచెం చేరితే ఇంకా 200కే దిగుతుంది.
1: ఇఫ్ యూ యాడ్ బ్రాస్ ద ప్రైస్.
0: దీని విలువ దిగడానికి ఏది కారణము? ఈ కల్తీలు కారణము.
1: బికాస్ యూ పొల్యూట్ ఇట్, అడల్టరేట్ ఇట్, మిక్స్ ఇట్ విత్
0: బంగారు లోపల ఈ కాపరు ఈ పిత్తళి ఇవన్నీ ఎందుకు చేర్చుకోవటం?
1: ద కాపర్ అండ్ బ్రాస్ వై హ్యావ్ యూ
0: చేర్చుకునే కొలది దీని విలువ తగ్గిపోతుంది.
1: బికాస్ ఆఫ్ మిక్సింగ్ విత్ అదర్ మెటల్.
0: కాబట్టి మానవుడు అనేటువంటి వాడు పుట్టినప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వి ఆర్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: చాలా విలువగా ఉంటుంటారు,
1: హైలీ వాల్యూ.
0: వాడు పెరిగే కొలది పెరిగే కొలది ఆశలు అనేటువంటి కాపర్ చేరిపోతూ ఉంటుండాలి.
1: యాజ్ వీ గ్రో మోర్ అండ్ మోర్ ద కాపర్
0: పిస్తాడంతా చేరిపోతుండాలి.
1: అండ్ ఆల్ ద బ్రాస్ ఆల్సో జాయిన్.
0: అప్పుడు వీని విలువ తగ్గిపోతుంటుంది.
1: అండ్ ద హ్యూమన్ వాల్యూ గోస్ డౌన్.
0: విలువ తగ్గిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద కాజ్?
0: విలువలేని పదార్థములు విలువైన దాంతో చేర్చుకోవటమే దీనికి మూల కారణం.
1: బికాజ్ వాల్యూలెస్ చీప్ డిజైర్స్ ఆర్ మిక్స్డ్ విత్ హైలీ వాల్యుబుల్ ప్రైస్లెస్.
0: మనం ఆ చీప్ దీన్ని మనం చేరకూడదు.
1: సో వి షుడ్ నాట్ అలౌ చీప్ థింగ్స్ టు గెట్ ఇన్.
0: త్యజ దుర్జన సంసర్గం.
1: Run away from bad company.
0: Bacha sadhu samagamam.
1: Join in good company.
0: Puru punya mahoratram.
1: Do good activity day and night.
0: Bacha nityam anityatam.
1: Make a kind of discrimination between a firm and that is permanent. Enquire clearly that which is eternal, that is momentary. That is our dharma, that human quality. We have to know this truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ జన్మ ఎత్తి
1: జంతువునాం
0: నరజన్మ దుర్లభం.
1: వీ షుడ్ నో దట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ నరజన్మం ఎత్తినందుకు నోరిచ్చాడు భగవంతుడు.
1: గాడ్ హాస్ గివెన్ దిస్ మౌత్ టంగ్.
0: ఆ నోటితో ఇష్టమొచ్చిన మాటలంతా పలకకూడదు.
1: వీ షుడ్ నాట్ స్పీక్ యాజ్ వీ లైక్.
0: ఎవరి హృదయాన్ని బాధింప చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ.
0: బాధిస్తే నేడు కాకపోయినా రేపటికి నీకు అదే బాధ.
1: If you hurt the feeling of anybody, you will have your turn tomorrow.
0: చెడ్డ చూపు చూడకూడదు.
1: Don't have bad looks.
0: చెడ్డ చూపు చూచాడు.
1: You have bad looks.
0: కీచకుడు.
1: కీచక had bad looks.
0: ద్రౌపదిని చెడ్డ చూపుగా చూచాడు.
1: And he had bad looks towards
0: ద్రౌపది. కడపటికి.
1: What happened to him?
0: భీముడు పోయాడు, బ్రద్దలు కొట్టి వాడు తలను కూడా ముక్కలు చేశాడు.
1: Bhima had hit his head, broke into two parts and killed him.
0: చూసారా ఆ చెడ్డ దృష్టి ఎంత చెడ్డ అయిపోయింది.
1: That is the result of bad looks.
0: కనుకనే మనము చెడ్డ దృష్టిని కూడా మనం చూడకూడదు.
1: సో డోంట్ థింక్ ద సేమ్ బ్యాడ్ లుక్.
0: దీన్ని బుద్ధుడు చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: మొట్టమొదట దృష్టి,
1: ఫస్ట్ విజన్.
0: దృష్టిని మార్చుకున్నాడు.
1: కరెక్ట్ యువర్ విజన్.
0: అది మార్చుకున్న తర్వాతనే తనకు బుద్ధుడిగా మారిపోయాడు.
1: చేంజ్ యువర్ సైడ్, దెన్ బుద్ధ బికేమ్ ద ట్రూ బుద్ధ.
0: కనుక మన దృష్టిని కూడా మనం మార్చుకోవాలి.
1: సో కరెక్ట్ యువర్ లుక్స్.
0: కన్నులు ఉన్నాయి కదా అని అన్నింటినీ చూడకూడదు.
1: యాజ్ యూ హ్యావ్ ఐస్, డోంట్ లుక్ ఎట్ ఎవ్రీవన్.
0: ఏది చూచినా కానీ ఇది దైవ స్వరూపంగా భావించు.
1: వాట్ ఎవర్ యూ మే లుక్ ఎట్ కన్సిడర్ ఇట్ డివైన్.
0: ఏది విన్నా కూడా ఇది దైవ చింతనగా విను.
1: వాట్ ఎవర్ యూ మే హియర్, లిసన్ యాజ్ ఇఫ్ ఇట్
0: చెప్పినా
1: కూడా
0: దైవ విషయంగా చెప్పు.
1: స్పీక్ అబౌట్ గాడ్లీ థింగ్స్.
0: అది నీ దైవత్వంగా మారుతుంది.
1: దాట్ బికమ్స్ ఎసెన్షియల్లీ డివైన్.
0: సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ వాట్ ఈస్ గుడ్.
0: అదే నీకు ముఖ్యం కావాల్సింది.
1: దాట్ ఈస్ ఇంపార్టెంట్.
0: హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ వాట్ ఈస్ గుడ్.
0: ఈ మూడు ఉంటే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ దీస్ త్రీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్
0: ఆఫ్ లవ్. కాలం నుంచి కూడా నేను ఎంత ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ ఇస్ హైలీ బ్లిస్ఫుల్.
0: ఇంకా 75 వస్తూ ఉంటుంది.
1: 75th birthday is approaching.
0: 75 ఇయర్స్ కూడా నేను ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ హాస్ బీన్ జాయ్ఫుల్ బ్లిస్ఫుల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అంతా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకోవటమే.
1: బికాస్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఇస్ రికగ్నైజ్డ్.
0: కనుకనే మీరు కూడా ఈ విధంగా అన్నింటినీ భావించుకోండి, తప్పక మీరు కూడా నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తారు.
1: యూ కెన్ ఆల్సో బి బ్లిస్ఫుల్ ఇఫ్ యు నో.
0: నాకెవ్వరూ ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడి.
0: నేనెవరికి ద్వేషిని కాదు.
1: నో వన్ హేట్స్ భగవాన్.
0: కాబట్టి నాకు ఎట్టి భయము లేదు.
1: సో నో ఫియర్ హియర్.
0: ఎట్టి భయమైన ఉండినప్పుడే ఒక విధమైనటువంటి యొక్క సందేహం ఏర్పడుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్ డౌట్.
0: కనుక నాకే భయము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అంతా నా యొక్క స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద ఫామ్ ఆఫ్ భగవాన్.
0: ఒకే భక్తే, ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీవన్.
0: నాకెవరూ ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్.
0: ద్వేషులు లేనప్పుడు ఎవరు నన్ను ద్వేషిస్తారు?
1: దెన్ హూ ఇస్ దేర్ టు హేట్ భగవాన్?
0: ఎవరు నన్ను ద్వేషించలేరు.
1: నో వన్ కెన్ హేట్ హిమ్.
0: ఎవరన్నా తల్లి ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని పోతుంటాది.
1: మదర్ ఇస్ క్యారింగ్ ఆన్ హిస్ షోల్డర్.
0: ఆ బిడ్డ నిన్ను చూసి నవ్వుతుంది.
1: ద చైల్డ్ లాఫ్స్ ఎట్ యు స్మైల్.
0: అమాయకు బిడ్డ.
1: ద ఇన్నోసెంట్ చైల్డ్.
0: అలాంటి బిడ్డ నిన్ను చూసి నవ్వినప్పుడు నీవు కోపడతావా? లేదు, నీకు నవ్వు వస్తుంది.
1: అండ్ ద చైల్డ్ స్మైల్స్ యూ ఆల్సో స్మైల్.
0: కనుక నేను ఆనందంగా నవ్వుతుంటే నన్ను చూసి వాళ్ళు కూడా ఆనందిస్తారు.
1: భగవాన్ స్మైల్స్ బ్లిస్ఫుల్లీ యూ ఆల్సో స్మైల్.
0: కనుకనే మనం మంచి భావాన్ని పెట్టుకుందాం.
1: హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్.
0: పరిశుద్ధమైన భావాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ప్యూర్
0: పవిత్రమైనటువంటి హృదయాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ఎ సీక్రెట్ హార్ట్.
0: అప్పుడే మనకు అంత పవిత్రమే జరుగుతుంది.
1: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి శాంక్టిఫైడ్.
0: ఇంతవరకు నాకు ఏ ఒక్కటి కూడా చెడ్డ జరగలేదు.
1: నథింగ్ బ్యాడ్ అంటువర్డ్ హ్యాస్ హ్యాపెన్.
0: మంచి మంచి మంచి.
1: ఆల్ గుడ్ హ్యాస్ హ్యాపెన్ టిల్ నౌ.
0: కనుకనే మనం గుడ్ గా ఉంటే అది కూడా గుడ్ అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ యు ఆర్ గుడ్ ది అదర్ వన్ విల్ బి గుడ్.
0: కనుక మనము ఎలాంటి భావమో అలాంటి భావం రావాలి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద ఫీలింగ్ ఇన్ అదర్ పర్సన్.
0: మనం పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
1: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
0: ఎక్కడ చూసినా దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: ఏటి కష్టములు కలిగినప్పటికీ,
1: వాట్ ఎవర్ మే బి ద సఫరింగ్,
0: ఏటి నింద నిష్ఠూరములు సంభవించినప్పటికీ,
1: యు మే బి బ్లేమ్డ్ అక్యూజ్డ్,
0: కానీ భగవంతుని విశ్వాసం మాత్రం మరవకూడదు.
1: నెవర్ లూజ్ ఫెయిత్.
0: భగవంతుని పైన విశ్వాసం ఎప్పుడు ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం ఒక్కటి ఉంటుంటే నీకు ఎంతైనా జరుగుతుంది.
1: విత్ దట్ ఫెయిత్ యూ కెన్ బి సక్సెస్ఫుల్.
0: ఆ విశ్వాసమే మన శ్వాసగా భావించాలి.
1: దట్ విశ్వాస ఫెయిత్ ఈజ్ అవర్ శ్వాస ద బ్రెత్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: నేమస్వరూపుడే.
1: ఇస్ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఏదో అప్పుడప్పుడు ఆహార విహారాలతో కొన్ని కోపము తాపము ఈసూయ అసూయ డంబము ఇలాంటివంతా వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వీ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ జెలసీ పామ్ షోల్డర్ as is the foot
0: at the head
1: so is the head
0: yet the head
1: as is the head
0: at the god
1: so is god
0: kabatti foot head god moodu kulla oka sambandham ayyindi
1: so foot head god have got inter relationship
0: kabatti mana motta motta manchi food ni teeskovali
1: so we have to part a good food at the
0: manchi
1: beginning
0: manchi food ante viluvainatundi food kaadu
1: good food not costly
0: food.
1: It should be sattvic food
0: adhe mana nijamainatundi oka divyamaina aaharamu.
1: That is the divine food that we can partake.
0: ఆ దివ్యమైన ఆహారం తెచ్చినప్పుడు దివ్యమైన భావాలే వస్తుంటాయి.
1: Then you will have divine thoughts.
0: ఏ పలుకు పలికినా కానీ పవిత్రమైన పలుకుగానే ఉంటుంటాయి.
1: And you start speaking sacred words.
0: నేను ఎలాంటి కోపంగా ఉండినప్పుడు కూడా కోపం నటిస్తాను, కానీ కోపం లేదు నాకు.
1: భగవాన్ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ. హీ ఈజ్ నెవర్ యాంగ్రీ ఎనీ టైమ్.
0: వాళ్లను అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తిడతాను.
1: హీ జస్ట్ బ్యాంగ్స్ యూ.
0: ఏ తిట్టు తిడతాను?
1: వాట్?
0: దున్నపోత.
1: He calls you dunnapota, he buffalo.
0: Ante.
1: That's all.
0: Adhe na tittu.
1: That's only worst of the accusation.
0: Dunnapota ante he buffalo.
1: He buffalo.
0: Neevu buffalo ne.
1: You are only buffalo.
0: Endukante neevu manchi palin cheyagaru ledu kabatti neevu buffalo ne.
1: You have not done anything good. You fellow is a buffalo now.
0: Nijanga neevu manchi pani cheyi.
1: Do good things.
0: You good fellow aitavu.
1: Then you become a good fellow.
0: Kanuka na tittanta ittantivi.
1: That's how Swami banks you.
0: Dunnapota.
1: దున్నపోత హీ బఫెలో.
0: ఇది ఎంత మంచి పని.
1: వాట్ గుడ్.
0: అందరూ దున్నపోతులుగానే ఉంటున్నారు.
1: ఆల్ ఆఫ్ అస్ ఆర్ హీ బఫెలోస్.
0: కారణం ఏమిటి? మంచి పని చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్.
0: దున్నపోతకు ఏ విధమైనటువంటి వర్షం కురిచినా కానీ కేర్ చేయదు. అది
1: హీ బఫెలో ఇస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దర్ హెవీ రెయిన్.
0: ఏ ఒక ఆవో దూడలైనా పరిగెత్తాయి కానీ వర్షం వస్తే దున్నపోత పరిగెత్తదు.
1: ద కవ్ అండ్ ద కాఫ్ రన్స్ అవే వెన్ దేర్ ఇస్ హెవీ రెయిన్.
0: కూర్చుంటూ కూర్చుంటుంటుంది.
1: ఈ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్.
0: అంటే ఎన్ని నిందలు ఎన్ని నిష్ఠూరములు ఎన్ని కష్టములు కలిగినా ఎప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ హీ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ బ్లేమ్.
0: మానవుని పరివర్తన రావాలి.
1: There should be transformation in man.
0: అప్పుడు పరివర్తన వచ్చినప్పుడే వాడు మానవుడు అవుతాడు.
1: When there's transformation, you can be a true human.
0: మానవుడు అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటి పదము.
1: మానవ is a sacred word, human.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం.
1: That human value is lost today.
0: ఎవరిని మనసు నొప్పించేటువంటి పాటలు చెప్పకూడదు.
1: And we should not use harsh words.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: Bhagavan loves all.
0: దేశించిన వాడిని కూడా నేను ప్రేమిస్తాను.
1: And the one who hates him, still Bhagavan loves him. నా ప్రేమే
0: ఒక స్వరూపము.
1: Love is his form.
0: అదే నిజమైనటువంటి శక్తి.
1: That is the true power.
0: అదే నిజమైన పవరు.
1: That is the true power.
0: అదే నిజమైనటువంటి యొక్క దివ్య స్వరూపము.
1: That is the divine form.
0: ఆ ప్రేమను మీరు పంచండి, ప్రతి ఒక్కరికి పంచండి.
1: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీవన్.
0: నేను నా ప్రేమను ఏ రీతిగా అందరికీ పంచుతున్నానో,
1: జస్ట్ యాజ్ భగవాన్ షేర్స్ హిస్ లవ్ విత్ ఎవ్రీబడీ,
0: అదే అంశమే కనుక మీరు కూడా ఆ ప్రేమను అందరికీ పంచండి.
1: సిన్స్ యు ఆర్ ఆల్సో స్పార్క్ ఆఫ్ భగవాన్, షేర్ యువర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: అప్పుడు నేను చేసిన పని మీరు చేసిన వారు అవుతారు.
1: దెన్ యూ హ్యావ్ టు యాక్ట్.
0: మీరు కూడా భగవత్ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్సో డివైన్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మీరు అనుసరిస్తూ పోతే జగత్తంతా నిత్య కళ్యాణం పచ్చంతోడడం.
1: When you follow these sacred thoughts, the whole world will prosper, progress and advance. Never doubt this.
0: So
1: embodiments of love.
0: Today, we have to dispel this
1: ignorance
0: of darkness.
1: And let us light the effulgence of wisdom. And see that love also merges in that effulgence of wisdom.
0: స్వామి యొక్క సందేశము.
1: దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ భగవాన్ టుడే.
0: ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: లవ్ అండ్ లవ్ అలోన్.
0: ప్రేమకు మించినటువంటి పదార్థం జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమనే లేకపోతే బంగారం కూడా మనం ఆశించము.
1: When you don't have love, you don't like even gold. So you don't expect anything.
0: Kabatti premane.
1: That which expects is love.
0: Diamond premane.
1: God is love.
0: Aa diamond kaladuriki diamond avutundi.
1: And what happens to diamond? It becomes die mind ultimately.
0: Manunasanamaitundi.
1: And annihilation, withdrawal of the mind.
0: Annitikini premane pradhanam.
1: Love is main thing for everything.
0: Prema chetini enni rogamlo nivarana chesukochunu.
1: In fact, love cures many ailments.
0: Prema chetini enni rogamlo teppinchukochunu.
1: And you can also suffer if you don't have love.
0: Anta premane moolakaranam.
1: Everything, love is the main thing.
0: Kaani daiva prema anetundi nivarana gaavinche prema.
1: The divine love cures you.
0: దుర్గుణాన్ని నిర్మూలం గావించే ప్రేమ.
1: అండ్ ఇట్ రిమూవ్స్ బ్యాడ్ క్వాలిటీస్.
0: అట్టి ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోండి.
1: డెవలప్ దట్ డివైన్ లవ్.
0: ఎవరిని మీరు ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడీ.
0: అందరినీ ఆశించండి.
1: లవ్ ఆల్.
0: ఈ యొక్క దినము ముఖ్యమైనటువంటిది ప్రేమతత్వాన్నే మీరు బోధించుకోవాలి.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ, ప్రేమ అని అందరినీ ప్రేమిస్తూ, ప్రేమ అనేటువంటిది మనుషులను ప్రేమించడం కాదు, హృదయాన్ని ప్రేమించాలి.
1: Love not merely the body, love meant here, loving your heart.
0: దేహం కూడా దాని దగ్గరకు వస్తుంది.
1: And with that the body also comes closer to you.
0: కనుకనే మనం హృదయం నుండి ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రేమించాలి.
1: So you have to love the divine principle in your heart.
0: అంత ఒక మ్యాటర్.
1: It's all matter.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అంతకన్నా ఇవన్నీ కొన్ని మ్యాటర్స్.
1: The mind, the inner senses, the intellect.
0: నీవే హెడ్.
1: You are the master of all this.
0: కాబట్టి మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: Master the mind, be a master mind.
0: అది మీరు సాధించాలి ఈనాడు.
1: That you should accomplish.
0: Master the mind.
1: Master the mind.
0: మీరు మైండ్ కి బానిసలు కాకూడదు.
1: You should not be a slave to your mind.
0: మాస్టర్ కావాలి మైండ్ కు.
1: You should be a master of your mind.
0: ఈ విధమైన దివ్యత్వాన్ని,
1: this divinity,
0: ప్రతి నిత్యం కూడా విచారణ చేసి,
1: inquire this every day.
0: ఆ భావాన్ని మీరు పరివర్తన గావించుకోవాలి.
1: And with this feeling, transform your life.
0: ఏ నామం చెప్పినప్పటికీ,
1: you may speak any name.
0: ఏ రూపాన్ని మీరు స్మరించినప్పటికీ,
1: any form you may mention.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఒక్కడే, ఒక్కడే. ప్రేమముదిత మనసే క

0: ساعت مجنون نچیت رہا ساعت مجنون نچیت رہا ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: శివునకు జీవునకు భేదము లేదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ఆత్మజ్ఞాని.
1: హీ నోస్ ద సెల్ఫ్ హూ డస్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ శివ.
0: వైజ్ఞానులు ఈనాడు సృష్టిని గురించి అనేక విధములుగా వివరిస్తున్నారు. ఆధ్యాత్మిక శాస్త్రము పలు పలు విధములుగా కూడాను ఈ సృష్టిని గురించి ప్రబోధిస్తూ ఉన్నది.
1: స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వేరీడ్ వేస్.
0: ఎవరెన్ని బోధించినప్పటికీ మనకు గోచరమయ్యేటువంటిది అణువు.
1: వాట్ ఎవర్ మే బి టాట్ దట్ వాట్ వి సీ ఇస్ అన్ ఆటమ్.
0: ఈ అణువు లేక విశ్వం లేదు.
1: విదౌట్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: శిలామయమైన పర్వతములు, కాష్టమయమైనటువంటి అడవులు, జలమయమైనటువంటి సముద్రము, మృణ్మయమైనటువంటి భూమి, మాంసమయమైనటువంటి దేహము, అన్నింటి అందుకును అణువుల యొక్క చేరికే.
1: ద మౌంటైన్ ఇస్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ ద ఓషన్ ఆఫ్ వాటర్ and there's wood there in a tree and the earth is made up of mud and the human being of flesh.
0: Aduvune leka ye padartham kudanu gocharam kaadu.
1: Without an atom anything cannot be seen.
0: Trage neeru tine tindi chuche chupu nadche nadaka anni kudanu anuvul yokka cherikiye.
1: The water that we drink and the food that we partake is full of atoms, combination.
0: Kanuka ee paramanuvulu yokka tattvanni manam chakkaga vicharam chesinappudu ee paramanu yokka swaroopame ee prapancham.
1: So the whole world is the very form of an atom.
0: Anu raniyan mahato mahiyan annadi vedam. అణువులో అణువుగను ఘనములో ఘనముగను ఉన్నది.
1: ద వేద డిక్లేర్స్ దట్ హి ఇస్ ఇమ్మనెంట్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: అణువు అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఎన్ ఆటమ్?
0: అణువు అనగా కేవలము కంటికి కనిపించినటువంటి యొక్క పదార్థమని భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ ఇఫ్ యు థింక్ దట్ ఆటమ్ ఇస్ దట్ విచ్ ఇస్ సీన్.
0: అణువనగా రాశీభూతమైనటువంటి యొక్క శశిఖరము. ఈ యొక్క కణముల యొక్క స్వరూపము కంటికి కానరాదు.
1: యు కెనాట్ సీ ది ట్రూ ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్ విత్ ది నేకెడ్ ఐ.
0: ఈ కణము యొక్క స్వరూపమే దైవమని భావిస్తూ వచ్చారు పూర్వ ఋషులు.
1: ది ఏన్షియంట్ రిషీస్ థాట్ దట్ గాడ్ ఇస్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి

0: ఎనిమిది నాలుగు లచ్చ జీవముల అనయమ్మున నెడవాయ కుందువట అడుగురేణు తృఢకాష్టము మొదలుగా అఖండ రూపుడవై వెలయుదుట ఇనుగనుగొన గలమా.
1: ఓ లార్డ్, యు ఆర్ స్మాలర్ దెన్ యాటమ్ అండ్ బిగ్గర్ దెన్ ద బిగ్గెస్ట్. స్ప్రెడ్ ఇన్ అమంగ్ ది 84 lakhs ఆఫ్ స్పీషీస్. కెన్ వీ ఎవర్ నో యూ?
0: ఈ అణుతత్వాన్ని గుర్తించుటకై ఈ విజ్ఞానులు 1000 సంవత్సరములు పరిశోధనలు జరుపుతూ వచ్చారు.
1: Scientists have investigated for 1000 years to know the nature of an atom.
0: కాని బాలుడైన ప్రహ్లాదుడు ఏనాడో ఈ అణుస్వరూపమే దైవత్వం అనేటువంటి యొక్క దీనిని గుర్తించుతూ ప్రబోధిస్తూ వచ్చాడు.
1: బట్ ప్రహ్లాద కుడ్ నో దట్ ది డివైన్ ఈజ్ ఇన్ అన్ ఆటమ్ అండ్ టాట్ ఇట్.
0: ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
1: You cannot say that God is here, that he is not there. Wherever you search, you will certainly find him there.
0: కనుక యంత్రశక్తి కంటే మంత్రశక్తి చాలా ఉత్తమమైనటువంటిది, చాలా విలువైనటువంటిది, శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని ఈనాటి యువకులు గుర్తించాలి.
1: The modern youth should know that the mantra is more mightier, is stronger than machinery.
0: ప్రణవ హృత్కోలంలో కూడా ఉద్భేదముల్లో శక్తి శివ అనే తత్వములు ఇవ్వండి ఉంటున్నవి.
1: There is this principle of శక్తి in ప్రణవా.
0: ఈ శక్తికి, ఈ శివత్వమునకు రసాయన శాస్త్రజ్ఞులు దీనిని ఎలక్ట్రానిక్ ప్రోటానిక్ అని పేరు పెట్టారు.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి అండ్ శివ, ద కెమిస్ట్ కాల్డ్ ఇట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్.
0: అయితే ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేటువంటిది శివశక్తిమయములు అనేటువంటిది ఇందులో బోధపడుతున్నది.
1: ఇట్ విల్ బి క్వైట్ ఎవిడెంట్ దట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఆర్ శివ అండ్ శక్తి.
0: ప్రోటాన్ అనేటువంటి పరమాణువులు అణువులో కేంద్రంగా ఉంటున్నాయి.
1: ప్రోటాన్స్ ఆర్ ద సెంటర్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: కానీ ఈ కేంద్రము చుట్టూ ఎలక్ట్రాన్ పరమాణువులు అతి వేగంగా చుట్టూ తిరుగుతూ ఉంటున్నవి.
1: హవెవర్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అట్ ఎ హై స్పీడ్ రౌండ్ ద ప్రోటాన్స్.
0: దీనినే వేదము అనేక విధములుగా వివరిస్తూ వచ్చింది.
1: దిస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై వేద ఇన్ డిఫరెంట్ వేస్.
0: శివ ఊర్ధము మయం శక్తి, శక్తి ఊర్ధమయం శివ అనేది, అనగా ఈ శక్తియే శివం, శివమే శక్తి, ఈ రెండింటి యందు కూడాను భేదము లేదు అనేటువంటిది వివరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ శివ ఈజ్ శక్తి అండ్ శక్తి శివ, నాన్ డ్యూయల్.
0: ఎలక్ట్రాన్ కు ప్రోటాను ఆత్మ వంటిది అన్నారు.
1: Then it is said for an electron, proton is a spirit or atma.
0: ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ పుట్టక పూర్వమే కూడాను న్యూట్రాన్ పుట్టింది.
1: న్యూట్రాన్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ ఎలక్ట్రాన్.
0: దీనిని వేదము సత్ అని చెప్తూ వచ్చింది.
1: వేద కాల్స్ ఇట్ సత్.
0: సత్ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ సత్?
0: సత్ అనగా ప్రకాశవంతమైనటువంటిదని భావిస్తున్నారు. కాదు కాదు, చీకటి.
1: వీ థింక్ సత్ ఈజ్ ఎఫల్జెన్స్, నౌ ఇట్ ఈస్ డార్క్నెస్.
0: ఈ చీకటి నుండి ఏ వెలుగు పుట్టుతూ వచ్చింది?
1: The light comes out of darkness.
0: Ashantiloni prashanti, prashantiloni prakanti, prakantiloni paramjyoti, paramjyotiye paramatma swaroopam oni. Kanuka ee ashanti aneetundi cheekati nundiye prashanti aneetundi velugu aavirbhavistu vachindi.
1: Therefore, out of this ashanti or restlessness, this darkness, the light comes out thereafter, prashanti.
0: Deenine taha maha annaru, anaga tamaha ani.
1: This is called tamaha.
0: Taha ante amrutamu ani oka arthamu, rendavadi garbhamu ani rendava artham.
1: One meaning is that's amrita and nectar, the other one is the womb.
0: Ee garbhamune manamu space ani pilustu vacharu vijnanulu.
1: The scientists call this womb as the space.
0: Inka rendavadi maha అనేటువంటి యొక్క పదమునకు విషము కాలము అని అర్థం ఉంటుండాలి.
1: The second word maha conveys two meanings. One is poison, the other is time.
0: కనుకనే తమహ అనేటువంటిది స్పేస్ అండ్ టైం అంటుంది. ఈ రెండింటి యొక్క జీవితమే మానవత్వము అనేటువంటి దాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: సో తమహ కన్వేస్ ది టైమ్ అండ్ స్పేస్ విచ్ వీ ఫైండ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మానవత్వం ఏ రీతిగా జన్మిస్తూ వచ్చింది?
1: హౌ డు యూ ఫైండ్ ది హ్యూమన్ బీయింగ్ అపియరింగ్ ఆన్ ఎర్త్?
0: మొట్టమొదట గర్భము, గర్భం అనేటువంటి స్పేస్.
1: ఫస్ట్ స్పేస్ గర్భ.
0: ఇందులో ఏడవ దినము బుద్భుదముగా రూపొందుతుంది.
1: It shapes into a buddha or a bubble on the seventh day.
0: Padahaido dinamu pindamuga roopondutundi.
1: On the 15th day, it will be an embryo.
0: Muppayo dinamu kathinanga maripothundi.
1: On the 30th day, it becomes strong.
0: Aravayo dinamu sirasu prarambhamavutundi.
1: On 60th day, emerges the head.
0: Rendu vandala padavo dinamu deeniki pranam praveshistundi.
1: The life enters on the 210th day.
0: 240వ దినము రూపం పూర్తి ప్రారంభమవుతుంది.
1: Full form is formed on 240th day.
0: 270వ దినము ప్రపంచంలో ప్రవేశిస్తుంది.
1: And is delivered on 270th day.
0: ఇది మానవ జన్మమునకు కాలము, స్పేసు ఈ రెండింటి యొక్క ప్రమాణము అత్యవసరమని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: Veda speaks of time and space which are very important.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని మానవుడు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: Man is not making an attempt to know the secret of life.
0: లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైన విషయాలు ఎందు మానవుడు తన కాలమును, కాయమును, కర్మమును కూడా ఇమిడ్చి వ్యర్థము భావించుకుంటున్నాడు.
1: Man is spending all his time in fleeting physical worldly matters and has forgotten the essential.
0: కనుక వేద ప్రమాణమునకు, విజ్ఞాన ప్రమాణమునకు అనేక విధములైనటువంటి యొక్క భేదములు కనిపించినట్టుగా ఉంటుంది, కానీ భేదములు లేదు.
1: సో వేద అండ్ సైన్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ దే ఆర్ నాట్ సో.
0: విజ్ఞానుడు గుర్తించినటువంటి విషయములు కూడాను వేదము గుర్తిస్తూ వచ్చింది.
1: వేద కుడ్ ఫైండ్ అవుట్ దట్ విచ్ ఇస్ నాట్ నోన్ టు సైన్స్.
0: వేదము గుర్తించినటువంటి విజ్ఞానుడు ఈనాటి వరకు కూడాను ఏమీ గుర్తించలేదు.
1: The science has not yet recognized
0: ee naati vidyanalu gurtinchinatvanti vishayam chaala takkuva.
1: The scientists have known very little.
0: Kanuka ishtarattamunaku undinatvanti oka divya shakti manavattamlo enta varaku unnadaneetvanti danni vicharinchali.
1: We should investigate the power of divinity present in man.
0: Jeevudu devudu veru kaadu.
1: The individual and God are not different.
0: Aithe jeevudu దేహాభిమాని అయి అనేక విధములుగా దేహములతో కట్టుబడి ఈ ప్రాప్తమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: ఇండివిజువల్ ఇస్ బౌండ్ బై బాడీ అండ్ క్యారీస్ అవుట్ ద లివింగ్.
0: ఏనాడు ఈ జీవుడు ఆత్మాభిమానమును పెంచుకును ఆనాడే జీవత్వము, శివత్వము రెండింటి యొక్క ఏకత్వమును గుర్తించిన వాడవుతాడు.
1: దట్ డే విన్ హీ అటాచెస్ హిమ్సెల్ఫ్ టు ద స్పిరిట్ అండ్ ఆత్మ హీ విల్ నో ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్.
0: ప్రపంచంలో వెలుపల ఏమాత్రం కూడా ఏ ఒక్క చిన్న విషయం కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: ఏ చిన్న వస్తువు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో స్మాల్ థింగ్.
0: అంతా కూడా అంతర్భాగమునందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
0: ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నటువంటి ప్రతి దృశ్యము కూడా మన లోపలిదే కానీ బయటది కాదు.
1: ది సీన్ అవుట్ సైడ్ ఈజ్ యాక్చువల్లీ ప్రెజెంట్ విదిన్.
0: ఈ సత్యాన్ని మానవుడు చక్కగా గుర్తించాలి.
1: మ్యాన్ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్లీ.
0: కనిపించేటువంటి ఇన్ని శిరస్సులంతా కూడా మన లోనున్నటువంటివే కానీ బయట వచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది హెడ్స్ హియర్ ఆర్ ప్రెజెంట్ విత్ హిమ్ నాట్ అవుట్
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఏ పదార్థమైనా ఇది నాకు కావాలి అనుకుంటాడు.
1: యు ఎస్పైర్ యు వాంట్ ఎనీ ఆబ్జెక్ట్.
0: కానీ అది తనయందే ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేక అజ్ఞానం చేత ఆ వస్తువు కావాలని ఆశిస్తున్నాడు.
1: బట్ యు ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ ప్రెజెంట్ విత్ ఇన్ యు బట్ యు వాంట్ ఇట్ అవుట్ సైడ్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: ప్రతి ఒక్క వస్తువు కూడా లోపల నుండే వెలుపల వచ్చి, వెలుపల నుండే తిరిగి లోపలికి పోతున్నాయి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అండ్ దెన్ గెట్ ఇన్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: వర్షం కురుస్తుండాలి.
1: దర్ ఇస్ రెయిన్ దేర్.
0: వేలాది నదులు సముద్రంలో ప్రవేశిస్తున్నాయి.
1: థౌజండ్స్ ఆఫ్ రివర్స్ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ వేలాది నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ సముద్రము పెరిగిపోలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద మర్జర్ ఆఫ్ ద రివర్స్ ద సీ డస్ నాట్ ఇన్క్రీజ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ వేలాది నదులంతా కూడాను ఈనాడు ఇందులో చేరినటువంటివి ఏనాడు ఈ సముద్రం నుంచి బయటకు పోయినాయి.
1: ద థౌసండ్స్ ఆఫ్ రివర్స్ దట్ హావ్ మర్జ్డ్ ఇన్ ద ఓషన్ హావ్ అరిజన్ అవుట్ ఆఫ్
0: మేఘ రూపంలో బయటపోయి కొంతకాలం బయట సంచరించి తిరిగి ఆ సముద్రంలోనే ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఓషన్ సెటిల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్.
0: సముద్రం నుండి వెలుపల పోయినటువంటి ఒక జలము తిరిగి సముద్రానికి రావడానికి వీలు లేదు.
1: దెన్ ఫర్ దట్ విచ్ డజంట్ కమ్ అవుట్ ఆఫ్ ద ఓషన్ కెనాట్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో చేరేటువంటి అన్ని కూడాను ఏనాడో ఒకనాడు సముద్రం నుంచి వెలుపల పోయినటువంటివి.
1: సో ఆల్ దట్ మచ్ సీన్ ఇన్ ఓషన్ వన్స్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే మనకు ఈనాడు కనిపించేటువంటివన్నీ కూడాను మన నుండి ఏనాడో బయట పోయినటువంటివి అవి.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్ ఇన్ ఫ్యాక్ట్ హావ్ కమ్ అవుట్.
0: విషయములు కాని వ్యక్తులు కాని లేక పదార్థములు కాని ఇవన్నీ కూడాను మన నుండి వెలుపల పోయినటువంటివి తిరిగి మనలో వచ్చి చేరిపోతున్నాయి.
1: సో మెటీరియల్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ ఎట్ వన్ టైం.
0: అదే విధముగానే దైవం నుండి అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రోకాజమ్ అండ్ ఎ మాక్రో.
0: అణువులో అణువుగాను ఘనములో ఘనముగాను ఉంటున్నాడు.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్ అండ్ ది ఎంటైర్ కాస్మోస్.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటి ఎగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి అణువునే బ్రహ్మ బ్రహ్మనే అణువు ఎగును.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్, హీస్ ప్రెసెంట్ ఇన్ మైటీ ఎంటైర్ కాస్మోస్. And he is present as eternal witness. Atom is God and God is an atom.
0: Samudram nundi bayatapoyinatundi jalamu samudram yokka roopamu samudram yokka ruchi maaripothundadi.
1: The water that comes out of an ocean is different in its form and taste.
0: Kaani velapula poyina tarvata adi pavitramai madhuramaina ruchi topala tirigi inkoka roopanni dharinchi samudramlo praveshistundadi.
1: Having come out of the ocean, it takes a different form and different taste and ultimately merges in an ocean.
0: ఇక్కడ ఎన్ని అవస్థలను పడినది, ఎంత సంస్కారం పొందినది.
1: What sort of refinement it has been through.
0: ఆవిరిగా మారి
1: becomes vapor.
0: మేఘములుగా రూపొంది
1: settles as a cloud.
0: వర్షముగా కురిచి
1: comes down.
0: వంకలుగా ప్రవహించి
1: flows as a
0: నదులుగా దీనిలో ప్రవేశిస్తుందని.
1: Shapes into a river and merges into an ocean.
0: ఈ ఆవిరిగా మారటమే సత్యము.
1: Transforming into vapor is satya.
0: మేఘములుగా ఉంచటమే ధర్మము.
1: Settlement as a cloud is dharma.
0: Rain drops అనగా వర్ష బిందువులుగా రూపొందటమే ప్రేమ బిందువులు.
1: The shower of rain is drops of love.
0: ఈ ప్రేమ బిందువుల యొక్క ఏకత్వమే ఆనందమనే ప్రవాహము.
1: The drops of love become this flow.
0: ఈ ఆనందమనే ప్రవాహము తిరిగి అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
1: The flow of bliss merges in the ocean of grace.
0: కనుక ఏనాటికైనా కూడాను తిరిగి గమ్యంలో చేరక తప్పదు.
1: One day or another, it must reach the goal.
0: Yachchata putte nachchatiki neguta naitamu prani kotiki.
1: It's quite natural for the living beings to go back to the place of origin.
0: Kanuka manavudiga putti jeevuduga jeevinchi tirigi madhavuniga roopondi tirigi divyatvamlo leenamaipothundi.
1: Therefore man stops his life and lives like an individual and merges in the divinity.
0: Daivam rooparahitudu kada.
1: God is formless.
0: Kanuka itaniki ee reethi manu nirnayinchavachu.
1: How can you decide them?
0: అన్ని కొన్ని రకములైనటువంటి యొక్క శాస్త్రములు దీనిని తర్కిస్తూ వచ్చింది.
1: Certain schools of thought argue on this line.
0: రూపరహితమైనటువంటి జగత్తులో ఎక్కడా లేదు.
1: There is nothing in this world that is formless.
0: చిన్న పరమాణువు కూడాను ఒక రూపాన్ని ధరించింది.
1: In the smallest atom has a form.
0: తెలియని మూర్ఖులు దీనికి రూపం లేదని భావిస్తారు, కానీ ప్రతి చిన్న అణువు కూడాను రూపం ఉంది.
1: A fool thinks it has no form, but in fact it has.
0: కనుక రూపం లేదని చెప్పడానికి వీలు కాదు.
1: హౌ కెన్ యూ డినై ఇట్స్ ఫామ్.
0: అందుకొనే కోసమే ప్రాచీరపు మహర్షులు రూపాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
1: సో ఏన్షియంట్ సెయింట్స్ వర్షిప్ వేరియస్ ఫార్మ్స్.
0: అనేక బిందువుల యొక్క ఏకత్వమే ఈ రూపమని.
1: That all drops have given this form.
0: అనేక అణువుల యొక్క స్వరూపమే ఈ రూపమని.
1: This form is a combination of atoms.
0: కనుక ఈ అనేక రూపంతో కూడినటువంటి ఈ అణువును ఆరాధించడం చేత ఆత్మతత్వం మనకు ఆవిర్భవిస్తుందని.
1: బై వర్షిపింగ్ ఎన్ ఆటమ్ వన్ కెన్ నో ద స్పిరిట్.
0: ఆనాటి వారి విశ్వాసం.
1: దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ దోస్ పీపుల్ దెన్.
0: ఈ శివరాత్రి అనేటువంటి యొక్క పరమతత్వమునకు అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: శివరాత్రి హ్యాస్ వెరీ ఇన్నర్ మీనింగ్స్ ఇంటర్ప్రిటేషన్స్.
0: తమహ అనగా చీకటి.
1: తమహ మీన్స్ డార్క్నెస్.
0: అనగా ఈ రాత్రి అన్ని రాత్రుల వలె కాక, చీకటి రాత్రి వలె కాక, ఇది శివరాత్రిగా రూపొందింది.
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ డార్క్ నైట్ లైక్ అదర్ నైట్స్ బట్ ఇట్ సీక్రెట్.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ మీన్స్ డార్క్నెస్.
0: కానీ ఈనాటి రాత్రి కూడా నువ్వు చీకటే.
1: Even today is bound to be dark.
0: మంగళకరమైనటువంటి రాత్రి.
1: But it is very auspicious.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అనేక పరమాణువుల యొక్క ఏకత్వము ఈనాడు మనకు ప్రకటిస్తమవుతుంది.
1: Today we find the combination of atoms.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రస్య అగ్నిశ్చ. ఇది వేదం యొక్క ప్రమాణం. చంద్రమా మనసో జాతః. చంద్రుడు అనగా మనసు యొక్క స్వరూపమే.
1: మైండ్ ఇస్ ది మూన్.
0: ఈ మనస్సుకు 16 కడలు ఉంటున్నాయి.
1: This mind has 16 digits.
0: చంద్రుడి కొడును 16 కడలు ఉంటున్నాయి.
1: So also moon.
0: ఈ చతుర్దశ దినము 15 కడములు లయమైపోయి ఉంటాయి.
1: On this day 15 digits are gone.
0: ఒక్క కడ మాత్రమే ఉంటుంది.
1: Only one trace is left.
0: కనుక దివ్యత్వమునకు అత్యంత సమీపంలో ఉంటుంది ఇది.
1: It means it's so close to the divine. This night is close to divinity.

0: that day when all devotees gather together and praise the Lord.
1: Sattvattulandaru bhagavantudayantu chevulakimpuga smarana cheyudinamu.
0: That day when all devotees gather and sing the glory of the Lord.
1: Vidalagatalanni pitito neravechi annadammula maatkinunnadinamu.
0: That day when we alleviate the suffering of the poor people and mingle with them as brothers.
1: Daiva chintana cheyu dasa brundambulaku preeti mrushtanamu pettudinamu.
0: That day when we serve delicious food to the servants of God.
1: Mahaniyulavaraina manakadaketanchi chelimi bhagavat katalu cheppudinamu.
0: That day when noble souls come to us and speak of spiritual matters.
1: Dinamukaka aadiname dinam.
0: That's not the day.
1: Migilinavaninu taddinaru.
0: The rest is an obituary.
1: Tat dinamulu tad dinamulu.
0: That is an obituary.
1: Shraddhamulu kaadu.
0: Is not the other way around.
1: Ee naadu ee pavitramainatvanti oka tattvamlo 15 gunamulu layamai untunnayi.
0: Today 15 digits are merged.
1: Plato kudanu cheppetundi vaadu.
0: Plato also said
1: truth, goodness and beauty.
0: He referred to truth, goodness and beauty.
1: Dinne upanishattulu satyam shivam sundaram.
0: Upanishads call it Satyam Sivam Sundaram.
1: Kanukane, ee yokka Sivam aneetvanti oka vidhamaina mangalakaramaina yokka tattvam.
0: Sivam means that which is auspicious.
1: Oka vaipana sundaramu, oka vaipana satyamu, renditti yokka ekatvam kudinatvanti.
0: It is the combination of truth and
1: ilanti dinamunu manamu pavitra dinamuga bhavistu vacharu prachinu.
0: The ancients considered this day very sacred and auspicious.
1: వారు సర్వమును గుర్తించి వర్తించినటువంటి ఆనందమును ఈ జగత్తుకు అందిస్తూ వచ్చారు.
0: They have recognized this blissful state and shared with everybody.
1: సమస్త ఆనంద పరిపూర్ణ కణములన్నీ కూడాను మన లోపల నుండి వెలువడుతున్నవి.
0: All that is blissful has emanated out of us within.
1: అయితే ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: But we are not making an attempt to know this truth.
1: ఎందుకోసం తెలుసుకోవటం ప్రయత్నించాలి?
0: Why?
1: మనం ఈ భౌతిక జీవితమే సత్యమైన జీవితంగా ఎంచుకుంటున్నాం.
0: We consider this physical life as truth.
1: ఇది ఎంతకాలం సత్యం?
0: How long does it last?
1: ఇది మధ్యలో జరిగిపోయేటువంటి మేఘముల వంటివి.
0: It's something like a passing cloud.
1: కనుక ఈ బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఇవన్నీ కూడా గతించిపోయేటువంటివి.
0: Therefore the childhood, the youth and the recluse.
1: ఒకదానిలో ఒకటి చేరినటువంటివి ఇవన్నీ.
0: One is present in the other.
1: కనుక ఏ విధంగా సముద్రం నుంచి బయలుదేరినటువంటి జలము మరో నదిగా రూపొంది ఈ సముద్రంలో ప్రవేశిస్తూ వచ్చినాయో అదే విధంగానే మానవత్వము ఒక్క బిందువుగా రూపొంది తదుపరి అదే అనేక రూపములు మార్చి తిరిగి అందులోనే లయమైపోతుంది.
0: జస్ట్ యాజ్ అవుట్ ఆఫ్ ది ఓషన్ ది రివర్ హస్ టేకెన్ ఫామ్ అండ్ మర్జెస్ ఇన్ ది ఓషన్ బ్యాక్, సో ఆల్సో ది ఇండివిజువల్.
1: పిల్లలకి ఎన్ని పర్యాయంలో చెప్పాను, పుట్టిన తక్షణమే చేంజ్.
0: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ వన్ ఇస్ ఎ చైల్డ్.
1: 10 సంవత్సరంలోపు బాయ్.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 10 బాయ్.
1: 30 సంవత్సరంలోపు మ్యాన్.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 మ్యాన్.
1: 75 ఇయర్స్కు గ్రాండ్ ఫాదర్.
0: 75 గ్రాండ్ ఫాదర్.
1: ఈ చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నాలుగు కుడు ఒకదాని ఎందుకు వీడి ఉంటున్నాయి.
0: సో చైల్డ్, బాయ్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్.
1: అదే విధంగానే మానవత్వం లోపల ఈ సర్వము కూడా ఇమిడి ఉంటుండాలి.
0: సో ఇన్ హ్యూమన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్.
1: కానీ మనం దానిని గుర్తించుకోలేక బాల్యం బాల్యంగా, యవ్వనం యవ్వనంగా, వార్ధక్యం వార్ధక్యంగా మనం భావిస్తున్నాం.
0: బట్ వి కన్సిడర్ దెమ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్, ద చైల్డ్ హుడ్ అండ్ ది యూత్.
1: దీనిని పురస్కరించుకునే శంకర్ల వారు

0: గర్వం, ఈ యవ్వనం లోపల ఎక్కడా లేనటువంటి గర్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యు విల్ బి హైలీ ఈగోయిస్టిక్.
0: తనకంటే అందరూ చిన్నవారుగా తాము భావిస్తుంటారు.
1: హీ కన్సిడర్స్ ఎవ్రీవన్ లో,
0: తానే గొప్ప వీరుడనని సూర్యుడని భావిస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వాలియంట్ అండ్ బ్రేవ్.
0: ఎంతకాలము,
1: హౌ లాంగ్,
0: కదిలిపోయే మేఘముల వంటిది.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ దీనికి ఇంత మిడిమిక్కు ఎందుకు?
1: దెన్ వై షుడ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్?
0: ఇవన్నీ కూడా కేవలం కల్పితములే.
1: దట్స్ ఆల్ ఆర్టిఫిషియల్.
0: కనుకనే కల్పితములు మనం అనుసరించడం చేతనే సత్యమైనటువంటి యొక్క ఆనందానికి మనం దూరం అయిపోతున్నాం.
1: యాజ్ ద లైఫ్ హ్యాస్ బికమ్ ఆర్టిఫిషియల్ వీఆర్ అవే ఫ్రమ్ ట్రూత్.
0: మనం చదివిన చదువులు కాని, చేసిన ఉద్యోగములు కాని, సంపాదించిన ధనము కాని, సర్వము కూడాను ఏదో ఒకనాటికి మనల్ని అవైనా వదులుతుంది, లేక వాటిని మనమైనా వదులుతాం.
1: ఆల్ ద లర్నింగ్ అండ్ ద జాబ్ అండ్ ద మనీ యు ఆర్ బౌండ్ టు లీవ్ దెమ్ ఆర్ దే విల్ లీవ్ యు.
0: తప్పినది కాదు,
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుక శివత్వమైనటువంటి మంగళత్వాన్ని మనము చక్కగా గుర్తించుతూ రావాలి.
1: సో వీ హావ్ అండర్స్టాండ్ దిస్ ఆస్పిషియస్ నేచర్ ఆఫ్ శివ.
0: అయితే ప్రతి అణువు కూడాను భగవత్ స్వరూపమే అయితే కొంతమంది ప్రశ్నించవచ్చును.
1: When every atom is divine, some may question.
0: ఈ పాపము, అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యము, ఇవన్నీ కూడాను భగవత్ స్వరూపం లేనా అని ప్రశ్నించవచ్చు.
1: You may question this untruth, the lies, the unrighteousness, injustice or the divine.
0: పరమ సత్యము,
1: ఇట్ సుప్రీం ట్రూత్,
0: ఇవి కూడాను భగవత్ స్వరూపములే.
1: దిస్ ఇస్ ఆల్సో డివైన్.
0: అయితే ఎప్పుడు?
1: వెన్?
0: ఇవన్నీ కూడా నువ్వు భగవత్ స్వరూపం అని విశ్వసించినటువంటి వానికి అవి భగవత్ స్వరూపం.
1: ద వన్ హూ హస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ డివైన్, yes they are.
0: ఆ అన్యాయం కూడా నువ్వు న్యాయంగా రూపొందుతుంది.
1: ఈవెన్ ఇన్జస్టిస్ బికమ్స్ జస్టిస్.
0: అక్రమం కూడా నువ్వు ఆ ఆనందంగా రూపొందుతుంది.
1: డిసార్డర్ బికమ్స్ బ్లిస్ఫుల్.
0: క్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఇట్ విల్ బి అలాంగ్ ప్రాపర్ లైన్.
0: కానీ మనం ఇది అన్యాయము అని, అన్యాయం పైన మనం నమ్మకం పెట్టుకుని ఇది భగవత్ స్వరూపమా అనేటువంటి సందేహిస్తున్నప్పుడు ఇది అన్యాయం, అన్యాయమే భగవత్ స్వరూపం, భగవత్ స్వరూపం.
1: When you think that injustice is separate, you never find identity with the divinity.
0: అన్ని భగవత్ స్వరూపమే అనేటువంటి విశ్వాసం ఉన్నవానికి చెడ్డ అనేది కనిపించదు.
1: When one has faith in the divine, there is nothing like bad.
0: ఇది భగవద్గీత యందు కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ వచ్చాడు.
1: This is taught by Krishna to Arjuna in Bhagavad Gita.
0: Arjuna, ఎందుకు నీవు సందేహిస్తున్నావు?
1: Why do you doubt?
0: ఈ యుద్ధమునకు నేనే కారణము.
1: And the cause for the war.
0: ఇందరి మరణాలకు నేనే కారణము.
1: And the cause for the death.
0: కాబట్టి చావును, చంపించేవాడు, చచ్చేడు అంతా కూడా నేనే కారణం.
1: So the death and the killer are myself.
0: నిమిత్త మాత్రం భవసవ్య సాచి. నీవు నిమిత్తంగా ఉంటున్నావు.
1: You are only an instrument.
0: అన్ని జరిపేది నేనే.
1: I am the director.
0: అయితే అన్నింటి యందు నేనే.
1: I am in all.
0: దేనికి తగినటువంటి యాక్ట్ దానికి చేయాలి.
1: I act according to the role.
0: తానే డైరెక్టర్, తానే యాక్టర్.
1: He is the director and actor.
0: కనుకనే ఈ రెండింటి యొక్క సంబంధము తాను చూసుకున్నప్పుడు దేనితోనూ కూడా అతనికి బాధ ఉంటుండదు.
1: When he knows the relationship between the two is not affected by pain.
0: నేనే పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ
0: టైమ్స్. నాగయ్య త్యాగయ్య వేషం వేశాడు.
1: నాగయ్య హస్ టేకెన్ ద రోల్ ఆఫ్ త్యాగయ్య.
0: అయితే త్యాగయ్యగా ఉన్నప్పుడు నేను నాగయ్య అని మాత్రం చింతించాడు.
1: ఇన్ ద రోల్ ఆఫ్ త్యాగయ్య హి విల్ నాట్ ఫీల్ దట్
0: నాగయ్య కాకుండా త్యాగయ్య కాలేదు.
1: వితౌట్ బీయింగ్ నాగయ్య కెనాట్ బి త్యాగయ్య.
0: కానీ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: బట్ ఇన్ ద రోల్ ఆఫ్ త్యాగయ్య హి యాక్ట్స్ అకార్డింగ్లీ.
0: ఆ డ్రెస్ ను విప్పివేసిన తర్వాత నాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: దెన్ వన్స్ హి చేంజెస్ ద డ్రెస్
0: నాగయ్య త్యాగయ్య రెండు కూడా ఒక్కటే.
1: నాగయ్య త్యాగయ్య ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: న్యాయాన్యాయంలో రెండు కూడా ఒక్కటే.
1: జస్టిస్ అండ్ ఇన్జస్టిస్ ఆర్ వన్.
0: అన్యాయంగా ప్రవర్తించేటప్పుడు న్యాయం అందులో కనిపించదు.
1: When once along in justice line,
0: nijamuga nyayanni kanipinchinappudu sarvam kunnu nyayame ani visheshinchinappudu edi anyayame manu kanipinchadu.
1: In fact, you find justice everywhere, you don't notice injustice.
0: చాగయ్యను నాగయ్య నేనే ఉంటుంది యాక్ట్ చేస్తున్నానని అనుకునేవాడు నాగయ్య లేడే అని తాను ఏమాత్రం విచారించడు.
1: దెన్ నాగయ్య టేక్ ది రోల్ ఆఫ్ చాగయ్య హి విల్ నాట్ డినై హిజ్ ఎగ్జిస్టెన్స్.
0: అదే విధంగానే
1: ఆల్సో
0: నేను చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ ప్రేరణ చేతనే చేస్తున్నాను, నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించిన వాడికి అన్యాయం అనేది అక్కడ కనిపించదు.
1: సో వెన్ యూ థింక్ దట్ ఆల్ మై యాక్షన్స్ ఆర్ ప్రాంప్టెడ్ బై గాడ్, దేర్ ఇస్ నో రీజన్.
0: నేను జీవుడను అనేటువంటి ఒక భావం పైన తాను నమ్మకం పెట్టుకోవటం చేతనే ఈ విధమైన అక్రమ మార్గాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: బికాస్ హీ హాస్ గాట్ ఎ ఫీలింగ్ దట్ ఎన్ ఇండివిజువల్ హీస్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది నీ భ్రమ మాత్రమే.
1: ఇట్స్ యువర్ ఇల్యూషన్.
0: కానీ ఈ భ్రమను వదిలేటంతవరకు బ్రహ్మ మాత్రం కనిపించదు.
1: అండ్ యూ గివ్ అప్ ఇల్యూజన్ యూ కెనాట్ సీ బ్రహ్మన్.
0: కనుకనే బ్రహ్మను కనిపించాలంటే భ్రమను వదలాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు సీ బ్రహ్మ యూ షుడ్
0: ఎట్టి భ్రమ వదలాలి. దేహ భ్రాంతి వదలాలి.
1: బాడీ అటాచ్మెంట్
0: అనగా దేహమే నీకుండవలసిందే. దేహం చేతనే సర్వకర్మలు ఆచరిస్తున్నావు.
1: Yes, body is needed with which you act.
0: దేహం లేకపోతే ఏ కర్మలు మనం ఆచరించలేము.
1: Without body you cannot act.
0: అయితే ఈ యొక్క పనిముట్టుగా మనం తీసుకోవాలి.
1: Yet the body is an instrument.
0: ఈ యొక్క పనిముట్టుగా భావించి ఈ దేహంతో సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించాలి.
1: Taking body as an instrument, perform various activities.
0: కనుక ఆస్తికుడైనా నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనప్పటికీ దివ్యత్వం అనేటువంటిది అందరి ఎందు ఒకటిగానే ఉంటుంది.
1: నో మ్యాటర్ ఇస్ అథీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్, దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
0: కాన మనము దైవ స్వరూపులుగా మనం భావించి దైవ ఆజ్ఞ ప్రకారం మనం అనుసరించి దివ్యత్వంతో ఉన్నాననే విశ్వాసాన్ని బలపరుచుకుని ఈ జగత్తులో జీవితం అనిపాలి.
1: Therefore, we should follow the command of the divine, consider ourselves divine and lead our life. Many scientists deny God.
0: కాని ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉన్నాయని అంటారు.
1: బట్ దే సే ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఎగ్జిస్ట్.
0: ఈ న్యూట్రాన్స్ అనేది కూడా ఉంటుందంటారు.
1: దేర్ ఇస్ ఆల్సో న్యూట్రాన్.
0: పేర్లు మార్పే కానీ పదార్థములు ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ నేమ్స్ బట్ మెటీరియల్ ఇస్ సేమ్.
0: ఈ కప్పులో జలం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
0: దీన్ని నేను జలం అంటున్నాను.
1: భగవాన్ కాల్స్ ఇట్ వాటర్.
0: ఫారినర్స్ అంతా దీన్ని వాటర్ అంటారు.
1: ఫారినర్స్ కాల్ ఇట్.
0: తమిళ వాళ్ళు వస్తారు తన్ని అంటారు.
1: తమిళియన్స్ తన్ని.
0: హిందూ వాళ్ళు వస్తారు పాని అంటారు.
1: హిందూస్ కాల్ ఇట్ పాని.
0: సంస్కృత వారు వస్తారు వారి అంటారు.
1: సంస్కృత్ పీపుల్ కాల్ ఇట్ వారి.
0: పేర్లు మారినాయి కానీ పదార్థాన్ని వాళ్ళు మార్చలేదు కదా.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద నేమ్ బట్ నాట్ ఇన్ ద మెటీరియల్.
0: అదే విధంగానే
1: సో
0: ఈ జగత్తునందు ఏ దీనికి సంబంధించినటువంటి వారైనప్పటి దైవత్వం అనేటువంటిది పేరు లేకుండా ఉపయోగిస్తున్నారే కానీ దైవత్వం లేకుండా పోవటం లేదు.
1: సో వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద నేమ్ గాడ్ యెట్ దే కాల్ ఇట్ ఇన్ డిఫరెంట్.
0: ఒకానొక సమయంలో బుద్ధుని దగ్గరికి వచ్చి దైవాన్ని గురించి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: ఎట్ వన్ టైమ్ వన్ కేమ్ టు బుద్ధ అండ్ ఆస్క్ ద క్వశ్చన్.
0: ఎందుకు ఈ వాదోపవాదంతో కాలం వ్యర్థం చేస్తున్నారు మీరు?
1: వై డు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ ఆర్గ్యూయింగ్.
0: దైవము అని చెప్పినా మీరు నమ్మరు.
1: యూ డోంట్ బిలీవ్ ఇఫ్ ఐ సే గాడ్.
0: అలాంటి పరిస్థితులు నీకు చెప్పి ప్రయోజనం ఏమిటి? నా కాలం వ్యర్థం చేయకండి.
1: దెన్ వై షుడ్ ఐ టీచ్ యూ? డోంట్ వేస్ట్ మై టైమ్.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటి సత్యము ధర్మము అహింస.
1: ద బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ట్రూత్ రైచియస్నెస్ అండ్ నాన్
0: వయలెన్స్. ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: అది నీవు దాన్ని ఆధారం చేసుకో.
1: టేక్ ఇట్ యాజ్ ద బేసిస్.
0: ఆ సత్యాన్ని నీవు అనుసరించు.
1: ఫాలో ద ట్రూత్.
0: అన్ని కూడా నీకు సంసిద్ధమవుతాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి రెడీ.
0: దేవుడు అంటే ఎట్ట ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనుకుంటారు.
1: యూ మే సే హౌ ఇస్ గాడ్.
0: రూపం లేదు కదా, దీన్ని ఎట్ట మేము ప్రమాణంగా అమ్మేది అనుకుంటాం.
1: గాడ్ హ్యాస్ నో ఫామ్. హౌ డు వీ గో బై దట్?
0: కేవలం మూర్ఖత్వమే.
1: ఇట్స్ ఆల్ ఫూలిష్నెస్.
0: ఇది చూడండి, ఇది పుష్పం.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: పుష్పమునకు రూపం ఉంది.
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫామ్.
0: కానీ దీని వాసనకు రూపం లేదు.
1: But the smell has no form.
0: కానీ వాసనకు రూపం లేదని నీవు నమ్మకుండా వదులుతావా?
1: But would you deny because the smell has no form?
0: వాసనకు రూపం ఉంది. ఏమిటి ఆ రూపము?
1: What is that?
0: వాసన అందించేటువంటి పువ్వు రూపమే వాసన.
1: The form of the fragrance is that of a flower.
0: ప్రేమ.
1: Love.
0: ప్రేమకు రూపం ఏమిటి?
1: What is the form of love?
0: నీవు నమ్మలేకపోతున్నావు.
1: You don't believe that.
0: కానీ అది ఎవరి దోషము?
1: Whose mistake is that?
0: ప్రేమకు కూడా రూపం ఉంది.
1: Love has a form.
0: ఎట్లా ఉంది?
1: How?
0: ప్రేమించేటువంటి వారి ద్వారా ప్రేమ నమకు లభ్యమవుతుంది.
1: ది లవ్ విల్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ద లవ్.
0: ప్రేమించేవాడే లేకపోతే ప్రేమనే లేదు.
1: విదౌట్ లవర్ దేర్ ఇస్ నో లవ్.
0: అందించే పుష్పమే లేకపోతే దీనికి వాసనే లేదు.
1: విదౌట్ ఫ్లవర్ దేర్ ఇస్ నో ఫ్రాగ్రెన్స్.
0: కాబట్టి ఇవి రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయం.
1: సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
0: కనుక రూపం లేకుండా ఉందనేది చాలా మూర్ఖత్వం అని చెప్పవచ్చు.
1: సో ఇట్స్ ఫూలిష్నెస్ ఇఫ్ యూ సే దట్ దేర్ ఇస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: ఆ వ్యక్తికి రూపనామములు చెప్పినప్పుడే నేను నమ్ముతానంటావు.
1: ఇఫ్ యూ టెల్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఐ
0: ఎంత బ్లైండ్, ఎంత మూర్ఖత్వం.
1: వాట్ బ్లైండ్నెస్ ఇట్ ఈస్.
0: ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: 6 అడుగులు ఎత్తు.
1: 6 feet height.
0: 40 అడుగులు లావు.
1: 40 inches
0: లావు.
1: 40 inches width.
0: 70 kilos weight.
1: 70 kilos of weight.
0: కాబట్టి weight, height, fat మూడు చెప్పినంత మాత్రం అతను నువ్వు గుర్తించినట్టు అయిపోయిందా?
1: బట్ కెన్ యూ ఐడెంటిఫై బై నోయింగ్ హైట్ అండ్ విడ్త్ అండ్
0: అతని లోపల నీకు కనిపించినటువంటి ఎంత సహనభావం ఉంటుందాది, ఎంత శాంతభావం ఉంటుండాలి, ఎంత సౌమ్యభావం ఉంటుండాలి, ఎంత ప్రేమభావం ఉంటుండాలి, ఎంత త్యాగభావం ఉంటాయి, అవన్నీ లేవా?
1: బట్ విత్ ఇన్ హెమ్ దర్ సో మెనీ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్, ద ఫర్ బ్యారెన్స్, సాక్రిఫైస్ అండ్
0: అవన్నీ ఉండినప్పుడే వీని విలువ వస్తుంది.
1: ద బాడీ విల్ హ్యావ్ వాల్యూ.
0: కేవలం హైట్, వెయిట్, ఫ్యాట్ చూసినంత మాత్రమే కాదు.
1: హైట్, వెయిట్ అండ్ ఫ్యాట్ ఆర్ ఆఫ్ నో
0: యూస్. ఈ రూపాన్ని నమ్మేటువంటి మూర్ఖులు ఈ రకంగా ఉంటారు.
1: ఓన్లీ ఫూలిష్ పీపుల్ గో బై ద ఫార్మ్.
0: రూపమే కాదు, దానికి రూపరహితమైనటువంటి యొక్క సద్గుణాలు కూడా అతని ఎందుంటున్నాయి.
1: ద ఫార్మ్లెస్ వర్చ్యూస్ ఆర్ దేర్ బిహైండ్.
0: కనుక గుణములను మాత్రమే మనం విశ్వసించినప్పుడే రూపం ఏ రీతిగా ఉంటున్నప్పటికీ మనం విశ్వసించనక్కర్లేదు.
1: యూ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్చ్యూ, యూ కెన్ టేక్ ఎనీ ఫార్మ్.
0: ఇది జనక మహారాజ్ ఆస్థానం నందు
1: This in the court of Janaka.
0: అష్టావక్రుడు వచ్చాడు.
1: అష్టావక్ర కే
0: అష్టావక్రుడుగా దేహము 8 వంపులు చేరినటువంటి.
1: The body has 8 bends.
0: అతన్ని చూచారు పండితులందరూ.
1: Scholars saw him.
0: పక్కున నవ్వారు.
1: They laughed.
0: కానీ అష్టావక్రుడు మాత్రం సామాన్యుడు కాదు.
1: అష్టావక్ర is not ordinary.
0: వారికంటే గట్టిగా నవ్వుతూ వచ్చాడు.
1: He laughed more.
0: ఆ పండితులకందరికి ఆశ్చర్యం వేసింది.
1: The scholars were surprised.
0: నీ రూపం చూచి మేము నవ్వినాము. దీనికి కారణం ఉంటుండాలి. నీవు నవ్వడానికి ఏమి కారణం ఉంది?
1: We have one reason to laugh at you. Then why do you laugh?
0: అప్పుడు అతను దానికి జవాబు చెప్పాడు.
1: He gave a reply.
0: అందరూ గొప్ప పండితులు అని నేను భావించాను.
1: ఐ కన్సిడర్ దట్ ఆల్ ఆర్ స్కాలర్స్.
0: కానీ ఇంత మూర్ఖులు ఈ సభలో ఉంటున్నారని నేను భావించలేదు. కనుక ఈ మూర్ఖులు చూసి నేను నవ్వుతున్నాను.
1: ఐ నెవర్ థాట్ దట్ దేర్ విల్ బి ఫూల్స్ ఇన్ ది కాంగ్రిగేషన్. దెర్ఫోర్ ఐ లాఫ్.
0: మీరు పండితులు కాదు.
1: యు ఆర్ నాట్ స్కాలర్స్.
0: చర్మాకారులు దేహాన్నే చూస్తారు.
1: ఏ కాబ్లర్
0: పండిత సమదర్శన సమత్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని పండితులు చూస్తారు.
1: ఏ స్కాలర్ విల్ అండర్స్టాండ్ ది ఈక్వల్.
0: ఈ సమత్వం లేనటువంటి ఒక పండితులు చర్మకారులు చర్మం యొక్క మనిషి చెద్దులే వాళ్ళు తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ కాబ్లర్ హూ థింక్స్ ఆఫ్ ది స్కేల్.
0: కాబట్టి మీరు పండితులు కాదని ఈ మహారాజు ఇలాంటి వారిని ఎందుకు ఆహ్వానించాడని నాకు నవ్వు వచ్చిందన్న.
1: ఐ లాఫ్ బికాస్ వై కింగ్ ఇన్వైటెడ్ కాబ్లర్స్.
0: కనుక ఈనాడు ఆకారమునే విశ్వసించేటువంటి వారు ఇలాంటి మూర్ఖులు వంటి వారు.
1: టుడే హూ గో బై ద ఫామ్ ఆర్ సచ్ ఫూల్స్.
0: ఇంకా కొంతమంది బుద్ధుల దగ్గరకు వచ్చి చాలా వాదోపవాదం చేస్తూ వచ్చారు.
1: సమ్ అప్రోచ్ బుద్ధ అండ్ ఆర్గ్యూ.
0: అక్కడ ఒక చిన్న కథ ఉంటుంది.
1: దట్ ఇస్ అ స్మాల్ స్టోరీ హియర్.
0: ఒక పండితుడు ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. అలసిపోయి ఒక ఛత్రంలో దిగాడు.
1: హి వాస్ టైర్డ్ అండ్ రెస్టెడ్ దేర్ ఇన్ ఎ చౌట్రీ.
0: ఆ ఛత్రం లోపల ఒక గుడ్డివాడు ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
0: కూర్చొని ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటని విచారిస్తున్నాడు.
1: జస్ట్
0: ఈ లోపల ఒక పెద్ద కొంగల గుంపు శబ్దం చేసుకుంటూ పోయింది.
1: ఇన్ ది మీన్ టైమ్ మెనీ క్రేన్స్ కేమ్. దే ఆర్ మేకింగ్ లౌడ్ సౌండ్.
0: ఆ శబ్దం విన్నాడు ఈ గుడ్డివాడు.
1: దిస్ బ్లైండ్ మ్యాన్ హర్డ్ ద సౌండ్.
0: ఏమిటండి ఆ శబ్దము అన్నాడు.
1: హీ సెడ్ వాట్స్ దట్ సౌండ్.
0: అప్పుడు ఈ పండితుడు చెప్పాడు.
1: ద స్కాలర్
0: నాయన కొంగలు ఎప్పుడు సమూహంతో ఉంటుంటాయి.
1: యు నో ద క్రేన్స్ విల్ బి ఇన్ కాంబినేషన్.
0: దానిలో ఉన్నటువంటి యూనిటీ ఐకమత్యం మరొక దాంట్లో లేదు.
1: ది యూనిటీ అమంగ్ దెమ్ ఇస్ వెరీ గ్రేట్.
0: కొన్ని వందల కొంగలన్నీ కూడా ఒక్కతూరి ఎగిరిపోయినాయి. ఆ శబ్దమే వినిపించింది అని.
1: సో హండ్రెడ్స్ ఆఫ్ క్రేన్స్ వర్ పాసింగ్ బై. దట్స్ ద సౌండ్.
0: కొంగలంటే ఎట్టుంటాయండి అన్నాడు.
1: దెన్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్ హౌ డస్ ఇట్ లుక్.
0: తెల్లగా ఉంటాదండి.
1: ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్.
0: తెలుపంటే ఎట్టుంటాదండి.
1: ఈస్ వైట్ కలర్.
0: పాల వలె ఉంటాదండి అన్నారు.
1: ఇట్ లుక్స్ లైక్ మిల్క్.
0: పాలంటే ఎట్ట ఉంటాదండి అన్నారు.
1: హౌ డస్ ద మిల్క్ లుక్.
0: ఈ గుడ్డి వాళ్ళతో వాదన వేసే దానికి అంటే పోవటం మంచిదని అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు.
1: దెన్ ద
0: స్కాలర్ ఏమీ తెలియనటువంటి వానికి ఎంత వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద పర్సన్ హు డజంట్ నో ఎనీథింగ్.
0: వివాహం కాని కన్యను నీకు కాబోయే భర్త ఎట్ట ఉంటాడని ప్రశ్నిస్తే ఏమి చెప్పగలదు?
1: యూ కెనాట్ ఆస్క్ ఎన్ అన్మ్యారీడ్ గర్ల్ హౌ హర్ వుడ్ బి హస్బెండ్ లుక్.
0: అదే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం లేనటువంటి వాడికి దైవం అంటే ఎట్టుంటాడంటే ఏ రీతిగా చెప్పగలడు?
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ హౌ డు యూ స్పీక్ ఆఫ్ హిస్ ఫామ్.
0: కనుకనే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఎవడు కల్పించుకున్నా వానికే దైవత్వం అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ ద వన్ హు హస్ గాట్ దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ కెన్ నో గాడ్.
0: కనుక దైవత్వం అనేది ఎక్కడ ఉంటుందని?
1: వేర్ ఇస్ డివినిటీ?
0: మన యొక్క కాన్షియన్స్. మన యొక్క హృదయ సాక్షియే. దైవం హృదయం అందు ఉంటున్నాడు.
1: God is present in our heart.
0: అది ఏ పరమాణు యొక్క ఆత్మతత్వము.
1: That is the divinity in an atom.
0: అలాంటి దివ్యత్వంతో మనం సంబంధం పెట్టుకోవడానికి ఒక దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: We should develop divine thoughts to have a relationship with the divinity.
0: ఆ దివ్య భావాలు మనలో రావాలంటే
1: for the divine thoughts
0: కొన్ని విధములైనటువంటి యొక్క సాధనలు మనం చేయాలి.
1: We should undertake spiritual practices.
0: ఇప్పుడు నీరు ఉంటుండాలి.
1: Here is water.
0: నీరుకు రూపం ఏమిటి?
1: What is the form of water?
0: ఏ రూపము లేదు.
1: No form.
0: ఎలాంటి పాత్రలో వేస్తే అలాంటి పాత్ర ఆకారాన్ని ధరిస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది షేప్ ఆఫ్ ఎ కంటైనర్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: గాలికి ఏ యొక్క దీంట్లో వేస్తే ఫుట్బాల్ లో వేస్తే ఫుట్బాల్ స్వరూపం వస్తుంది. బెలూన్ లో వేస్తే బెలూన్ స్వరూపం వస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఎ టైర్. ఇట్ టేక్స్ ఈ గాలికి
0: ప్రత్యేకించినటువంటి రూపం లేదు.
1: ఎయిర్ హ్యాస్ నో సపరేట్ ఫార్మ్.
0: కనుకనే దైవములకు ఏ రూపం మంచిది అంటే రామ కృష్ణ గోవింద నారాయణ మత్స్యు ఇవన్నీ ఎవరెవరి భావాన్ని పురస్కరించుకొని వారికి ఆ రూపం ఇస్తున్నట్టుంటారు.
1: ద వేరియస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆఫ్ డివినిటీ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ థాట్స్.
0: రామ అన్నటువంటి వారికి రామరూపమే ఇష్టము.
1: సే రామ దట్ ఫార్మ్ ఇస్
0: ఆ బెలూన్ చేరిపోయింది నమ్మకము. ఆ బెలూన్ యొక్క రూపమే.
1: ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హస్ గాన్ ఇన్ టు ద బెలూన్.
0: కృష్ణ అన్నటువంటి వారికి ఆ బెలూన్ చేరిపోయింది ఈ నమ్మకము. అది ఆ రూపమే.
1: ఇఫ్ సే కృష్ణ ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హస్ గాన్ ఇన్ టు ద బెలూన్.
0: భక్తుల యొక్క విశ్వాసం పురస్కరించుకుని భగవంతుని రూపాలు కనిపించుతుంది.
1: బేసింగ్ ఆన్ ది ఫేత్ ఆఫ్ ది డివోటీ గాడ్ టేక్స్ దట్ ఫామ్.
0: అన్ని రూపములు తానే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: భగవంతుడు ఎన్నో రూపములతో ఉన్నాడు.
1: గాడ్ హాస్ మెనీ ఫార్మ్స్.
0: కనుక అటువంటి భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలం అణుస్వరూపకంగానే మనం భావిస్తే ఇంతకంటే గొప్ప విశ్వాసం మరొకటి లేదు.
1: ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ ద మైక్రో ఫార్మ్ అటామిక్ లెవెల్ ఇస్ ది హైయెస్ట్ ఫెయిత్.
0: మన దేహమంతా కూడాను అలాంటి అణువుల యొక్క ప్రమాణమే ఏకమే.
1: ద బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ప్రేమ స్వరూపులారు
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే దేన్నైనా మనం సాధించవచ్చు.
1: త్రూ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ప్రేమ లేని జీవితము కేవలము ఒక నిర్జీవమైనటువంటి జీవితమే.
1: లైఫ్ విదౌట్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమ చేత అందరినీ మనము సేవించాలి.
1: వి షుడ్ సర్వ్ విత్ లవ్.
0: అది ప్రతి అణువును కూడా మనం సేవించిన వారం అవుతాం.
1: దట్ అమౌంట్స్ టు సర్వీస్ టు ఎవ్రీ.
0: అందువల్లనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్
0: సర్వ్. సులభమైన మార్గము అందరినీ మనం ప్రేమించాలి.
1: ఈజీ పాత్ టు
0: అందరినీ మనం సేవించాలి.
1: సర్వ్ ఆల్.
0: దీంట్లో తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: సేవించబడేటువంటి వాడు భగవంతుడే. సేవించేటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ సర్వ్స్ ద వన్ హూ రిసీవ్ సర్వీస్ ఆర్ డివైన్.
0: ఆడేది భగవంతుడే ఆడించేది భగవంతుడే.
1: ద డాన్సర్ దట్ మేక్స్ యూ డాన్స్.

0: Lord Rama will wipe out the tears and make you cry and shed tears.
1: Kanniru tappinchu etta tappistunnadu.
0: How does he wipe out your tear?
1: అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో నీ కన్నీరు తప్పిస్తున్నాడు.
0: ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ దేర్ ఇస్ నో టియర్ ఎట్ ఆల్.
1: లౌకికమైనటువంటి ప్రాపంచిక భాగాల లోపల నీకు కన్నీరు తెప్పిస్తున్నాడు.
0: ఇన్ ది వరల్డ్లీ సఫరింగ్ యు క్రై అండ్ షెడ్ టియర్స్.
1: పిచ్చులు పట్టించు పిచ్చి పోగొట్టును సచ్చిదానందుడో సాయిరామ. స్వామి స్వామి స్వామి అనేటువంటి పిచ్చిని పట్టిస్తాడు, లోకము లోకము అనే పిచ్చిని తప్పిస్తాడు.
0: హి విల్ మేక్ యు మ్యాడ్ ఆఫ్టర్ స్వామి అండ్ క్యూర్ ది మ్యాడ్నెస్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుకనే పిచ్చిని పోగొట్టు పిచ్చి పట్టించు రెండు చేస్తాడు తానే.
0: హి విల్ క్యూర్ ది మ్యాడ్నెస్ అండ్ మేక్ యు మ్యాడ్.
1: జోగి భోగిగా చేయు భోగి జోగిగా చేయు భాగవత వినో బాలరామ.
0: ఎ మిలియనేర్ బికమ్స్ ఎ పాపర్, పాపర్ బికమ్స్ ఎ మిలియనేర్.
1: జోగి భోగిగా మారిపోతాడు, భోగి జోగిగా మారిపోతాడు.
0: ఎ మ్యాన్ ఆఫ్ అఫ్లూయెన్స్ బికమ్స్ ఎ బెగర్.
1: భోగి జోగిగా మారినప్పుడు దైవ చింతన ప్రారంభమవుతుంది. కనుకనే ఈనాడు జగత్తునకు పట్టినటువంటి వ్యాధులు ఎన్ని?
0: వాట్ ఆర్ ద డిసీజెస్ అఫ్లిక్టింగ్?
1: ఏడు విధములైనటువంటి రోగాలు పట్టినాయి.
0: సెవెన్ టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: సప్త విధములైనటువంటి యొక్క రోగములు పట్టి ఈ ప్రపంచమును అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: దీస్ ఆర్ సెవెన్ డిసీజెస్ విత్ విచ్ వి సఫర్.
1: ఈ రోగములు
0: వాట్ ఆర్ దే?
1: మొదటిది,
0: ఫస్ట్,
1: నీతి లేని వాణిజ్యము.
0: ద కామర్స్ వితౌట్
1: నీతి లేని వాణిజ్యము,
0: కామర్స్.
1: ఇది ప్రపంచానికి పట్టినటువంటి పెద్ద రోగము.
0: ఇట్స్ ఎ బిగ్ డిసీజ్.
1: నిజాయితీ లేని రాజకీయము,
0: పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్.
1: ఇంకా శీలము లేనటువంటి విద్య,
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్.
1: త్యాగము లేని ఆదరణ,
0: అండ్ ఇట్స్ సపోర్ట్ వితౌట్ సాక్రిఫైస్.
1: కృషి లేని పంట,
0: అండ్ the crop.
1: గుణము లేని మానవత్వము,
0: and human life without character.
1: విశ్వాసము లేని భక్తి. ఇవే ఏడు రోగాలు.
0: And the devotion without faith, these are the diseases.
1: విశ్వాసము లేని భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of devotion without
1: గుణము లేని మానవుడు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of man without
1: కృషి దర్శనటువంటి పంటను ఏ రీతిగా ఆశించగలడు?
0: How do you expect the crop without
1: శీలము లేని విద్య ఉండి చేసి ప్రయోజనం ఏమిటి?
0: Why education without character?
1: కనుక మొట్టమొదట మనకి ఇప్పుడు ఉండవలసినవి మూడు.
0: So we need three.
1: నీతి కలిగినటువంటి కృషి, అనగా నీతి కలిగినటువంటి యొక్క వాణిజ్యం.
0: సో వి నీడ్ బిజినెస్ విత్ మొరాలిటీ.
1: నిజాయితీ, నిజాయితీతో కూడినటువంటి రాజకీయం,
0: అండ్ ద పాలిటిక్స్ విత్ ప్రిన్సిపల్,
1: శీలంతో కూడినటువంటి విద్య. ఈ మూడు ఉంటే మిగిలిన నాలుగు కూడా దీంతో విలీనమైపోతాయి.
0: అండ్ ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్, ద రెస్ట్ విల్ జాయిన్.
1: కనుకనే ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: సో భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: ఈనాడు ఈ దేశానికి ఈ ఏడు రకములైనటువంటి వ్యాధులు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: ది సెవెన్ డిసీజెస్ మేక్ ది ఎంటైర్ మ్యాన్.
1: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా గానీ దుఃఖము, ఎక్కడ చూసినా భయం.
0: దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్, దేర్ ఇస్ ఫియర్ అండ్ మిజరీ.
1: కనుక మనము ఈ ఏడింటిని చక్క చేసుకోవడానికి ప్రతి మానవుడు కంకణం కట్టుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ దీస్ సెవెన్ డిసీజెస్.
1: దీన్ని ఏ రీతిగా మనం చక్క చేసుకోవటం?
0: హౌ టు క్యూర్?
1: ఒక్క ప్రేమ మార్గంలో మాత్రమే దీన్ని చక్క చేసుకోవచ్చు.
0: ఇట్స్ పాసిబుల్ టు క్యూర్ త్రూ ద పాత్ ఆఫ్ లవ్.
1: లవ్ ఈజ్ God, live in love.
0: Love is God, live in love.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటే ద్వేషానికి అవకాశమే లేదు.
0: When once there is love, there is no hatred.
1: అవినీతిలో మనం ప్రవేశించము.
0: There is no morality.
1: అసత్యములో ప్రవేశించము.
0: You'll never speak lies.
1: దుశ్శీలములో మనం ప్రవేశించము.
0: You'll never have bad character.
1: అన్ని సక్రమమైనటువంటి మార్గంలో మనం నడుస్తాం.
0: Everything will be proper.
1: కనుకనే ప్రేమని దైవంగా వెతుకోండి.
0: సో ట్రూ లవ్ ఇస్ గాడ్.
1: బుద్ధుడు చెప్పాడు అహింసే పరమ ధర్మము అని.
0: బుద్ధ సెడ్ నాన్ వయలెన్స్ ఇస్ సుప్రీం.
1: సత్యసాయి చెప్పేటువంటి ప్రేమనే దైవ స్వరూపము. అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్, లవ్ ఆల్.
1: ప్రేమ ఒక్కటే భగవంతుని యొక్క సొత్తు.
0: Love is God's property.
1: ఇది మానవుల యొక్క సొత్తు కాదు.
0: It's not human property.
1: ఇది సంపాదించినటువంటిది కాదు. ఎక్కడి నుంచి గిఫ్ట్ తీసుకున్నటువంటిది కాదు. ఏ ఫ్యాక్టరీ లోపల డెవలప్ చేసినది కాదు.
0: It's not gifted, it's not manufactured.
1: హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
0: లవ్ కమ్స్ ఫ్రమ్
1: ఈ ప్రేమకు ఒక్కదానికే భగవంతుడు అని చెప్పడానికి వీలవుతుంది.
0: లవ్ ఇస్ గాడ్, దట్ లోన్.
1: అమ్మా నాన్న ప్రేమ ప్రేమ కాదది.
0: ఇట్స్ నాట్ లవ్.
1: అటాచ్మెంట్.
0: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
1: తల్లి బిడ్డల ప్రేమ ప్రేమ కాదది.
0: ఇట్స్ నాట్ లవ్.
1: అది కూడా అటాచ్మెంట్.
0: ఇట్స్ ఆల్సో అటాచ్మెంట్.
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి అవన్నీ.
0: ఇట్ హస్ కమ్ ఇన్ ది మిడిల్ అండ్ పాస్.
1: ప్రేమ అనేటువంటిది నీ పుట్ట పూర్వము ఉంటుండాలి.
0: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు బర్త్.
1: నీ జీవితంలోనే ఉంటుండాలి.
0: డ్యూరింగ్ యువర్ లైఫ్.
1: నీవు గతించిన తర్వాత కూడా ఉంటుండాలి.
0: ఈవెన్ ఆఫ్టర్ డెత్.
1: ఇది ఆమ్నిప్రెజెంట్ లవ్.
0: లవ్ ఇస్ ఆమ్నిప్రెజెంట్.
1: కనుకనే ఈ మూడు కాలములు ఎందుకును మార్పు చెందినటువంటి తత్వం ప్రేమ.
0: సో లవ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: అది ఏమి సరైన యొక్క ఆదర్శము.
0: దట్ ఈస్ ద ట్రూ ఐడియా.
1: దాన్ని సరైన రీతిగా నీవు నీలో ఉంది దాన్ని తగిన కృషి చేయాలి.
0: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యువర్
1: టంబ్లర్.
0: దిస్ ఇస్ ఎ టంబ్లర్.
1: ఈ టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వాటర్.
1: కానీ అడుగు భాగంలో చక్కెర ఉంటుండాలి.
0: అట్ ద బాటమ్ దేర్ ఇస్ షుగర్.
1: అయితే షుగర్ ఉంది అక్కడ.
0: దేర్ ఈస్ షుగర్.
1: నీవు పైనీరు త్రాగుతున్నావు కాబట్టి చప్పిడిగా ఉంటుండాలి.
0: యు జస్ట్ taste the water above, so it is tasteless.
1: Insipid.
0: Take the spoon,
1: dan lopala veyi,
0: put it in,
1: chakkaga tippu,
0: stir it up.
1: Adugunu unnatvanti chakkara anni bhagamlona praveshistundi.
0: Water at the bottom would get mixed with the rest of the
1: sugar. Ippudu ee chakkara ekkada untundadi?
0: Where is sugar now?
1: Nee jalamlo sarvatra untundadi.
0: The sugar is present all over the water.
1: Iri tippagunu ekkada untundadi?
0: Before you stir,
1: adugu bhagamlo maatrame untundadi.
0: It is present at the bottom.
1: Adi reetiga nee hrudayame oka cup.
0: Your heart is a cup.
1: అందులోనే అడుగు భాగంలో డివినిటీ అనేటువంటి షుగర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ది డివినిటీ ఆఫ్ షుగర్ ఎట్ ద బాటమ్.
1: నీకు తగినటువంటి బుద్ధి అనేటువంటి స్పూన్ తీసుకో.
0: టేక్ ది స్పూన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: సాధన అనేటువంటి కలుపు.
0: స్టర్ ఇట్ అప్ విచ్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: అప్పుడు ఆ డివినిటీ అనేటువంటి ఒకది సర్వాంగంలోన ప్రవేశిస్తుంది.
0: దెన్ ది డివినిటీ విల్ ఎంటర్.
1: చేసే పనుల్లోన స్వీటే.
0: యాక్షన్.
1: నడిచే నడకలో స్వీటే.
0: బిహేవియర్.
1: చెప్పే మాటలో స్వీటే. చూచే చూపులో స్వీటే.
0: లుక్స్.
1: వినే మనసులో స్వీటే.
0: లిజనింగ్.
1: సర్వం మధురమయం మధురమయం మధురమయం.
0: ఆల్ బికమ్ స్వీట్ స్వీట్ స్వీట్.
1: కనుక ఈనాడు నువ్వు చేయవలసింది ఏమిటి? నీలోనే ఉంటుంది ఆ మధురం.
0: దట్ స్వీట్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: కనుక నీ బుద్ధి అనేటువంటి దానిని అంతర్భాగముగా మార్చుకో.
0: సో టర్న్ యువర్ ఇంటెలెక్ట్ విత్ దేన్.
1: దాంట్లో ప్రేమ అనేటువంటి దాంతో కలుపు దాని చక్కగా.
0: మిక్స్ ఇట్ విత్ లవ్.
1: అప్పుడే అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: దెన్ ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: సో రామదాస్ ఆల్సో సేడ్
1: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హి సేడ్ ఓ డివోటీస్ కమ్ హియర్ ద స్వీట్స్ ఆఫ్
1: భూమిలో దొరుకు ఈ మిఠాయి చే సూపులో స్వీటే.
0: లుక్స్.
1: వినే మనసులో స్వీటే.
0: లిజనింగ్.
1: సర్వం మధురమయం మధురమయం మధురమయం.
0: ఆల్ బికమ్ స్వీట్ స్వీట్ స్వీట్.
1: కనుక ఈనాడు నువ్వు చేయవలసింది ఏమిటి?

0: కొని తిని పామరులై చెడిపోవ కురండి. రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: హియర్ ఆర్ ద స్వీట్స్ ఆఫ్ లవ్, గాడ్స్ నేమ్. కమ్ హియర్ ఓ డివోటీస్. వేద
0: సారమను గోధుమ పిండిలో,
1: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ వీట్ ఫ్లోర్.
0: వేద వాక్యమును క్షీరమి పోసి,
1: అండ్ ద మిల్క్ ఆఫ్ వేద ఇస్
0: ఆధారమైన పెద్ద పాండువ తీసి,
1: ఎ బిగ్ వెరీ కంటైనర్ ఇస్ టేకెన్.
0: ఆదిమునులు దిని బాగుగా కలిపిరి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: ఎన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్ అప్ వెల్. ఓ డివోటీస్, కమ్ అండ్ టేక్ ది స్వీట్.
0: నిబద్ధియను కండ చక్కెర తెచ్చి,
1: దే బ్రాట్ ద షుగర్ ఆఫ్ ఇన్వర్డ్.
0: సుబుద్ధియను ఆవు నెయ్యే వేసి,
1: అండ్ గుడ్ మైండ్, గుడ్ ఇంటెలిజెన్స్.
0: అపద్యమని అడి మలినము తీసి,
1: దే హావ్ రిమూవ్డ్ ద డర్ట్ ఆఫ్.
0: ఆదిమునులు దిని భాగము బట్టిరి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: ఏన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్, స్టర్డ్ ఇట్ వెల్.
0: ఇది ఒక్క కాసైనా ఖర్చు లేదు దీనికి.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్, నో ఎక్స్పెన్స్.
0: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి.
1: డోంట్ బి ఫూలిష్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
0: ఏ ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేదు దీనికి.
1: దేర్ ఆర్ నో ఎక్స్పెన్సెస్ హియర్.
0: ఈ ఖర్చు లేని దాన్ని కొనడానికి ఎందుకు మీకు దూరం పోతుంది?
1: వెన్ థింగ్స్ ఆర్ ఫ్రీ, వై డు యూ గో అవే?
0: ఖర్చు పెట్టి ఎంత మిమ్మల్ని పాడు చేసేటువంటి గుణాలు కొంటున్నారు.
1: యు బాయ్ bad things, bad qualities.
0: కనుకనే సుబుద్ధియను కండ చక్కెర తెచ్చి,
1: there is sugar of good mind.
0: అపత్యమని ఏది మలినము తీసి,
1: and dirt is life.
0: ఆదిమునులు దీని పాకము బట్టిది,
1: and ancient rishis made sweet out of it.
0: కనుకనే సర్వవేదములో సారము,
1: essence of veda.
0: సమస్త మార్గముల గమ్యము,
1: goal of all paths.
0: సర్వ సాధనల యొక్క సారము, ఇది ఆనందమైన రామనామం.
1: దిస్ ఇస్ లార్డ్స్ నేమ్ ఇస్ ద గోల్ ఆఫ్ ఆల్ హిస్.
0: దైవ నామము చేత సర్వము కూడా మనకు సిద్ధి పొందుతుంది.
1: బై సింగింగ్ గాడ్స్ గ్లోరీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కాన
1: సో
0: శివరాత్రి అనేటువంటిది కేవలము వర్షములకు ఒక పర్యాయం మాత్రమే వస్తుందని భావించకూడదు.
1: సో డోంట్ కన్సిడర్ శివరాత్రి కమ్స్.
0: ప్రతి రాత్రి కూడా శివరాత్రిగా మనం ఎంచుకోవాలి.
1: టేక్ ఎవ్రీ నైట్ ఇస్ శివరాత్రి.
0: ఎక్కడ మనం భగవద్భావం స్మరిస్తుంటామో, ఎక్కడ మనకు సచ్చింతన ఆవిర్భవిస్తుంటాయో, అక్కడంతా కూడా శివరాత్రి. శివం మంగళం అనగా ఏమి? అహంకారాన్ని త్యజించటమే శివము.
1: గివింగ్ అప్ ఈగో ఈజ్ శివం.
0: తెలుగు వారికి బాగా తెలుసును.
1: తెలుగు పీపుల్ నో
0: సీ అని ఆ కొమ్మను కొట్టి వేస్తారు.
1: సీ
0: అనేటువంటి కొమ్మను కొట్టేస్తే సీ అనేటువంటిది అయిపోతుంది.
1: వెన్ ద బ్రాంచ్ ఇస్ టేకెన్ అవుట్, ఇట్ విల్ బి సీన్.
0: అప్పుడు శివం అవుతుంది.
1: శివం
0: ఆ దాన్ని కొట్టకుండా పోతే శవం అయిపోతుంది అంతే.
1: దట్స్ నాట్ దేర్, ఇట్ బికమ్స్ శవం, డెడ్ బాడీ.
0: శివమునకు శవమునకు ఏది దీనికి ఆధారము?
1: వాట్ ఇస్ ది డిఫరెన్స్?
0: అహంకారం అనే కొమ్ములు పెట్టుకోవటమే శవం. అహంకారాన్ని నిర్మూలన చేయటమే శివం.
1: దట్ విత్ ఈగో ఇట్ శవం, డెడ్ బాడీ. విదౌట్ ఇట్ ఇట్ శివం.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఈ అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ కిల్ దిస్ ఈగో.
0: అహంకారం ఉండినంత వరకు కూడా ఈ ఆకారాన్ని ఎవరు కూడా సమీపించరు.
1: So long there is ego, you can never be near this form.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: మీరందరూ ఎక్కడెక్కడి నుంచినో, ఎన్ని కష్టములకో, ఎన్ని బాధలకో ఓర్చుకుని, ఎంత సెలవులో చేసుకుని ఇక్కడికి వస్తున్నారు.
1: You have come here from different places bearing all inconveniences. What invitation is sent here?
0: ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు?
1: Why are you here?
0: సాయి దగ్గర ఉన్నటువంటి ప్రేమతత్వం కోసమని మీరు ఇంతగా వాడుతున్నారు.
1: You are here.
0: ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, ఎంతో కులాసగా మీతో సంతోషాన్ని పొందుతున్నాడు.
1: స్వామి టాక్స్ టు ఎవ్రీబడీ, హీ మూవ్స్ అబౌట్.
0: ఈ ప్రేమతత్వం చేతనే మీరందరూ ఇక్కడ రాగలుగుతున్నారు.
1: బికాస్ ఆఫ్ స్వామిస్ లవ్ యు ఆర్ హియర్.
0: ఇక్కడే గిన అహంకారం ఉంది, వచ్చిన వారు వచ్చినట్టు పోతారు అంటే మీరెవరు నా దగ్గరికే రారు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఈగో హియర్, నన్ ఆఫ్ యు.
0: అహంకారం నిర్మూలమైపోవడం చేతనే అందరినీ సమీపిస్తుంటున్నాడు.
1: బికాస్ దేర్ ఇస్ నో ఈగో, ఇట్ కమ్స్ టు యు.
0: కనుకనే
1: సో
0: గోపికలు కూడా ఇదే ప్రార్థిస్తూ వచ్చారు.
1: దట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ గోపికాస్.
0: ఎప్పుడూ మీతోనే ఉండాలి స్వామి.
1: స్వామి, వీ షుడ్ బి విత్ యు ఆల్వేస్.
0: ఇంతకంటే మాకు అక్కర్లేదు వరం. ఉంటే
1: వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: పుష్పంబువై నీవు పొలు పొందుచుండినా తుమ్మెదనై నేను తిరుగుచుండు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూర్ ఎ ఫ్లవర్ ఐల్ బి లైక్ ఎ బీ.
0: నీవెప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక పుష్పం మాదిరి పుట్టినామంటే నేను తుమ్మెద మాదిరి పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూ టేక్ ది ఫార్మ్ ఎ ఫ్లవర్ లెట్ మీ బి బోర్న్ ఎస్ ఎ బీ.
0: వృక్షంబువై నీవు వెలుగుందు చుండిన.
1: వెన్ యు గ్రో లైక్ ఎ ట్రీ,
0: వృక్షంగా నీవు మారుతావంటే

0: పల్లుకొందు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూ రిట్రీ, ఐఎమ్ ఏ క్రీపర్.
0: నేను క్రీపర్ మాదిరి నిన్నే విడిచుకోకుండా నిన్ను అల్లుకుంటూ వస్తాను.
1: ఐఎమ్ ఏ క్రీపర్ కాయిలింగ్ రౌండ్ యూ.
0: వర సముద్రుడే నీవైనా,
1: ఇఫ్ యు ఆర్ ది ఓషన్,
0: వాహిని ఎగుచు నేను నీలోన ఐక్యమగుదు.
1: ఐఎమ్ ఫాల్స్ అండ్ మర్జిన్ యూ.
0: మేరు పర్వతమే నీవైనా, పరచుకొని పారద నేను సెలయేరునై.
1: If you are a mountain,
0: falls, waterfalls,
1: waterfalls from the mountain, I'll be with you always. Make me like that.
0: Ananta akasame neevaina,
1: if you are that infinite sky,
0: chinna chukka nenai neelona chalaguchundu,
1: I'll be tiny star shining there.
0: Adi భగవత్ సంబంధము, అదే బాంధవ్యం.
1: దట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఆ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నాకు అందించమని కోరారు.
1: దే ప్రేడ్ ఫర్ సచ్ గిఫ్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
0: కనుక జీవులకు దేవునికి ఇటు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ఇన్ ది ఇండివిజువల్.
0: ఈ బాంధవ్యాన్ని మర్చిపోతున్నారు.
1: బట్ వీ హావ్ ఫర్గాటన్.
0: బంధంలో చిక్కుకొని పోతున్నారు.
1: వీ ఆర్ ఇన్
0: బాధం అనుభవిస్తున్నారు. అశాంతితో కృంగిపోతున్నారు.
1: వీ ఆర్ రెస్ట్లెస్.
0: కాలం తెలియనటువంటి దీంతో అనేక విధంగా జీవితాన్ని వ్యక్తం చేసుకుంటూ.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైం.
0: ఈ వ్యర్థం చేసుకోకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
1: లైఫ్ ఇస్ వాల్యుబుల్.
0: జీవితం చాలా విలువైనటువంటిది.
1: ఇట్ హైలీ వాల్యుబుల్.
0: జీవించదగినటువంటిది.
1: వీ హావ్ టు లివ్. ఇట్ హస్ టు బి లివ్డ్.
0: అలాంటి జీవితాన్ని వ్యర్థం కావించుకో.
1: డోంట్ వేస్ట్ లైఫ్.
0: మానవ దేహమున కంటే మానవునికి ప్రాణం చాలా విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ద బాడీ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఎన్నింటికైనా త్యాగం చేసి దాన్ని సంరక్షించుకుని భగవత్ సన్నిధానికి చేర్చడానికి తగిన కృషి చేయాలి.
1: బీ రెడీ టు సాక్రిఫైస్ అండ్ అపోల్డ్ ద లైఫ్ టు బీ విత్ ద డివైన్.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: మా యొక్క జీవితం ఏమిటి?
1: వాట్ ఇస్ అవర్ లైఫ్?
0: మలయ మారుతం వలే కాలం అంతా కూడా నువ్వు మారిపోతుండాలి.
1: ఇట్స్ లైక్ ఎ వర్ల్డ్ విండ్ దట్ చేంజెస్.
0: మంచు గడ్డ వలె క్షణక్షణములకు దేహానికి కేటాయించినట్టు ఆయు ప్రమాణం తరిగిపోతుండాలి.
1: లైఫ్ స్పాన్ పాసెస్ ఆఫ్ లైక్ ది ఐస్ దట్ మెల్ట్.
0: కర్తవ్యాన్ని గుర్తించకపోవడమే కాయాన్ని వదిలిపోతున్నాము.
1: బిఫోర్ వీ నో ద అవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ.
0: ఏమిటి, వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: దెన్ వాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్?
0: కర్తవ్యాన్ని గుర్తించకపోవడమే పోతున్నాము.
1: వీ హావ్ నాట్ రియలైజ్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కర్తవ్యాన్ని గుర్తించాలి.
1: వీ షుడ్ నో అవర్ డ్యూటీ.
0: ఎందుకోసం పుట్టాము?
1: వై ఆర్ వీ బోర్న్?
0: ఎందుకు మానవత్వం ధరించాము?
1: Why have taken human life?
0: జంతువున నరధర్మ దుర్లభమని ఎందుకు చెప్పాము?
1: Why did you say that human life?
0: ఏమిటంటే విశేషం ఉంటుండాలి.
1: What a speciality.
0: ఆ విశేషం దైవత్వంకు సమీపానికి పోవటమే విశేషం.
1: Proximity to the Lord is speciality.
0: అక్కడి నుంచి వచ్చాం, తిరిగి అక్కడికి వెళ్ళాలి.
1: We have come from God and go back to him.
0: అదే మన లక్ష్యం.
1: That's our goal.
0: అదే జీవితం యొక్క పర్పస్.
1: That's the purpose of life.
0: ఈ సత్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
1: We should preserve the truth in our hearts.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎన్ని విధమైనటువంటి ఆశల్లో మీ తల్లిదండ్రులు పెట్టుకున్నారు.
1: యువర్ పేరెంట్స్ హావ్ హై హోప్స్ ఆన్ యూ.
0: మీ యొక్క ప్లాన్ కూడా అనేక రకమైనటువంటి ప్లాన్ అంతా ఉంటున్నాయి.
1: యూ టు మెనీ ప్లాన్స్.
0: కానీ ఎన్ని ఉండినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆల్,
0: ఈ భగవత్ చింతన మాత్రము మీరు ఏనాటికి ఎక్కడికి పోయినప్పటికీ వదలకూడదు.
1: నెవర్ ఫర్గెట్ గాడ్, నెవర్ గివ్ అప్ హిస్ నేమ్.
0: తల్లిదండ్రులను తగినటువంటి రీతిగా సంతోషపెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్, మీ దుడ్డు అంతా తల్లిదండ్రులు గిఫ్టే.
1: యువర్ బ్లడ్ అండ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ పేరెంట్స్ గిఫ్ట్స్.
0: కనుక వారికి కూడా కృతజ్ఞత చెప్పండి.
1: యూ షుడ్ షో యువర్ గ్రాట్యుడ్.
0: వారికి తగినటువంటి ఒక సేవలు చేయండి.
1: యూ షుడ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: జీవితం అంతా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్, యూ షుడ్ సర్వ్ యువర్ ఫాదర్.
0: వారి ధనంకు మాత్రం మేము వారసులము, వారి ఆజ్ఞకు వారసులు కాదంటే ఇది ఏమైనా న్యాయమా?
1: ఇఫ్ యూ సే దట్ యువర్ లీగల్ హైర్స్ టు దేర్ ప్రాపర్టీ అండ్ డోంట్ సర్వ్ దెమ్, ఇస్ దట్
0: ఇంజస్టిస్? అన్నిటికీ వారికి మానసు వారసులే.
1: యువర్ హైర్
0: వారి ఆజ్ఞను శిరసా వహించాలి.
1: ఫాలో దేర్ కమాండ్.
0: రాముడు దేవుడైనాడు.
1: Rama is God.
0: ఎట్లయినాడు?
1: హౌ?
0: నేను దేవుడిని నేను ఆకాశం నుంచి ఉట్టిపడ్డా?
1: హ్యాస్ హీ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ డిక్లేరింగ్ సో? నో.
0: సామాన్యమైన మానవుడు నేను తల్లి గర్భం నుంచి పుట్టాడు.
1: హీ ఈజ్ లైక్ ఆర్డినరీ హ్యూమన్.
0: దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: వై హ్యాస్ హీ బికమ్
0: గాడ్? ఆదర్శవంతమైనటువంటి గుణాలను అభివృద్ధి పరిచి ఆదర్శంగా జగత్తుకు చూపించాడు.
1: బికాజ్ హీ హస్ గాట్ ఐడియల్స్ అండ్ లెడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: తనకు అధికారమైనటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: హీ హస్ గివెన్ అప్ ది ఎంటైర్ కింగ్డమ్.
0: పట్టాభిషేకమునకు సిద్ధమైనటువంటి ఒక క్షణము లోపలనే అరణ్యానికి ప్రవేశించాడు.
1: హీ హస్ గాన్ టు ది ఎక్సైల్ at the time he was incarnated. Why?
0: ఆడిన మాట తప్పకూడదు.
1: We should not.
0: సత్యమునకు ఇంతవరకు త్యాగం చేస్తూ వచ్చాడు.
1: For truth is sacrificed.
0: తాను చెప్పింది కూడా కాదు, తండ్రి చెప్పిన దానికి తాను పాటిస్తూ వచ్చాడు.
1: He observed the command of the father.
0: తండ్రి ఇచ్చినటువంటి సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై ఈ కుమారుడు ఇంత పాటుపడ్డాడు.
1: టు అపోల్డ్ ది ట్రూత్ ఆఫ్ ద ఫాదర్ ద సన్.
0: కనుకనే మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మన కాయం కూడా సార్థకమవుతుంది.
1: వెన్ వీ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ ద బాడీ ఈజ్
0: నిజమైన మన యోగము.
1: దట్స్ ట్రూ యోగ.
0: కర్తవ్యం యోగముచ్యతే.
1: డిశ్చార్జింగ్ ద డ్యూటీ.
0: కర్తవ్యం సుకర్మ కౌశలం.
1: One should do it with all the skill and ability.
0: మన కర్తవ్యాన్ని చక్కగా గుర్తించండి.
1: We should know our duty.
0: నేను బాలుడిగా ఉన్నాను. ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి?
1: I am a boy. What's my duty?
0: వినయ విధేయతలతో
1: humility.
0: గురువులకు తల్లిదండ్రులకును తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి
1: reverence to teachers.
0: సమాజం లోపల చక్కని పేరును తెచ్చుకోవటమే.
1: We should get a good name in society.
0: ఇది ఈనాటి నీ కర్తవ్యం.
1: This is your duty today.
0: వివాహం చేసుకున్న తర్వాత
1: after marriage
0: వివాహ ధర్మములకు విరుద్ధం కాకుండా
1: not against the principles of
0: సమాజ ధర్మములకు ఏమాత్రము విరుద్ధం కాకుండా
1: not against the norms of life
0: మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి సన్మార్గంలో నీవు ప్రవేశించాలి.
1: You should redeem your lives by treading along the right path.
0: ఇది భారతీయ సంస్కృతి.
1: This is the culture.
0: ఏమిటి భారతీయ సంస్కృతి అంటే?
1: What is it?
0: అనగా పవిత్రమైనటువంటి భావాలతో
1: with sacred thoughts
0: నిర్మలమైనటువంటి కార్యాలతో
1: with all pure actions
0: అనగా ఏ విధమైనటువంటి ఒక దోషములు లేనటువంటి మనసుతో
1: and mind without any mistake
0: మనం ప్రవర్తించినప్పుడు ఇదే భారతీయ సంస్కృతి.
1: When we conduct ourselves it is భారతీయ culture.
0: అసత్యముతో దూషితం కానటువంటి మాట
1: the word should not be polluted.
0: హింసాతో దూషితం కానటువంటి దేహము
1: the body should not be put to violence.
0: క్రియాశీలతో దూషితం కానటువంటి వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: We should have the unity which is
0: దీనిని త్రికరణ శుద్ధి అన్నారు.
1: This is called unity in trinity.
0: అది ఏది? ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్ ఈస్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా మంచి హృదయము,
1: గుడ్ హార్ట్,
0: మంచి పలుకు,
1: గుడ్ వర్డ్,
0: మంచి చేతలు,
1: గుడ్ హార్ట్, గుడ్ వర్డ్ అండ్ గుడ్ యాక్షన్.
0: ఇది ఏ మీకు శివరాత్రి యొక్క ప్రధానమైన సందేశం.
1: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి.
0: ముఖ్యంగా మీరు తెచ్చుకోవలసినటువంటిది మూడు వాక్యాలతో మీకు చెప్తున్నాను.
1: Three things that Bhagavan tells us now.
0: Seva, seva, seva.
1: Service, service, service.
0: ఈ సేవను మాత్రం మీరు ఏనాటికి మర్చకూడదు.
1: Never forget service.
0: ఈ సేవలో మీరు పాల్గొనాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: In order to serve, develop
0: ఈ ప్రేమను పెంచుకోవాలంటే ప్రాకృతమైన సుఖాలను త్యాగం చేయాలి.
1: You have to sacrifice worldly pleasure.
0: త్యాగం చేసి ప్రేమను పెంచినప్పుడే సేవలో మనకు తెలియని
1: ఫలం. Sacrifice, develop love and then you can serve.
0: అది ఏ నిజమైన సేవ?
1: That is true service.
0: ఈ సేవ చేస్తున్నానంటే అహంకారానికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు.
1: Never be egoistic because
0: ఎవరికి చేస్తున్నావు నీ సేవ? నీ కోసం నువ్వు చేస్తున్నావు.
1: హూమ్ ఆర్ యూ సర్వింగ్?
0: ఉద్ధరే ఆత్మనాత్మానాం. నిన్ను నీ ఉద్ధరించుకోవడానికి చేస్తున్నావు.
1: యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ ఓన్ ఎమాన్సిపేషన్.
0: అంతేకాని ఎవరికో కోసమో కాదు.
1: నాట్ ఫర్ ఎనీబడీ.
0: ప్రతి సేవ కూడా నువ్వు నిన్ను నీ ఉద్ధరించుకోవటమే.
1: ఎవరి సర్వీస్ ఫర్
0: ప్రతి అపకారం కూడా నువ్వు నిన్ను నువ్వు పాడు చేసుకోవటమే.
1: అపకారం
0: చేయవద్దు.
1: డోంట్ హార్మ్ ఎనీబడీ.
0: ఎవరిని బాధ పెట్టవద్దు.
1: డోంట్ హర్ట్ ఎనీబడీ.
0: ఎవరిని హీనంగా చూడవద్దు.
1: డోంట్ లుక్ డౌన్.
0: ఎవరిని హాస్యాస్పదంతో నువ్వు భావించవద్దు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
0: ఇవన్నీ కూడా తిరిగి నీకు వెలుగుకు తిరిగేటువంటివి.
1: బికాస్ దే విల్ కమ్ బ్యాక్ టు యూ సమ్డే.
0: కనుకనే మొట్టమొదట బీ గుడ్ డూ గుడ్
1: సో బీ గుడ్ డూ గుడ్
0: ఇవి రెండు చేస్తే నీకు అన్ని సుఖము జరుగుతుంది.
1: దీస్ టూ యుల్ బి హ్యాపీ ఇన్ ఎవ్రీ వే.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఒక సంవత్సరం వరకు శివరాత్రి కోసం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ వన్ ఇయర్.
0: ప్రతి దినం కూడాను, ప్రతి రాత్రి కూడాను శివనామం చేత మనము శివత్వం అనేటువంటి మా మంగళత్వమే, నా యొక్క జీవిత తత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి నీ యొక్క అణువులో ఉన్నటువంటి పరమతత్వాన్ని నీవు చక్కగా విచారణ చేయాలి.
1: ఎవ్రీ నైట్ వి రికగ్నైజ్ ది డివినిటీ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ అండ్ డివినిటీ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ మేక్ ఇట్ సీక్రెట్.
0: శివ శివ శివ శివయ్య నరాధా నీ చింతలెల్లా బాపి కోన మన

0: With that, we have come to an end of this current episode of Radio Sai Bachan Classroom. If you have any queries or comments, as always, you can write to listener@radiosai.org. We offer this program at the lotus feet of our most beautiful Mother Sai. You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on 24th March 2016 as part of Thursday Live from Prashanthi Nilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: Bhagwan Sri Satya Sai Baba ne san 1984 ke August aur September mahino ke dauran Srimad Bhagavad Gita par 34 mahatvapurna pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivid saral udaharanon ke madhyam se निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 6 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका भक्त की आध्यात्मिक साधना का एक अंश ईश्वर का अन्वेषण है। इस प्रयत्न में भक्त प्रथम स्थिति में ईश्वर के लिए यत्र तत्र सर्वत्र ढूंढता रहता है। इसी प्रयत्न में वह अनेक पुण्य क्षेत्रों और तीर्थस्थलों की यात्रा भी करता है, परंतु हमारा सर्वोत्कृष्ट दर्शन हमें यह उपदेश देता है कि हम जिस अनंत शक्ति का अन्वेषण कर रहे हैं, यथार्थ में वह हमारे देह में ही विद्यमान है। करुणा और प्रेम के अवतार भगवान बाबा ने इन तथ्यों को हमारे लिए अत्यंत सरल बनाते हुए सुबोध उदाहरणों के माध्यम से सब कुछ स्पष्ट कर दिया है। स्वामी कहते हैं कि भक्त को प्रेम के माध्यम से अपने ही देह में विद्यमान ईश्वर का दर्शन करना चाहिए। देह में ही विद्यमान देव का दर्शन कैसे किया जाए, इस प्रश्न का समाधान करते हुए स्वामी दुर्गुणों को निरस्त कर सद्गुणों के पोषण पर बल देते हैं। इस प्रवचन को सुनने के बाद आपको अवश्य संत कबीर का यह दोहा स्मरण में आएगा, तेरा साईं तुझमें जो पुहपन में बास, कस्तूरी का मृग जो फिर फिर ढूंढे खास।
4: निर्ममो निरहंकार समदुख सुख छवि అహంకార మమకారములు దూరము చేసుకొని సుఖమును దుఃఖమును సమముగా భావించి ఓరిమి కలిగినటువంటి వ్యక్తి నాకు అత్యంత ప్రియుడు అని గీతాచార్యుని యొక్క బోధ. ఇది సామాన్య సాధకులకు అసాధ్యం. నిత్య జీవితంలో షోడశోపచారములచే ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు కలిపి భజనలు చేయచు పూజ పునస్కారములలో కాలములు గడిపేటువంటి వ్యక్తులకు గృహస్థులకు ఈ విధమైనటువంటి సాధనము చాలా కష్టమైనటువంటిదిగా తోస్తుంది. అయితే ఇది ఎంతవరకు కష్టం? మనకు మన యొక్క తత్వము దైవం యొక్క ఆజ్ఞ భిన్నముగా చూచినంత వరకు ఇది మనకు కష్టం. దైవం యొక్క ఏకత్వమును మానవుని యొక్క దివ్యత్వమును గుర్తించిన తరువాత ఇది మనకు సులభంగా తోస్తుంది.
3: నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ అహంకార్ ఔర్ మమకార్ కో దూర్ కర్
5: सुख और दुख के प्रति समान भावना रखते हुए संयम से रहने वाला ही मेरे लिए अत्यंत प्रिय है। यही गीताचार्य का उपदेश है। यह सामान्य साधकों के लिए असंभव है। दैनंदिन जीवन में 16 प्रकार के उपचार करते हुए, भजन करते हुए और पूजा पाठ में निमग्न रहने वालों और गृहस्थों के लिए ऐसा करना कठिन प्रतीत होता है, परंतु यह कहां तक कठिन है? जब तक हम अपने स्वभाव और ईश्वर की आज्ञा को भिन्न दृष्टि से देखते रहेंगे तब तक यह कठिन ही प्रतीत होगा, परंतु ईश्वर की एकता और मानव की दिव्यता को पहचान लेने पर यह हमें सरल लगने लगेगा।
4: स्वशरीरम स्वयं ज्योति, स्वशरीरम स्वयं ज्योति, स्वरूपम सर्वरक्षणम, భగవంతుడు సర్వుల దేహమునందును సర్వరక్షకుడిగా జ్యోతిర్మయునిగా ప్రకాశించుచున్నాడు అనేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకున్న తర్వాత అహంకార మమకారములు అరికట్టుకోవటం అతి సులభమవుతుంది. స్వశరీరం స్వయం జ్యోతి, ఈ స్వయం జ్యోతి అనేటువంటిది మన శరీరం నుండే ఉంటున్నది. స్వరూపం సర్వరక్షణం, ఈ సర్వరక్షకుడు అనేటువంటి వాడు మన యొక్క ఆకారం నుండే ఇమిడి ఉంటున్నాడు. దైవము ఉన్నాడా లేదా అనేటువంటి విషయము కానీ, దైవమును మనం చేరేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది కానీ, ఇది అనాది కాలం నుండి విచారణ సర్పుతూనే వచ్చుచున్నది. ఇది మానవుడి యందు ఒక జటిలమైనటువంటి ఒక సమస్యగా రూపొందుతూ వచ్చింది. ఈ సమస్యను పరిహారం చేసే నిమిత్తమై అనేక మంది ఋషులు తమ చాకచక్యము చేతను, తపబలము చేతను, పాండిత్యము చేతను, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రతిజ్ఞల చేతను తపస్సులు ఆచరించి ఈ సత్యానికి పరిహారమును గుర్తించారు. వేదాసమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాన్నారు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఓ ప్రజలారా, మేము తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అజ్ఞానమైనటువంటి అంధకారమునకు ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుని, మహాదివ్య శక్తిని మేము కనుగొన్నాము అని జగత్తునకు చాటారు మహర్షులు. ఎక్కడ వెతికినాం, ఎక్కడ తెలుసుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడాను వెల్లడి చేశారు. బయట ప్రపంచంలో కాదు, బయట ప్రదేశములో కాదు, బహిర్దృష్టిలో కాదు, మా లోపలనే, మా అంతరాత్మ ఎందే, మా దివ్యభావమునందే, ఈ శరీరమునందే శరీరిని మేము గుర్తించామన్నారు.
5: స్వశరీరం స్వయం జ్యోతి, स्वशरीरम स्वयं ज्योति है, स्वरूपम सर्वरक्षणम। जब हम यह जान पाएंगे कि सभी के शरीरों में ज्योतिर्मय रूप में ईश्वर ही प्रकाशमान होते हुए सबकी रक्षा कर रहा है, तब अहंकार और ममकार को दूर करना सरल होगा। स्वशरीरम स्वयं ज्योति, यह स्वयं ज्योति हमारे शरीर में ही है। स्वरूपम सर्वरक्षणम, जो सर्वरक्षक है वह हमारे आकार में ही समाया हुआ है। ईश्वर है या नहीं, ईश्वर तक पहुंचने का मार्ग क्या है, जैसे प्रश्नों पर अनादि काल से चिंतन होता ही आ रहा है। मानव में यह एक जटिल प्रश्न के रूप में रूपायित होता आया है। इस प्रश्न के समाधान का अन्वेषण करने के प्रयत्न में अनेक ऋषियों ने अपनी तपस्या, अपनी बुद्धिमत्ता और पांडित्य का उपयोग किया। वेदाहमेतम पुरुषम महांतम आदित्यवर्णम तमसह परस्तात्, महर्षियों ने उद्घाटित करते हुए कहा, हे भक्तजनों, अत्यंत तेजोमय, अत्यंत प्रकाशमान महापुरुष, महान शक्ति का दर्शन अज्ञान रूपी अंधकार से परे उस पार हमने किया। उन्होंने कहां अन्वेषण किया और क्या पाया, इसका भी उन्होंने उद्घाटन किया। उन्होंने कहा कि बाह्य जगत में नहीं, बाहरी प्रदेश में नहीं, बाह्य दृष्टि से नहीं, बल्कि अपने ही भीतर, अपनी ही अंतरात्मा में, अपनी ही दिव्य भावना में, इस शरीर में रहने वाले शरीरी का दर्शन किया।
4: शरीर मनंदु निवसించే కుంటివాడు కరక భగవంతునకు శరీరీ అని పేరు। దేహమనందు నివసించే కుంటివాడు కనుక ఇతనికి దేహి అని। దేహమనేటువంటి క్షేత్రమనందు నివాసం చేసేటువంటివాడు కనుక ఇతనికి క్షేత్రజ్ఞుడు అని పేరు। కనుకనే మానవుని యొక్క శరీరమునందే మాధవత్వం అనేటువంటి కాంతి దేదీప్యమానమై ప్రకాశవంతమై అజ్ఞానమనేటువంటి దానికి ఆవల ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి। మృణ్మయమైనటువంటి ఈ శరీరమునందే చిన్మయమూర్తిని దర్శించుటకు ప్రయత్నించాలి। మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క దేహాత్మయందే దైవత్వము మనం దర్శించడానికి ప్రయత్నించాలి। మట్టిలో మాణిక్యం చిక్కును కాని మానులో చిక్కదు। అదే విధముగానే మానవుని యొక్క మనసులో మాణిక్యం అనేటువంటి దైవత్వం మనకు గోచరమవుతుంది, కాని మనిషికి ఆవల మనకు ఈ మాణిక్యం మనకు చిక్కదు। దైవం యొక్క అస్తారాన్ని మన కొంతవరకును శాస్త్రోక్తంగా కొన్ని విధమైనటువంటి పెద్దల యొక్క ప్రబోధన చేతను దాన్ని గుర్తించి వెతుకుట ప్రయత్నించాలి।
5: శరీర మే రహనే వాలా హోనే కే కారణ ईश्वर का एक नाम शरीरी है। देह में रहने वाला होने के कारण इसका एक अन्य नाम देही भी है। देह रूपी क्षेत्र में रहने के कारण इसका एक और नाम क्षेत्रज्ञ है। इसीलिए मानव शरीर में ही माधवत्व रूपी कांति अत्यंत दैदीप्यमान और प्रकाशमान होते रहने के कारण अज्ञान रूपी अंधकार से परे होने के सत्य से हमें अवगत होना चाहिए। इस मृणमय देह में ही उस चिन्मय तत्व का दर्शन करने का प्रयत्न हमें करना चाहिए। मिट्टी, जल, अग्नि, वायु और आकाश नामक पंचभूतों से युक्त इस देहात्मा में ही दिव्यात्मा का दर्शन करने का उपक्रम करना चाहिए। मिट्टी में हीरा मिल सकता है, ठूंठ में नहीं। इसी प्रकार हमें मानव के मन में ही इस हीरे का दर्शन हो सकता है। मानव से परे यह हीरा नहीं मिल सकता है। बड़ों के उपदेशों के आधार पर ईश्वर के स्वस्थान को जानने का प्रयत्न करना चाहिए।
4: अंगुष्ठमात्रेण पुरुषोत्तरात्मानि अंतरात्मयंदु అంగుష్టమాత్రుడై ఉంటున్నాడు దైవం। ఈ శరీరం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు, దైవమునకు నివాసమైనటువంటి ఒక మందిరం, దైవము ఊరేగించేటువంటి రథము। ఈ రథమునందు తాను ఊరేగింపబడుతున్నాడు ఈ జగత్ అనేటువంటి ఊరిలో। కనుక మన ఈ దేహమును అలక్ష్యం చేయటం కాని లేక అశుద్ధముతో నింపుకోవటం కాని ఇది తగనటువంటి పని। ఈ దేహమును పవిత్రమైనటువంటి కర్మలయందు, నిస్వార్థమైనటువంటి యొక్క ప్రవర్తనలయందు, నిరహంకారమైనటువంటి కర్మల చేత ఆచరింపబడాలి। దేహములు ఏ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు కూడాను ప్రవేశింప చేయకూడదు, ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములందు ప్రవేశింప చేయకూడదు। కారణమేమనగా దేహో దేవాలయోక్తో జీవో దేవ సనాతన, దైవం యొక్క మందిరాన్ని మనము ఎన్ని విధములైనటువంటి యొక్క గౌరవ మర్యాదలతోనో కాపాడుకుంటాం, దీనిని అనేక విధములుగా పవిత్రంగా మనం భావించుకుంటాం। అట్టి దేహాన్ని ఈనాడు మనము అలక్ష్యము చేత కొన్ని విధమైన అపమార్గములు ఎందు ప్రవేశపెట్టి చేరారి కార్యములతో దీనిని అశుద్ధము భావించుకుంటున్నాం।
5: అంగుష్ఠమాత్రేణ పురుషోంతరాత్మా కి అనుసార ఈశ్వర్ अंतरात्मा में अंगूठे के बराबर स्थित हैं। यह शरीर सामान्य नहीं है, ईश्वर के निवास करने का मंदिर है, जुलूस के रूप में ईश्वर के निकलने का रथ है, जगत रूपी शहर में ईश्वर इस रथ में सवार होकर जुलूस के रूप में निकल रहा है। इसलिए इस शरीर की उपेक्षा या इसे मलिन नहीं करना चाहिए। इस शरीर को पवित्र कर्मों में, निस्वार्थ व्यवहार में और निरहंकार कर्मों में निमग्न रखना चाहिए। शरीर को कदापि दुष्ट कर्मों में प्रवेश नहीं कराना चाहिए। शरीर का धर्म के विरुद्ध कार्यों में प्रविष्ट नहीं होना चाहिए, क्योंकि देहो देवालय प्रोक्तो जीवो देवस् सनातनः। ईश्वर के मंदिर को पूरी मर्यादा के साथ सुरक्षित रखते हैं, इसे हम अनेक प्रकार से पवित्र मानते हैं। ऐसे शरीर की आज हम उपेक्षा करते हुए इसे बुरे मार्ग और अनुचित कार्यों में प्रविष्ट कर इसे मलिन करते जा रहे हैं।
4: जड़मैनप्पटिकिनि देहमुलो निवसिंचेटुवंटि ओक शक्ति चैतन्यमैनटुवंटि ఇది కేవలం భవసాగరమును దాటేటువంటి యొక్క పడవ. ఇది మనకు సులభంగా లభించినటువంటిది కాదు. అనేక జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసి అందించుకొని అందుకున్నటువంటి యొక్క మహాప్రసాదం. కనుక మనం ఈ దేహాన్ని అపమార్గములో ప్రవేశింపచేయటము మన అనేక జన్మముల యొక్క పుణ్యమును మనం వ్యర్థం చేసుకోవటమే అవుతుంది. జంతువును నరజన్మ దుర్లభం అన్నారు. ఇలాంటి పవిత్రమైనటువంటి నరజన్మమును మనం ఎత్తటం ఎంతో అదృష్టము. ఇది భవసాగరమునందు అనేక విధములైనటువంటి యొక్క కష్టములను, నష్టములను, దుఃఖములను కొంతవరకు తప్పించి దీన్ని గట్టు చేర్చేటువంటి యొక్క ఒక దివ్యమైనటువంటి పడవ. ఈ యొక్క సాగరమునందు భయంకరమైనటువంటి ముసళ్ళు ఇంకా కొన్ని విధమైనటువంటి క్రూర మృగములు అందులో నివసిస్తూ ఉంటాయి. ఈ యొక్క ముసళ్ళు తిమింగళములు మహాభయంకరమైనటువంటివి. కానీ మన జీవితం అనేటువంటి సాగరం నందు కూడాను కామక్రోధ లోభమోహములను చెల్లినటువంటి ముసళ్ళు తిమింగళములు మహాభయంకరమైనటువంటివి సంచరిస్తూ ఉంటున్నాయి.
5: శరీర్ కే జడ్ హోనే పర్ భీ ఇస్మే విద్యమాన్ శక్తి చైతన్య హీ హై. యహ శరీర్ ఇస్ భవ సాగర్ కో పార్ కరానే వాలీ నావ్ హై. యహ ఆసానీ సే మిల్నే వాలా నహీ హై. अनेक जन्मों में संचित पुण्य फलों के प्रसाद के रूप में प्राप्त हुआ है, अतः इस शरीर को अनुचित मार्ग में प्रवेश कराना अनेक जन्मों के पुण्य को व्यर्थ करना ही है। जंतु नाम नरजन्म दुर्लभम कहा गया है। ऐसे मनुष्य जन्म को प्राप्त करना बड़ा सौभाग्य है। इस भवसागर में आने वाले अनेक प्रकार के कष्टों और दुखों से हमें बचाते हुए किनारे पर पहुंचाने वाली एक दिव्य नाव है। इस सागर में भयंकर मगर और अनेक जलचर रहते हैं। ये मगर और व्हेल मछलियां बड़ी भयंकर होती हैं। हमारे जीवन रूपी सागर में भी काम, क्रोध, लोभ, मोह, मद, मात्सर्य जैसी भयंकर मछलियां और व्हेल मछलियां निवास करती हैं।
4: ఈ సంసారం అనేటువంటి సాగరము చాలా అగాధమైనటువంటిది. దీనిని కూడాను ప్రావాహిక సత్యం అని కూడాను చెప్పవచ్చు. ఇది సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరము అనేటువంటిది కూడాను గుర్తించాలి. ఎప్పుడు సుఖం లభిస్తుందో ఎప్పుడు కష్టం వస్తుందో చెప్పుటకు వీలు కానటువంటిది. కనుక ఈ విధమైనటువంటి యొక్క బాధల చేతను, దుఃఖముల చేతను, కష్టముల చేతను కృంగిపోతున్నటువంటి మానవులకు సులభమైన మార్గము అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే. స్వశరీరీ స్వయం జ్యోతి అన్నిటి అన్ని శరీరములు ఎందుకూడను ఈ ఆత్మస్వరూపుడు ప్రకాశిస్తూ ఉన్నాడనేటువంటి సత్యాన్ని దృఢంగా మనం విశ్వసించాలి. ఈ విధమైనటువంటి యొక్క అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా ద్వేషించడానికి మనము ప్రయత్నించము. ఈ విధముగా మనం మొట్టమొదట పూజలు, వ్రతములు, భజనలు, యోగములు ఇత్యాది సత్కర్మలు ఆచరించటకు పూర్వమే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మసత్వం యొక్క ఏకత్వాన్ని మనం విచారించినప్పుడు ఈ సమస్త సాధనలు కూడాను, సమస్త యొక్క క్రియలు కూడాను కేవలము ఒక అల్ప స్థితిలో మనకు గోచరిస్తాయి. అజ్ఞాన స్థితి అంటే ఈ విధమైనటువంటి యొక్క శ్రవణం, కీర్తనం, విష్ణుశ్రవణం, పాదసేవనం, వందనం, మర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదం, ఈ నవవిధ మార్గములు కూడాను మనకు కొంత ఆధారంగా కనిపిస్తాయి. ఈత వచ్చేంత వరకు మనకు ఒక మునగబెండ్లు లేక టైర్స్, ట్యూబ్స్ ఇలాంటివి మనకు కొంత సహాయకారిగా ఉంటాయి. ఈత నేర్చుకున్న తర్వాత ఈ యొక్క సహాయ కర్మలు, సహాయ క్రియలు, ఈ సహాయ పదార్థములు మనకి ఏమాత్రం కూడా అవసరం ఉండదు. అదే విధముగానే గీత మనకు అర్థం అయ్యేంత వరకు ఈ విధమైనటువంటి సాధనలు మనకు కొంత అవసరమే. గీత యొక్క పవిత్రమైనటువంటి రసస్వరూపాన్ని మనం గుర్తించుకున్న తర్వాత ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడాను మనకు కేవలం నిరుపయోగంగా గోచరిస్తాయి.
5: సంసార రూపీయ సాగర్ బహుత్ అథాహ హై, इसे भी प्रावाहिक सत्य कहा जा सकता है. यह सुख दुख के संघर्षणात्मक महोत्तुंग तरंगों से युक्त सागर है. यहां कब सुख प्राप्त होगा, कब दुख प्राप्त होगा, बताना असंभव है. अनेक बाधाओं, दुखों और कष्टों से निराश मानव के लिए सुगम मार्ग अनेकता में निहित एकता से अवगत होना ही है. स्वशरीरे स्वयं ज्योति के कथनानुसार हमें पूर्ण दृढ़ता के साथ इस सत्य पर विश्वास करना चाहिए कि सभी शरीरों में आत्मस्वरूप ही प्रकाशमान है. अनेकता में निहित एकता से अवगत होने पर अद्वेष्टा सर्वभूतानाम, हम किसी से भी द्वेष करने के प्रयत्न नहीं करेंगे. पूजा, व्रत, भजन, योग आदि सत्कर्म करने से पूर्व ही दिव्यता पूर्ण आत्मतत्व की एकता से अवगत होने पर सभी साधनाएं, सभी क्रियाएं हमें अल्प सी ही प्रतीत होंगी. अज्ञान की स्थिति में ही ये श्रवण, कीर्तन, विष्णु स्मरण, अर्चनम, वंदनम, पाद सेवनम, दास्यम, स्नेहम, आत्मनिवेदनम जैसी नवविध भक्ति मार्ग कुछ हद तक आधार होते हैं. तैरना आने तक टायर, ट्यूब कुछ हद तक हमारे लिए सहायक होते हैं. तैरना सीख जाने के बाद ये सहायक कर्म, क्रियाएं और वस्तुएं अनावश्यक हो जाती हैं. अतः गीता समझने तक ऐसी साधनाएं कुछ हद तक आवश्यक ही हैं. गीता के पवित्र रस स्वरूप को जानने के बाद ऐसी प्रक्रियाएं हमें निरुपयोगी लगती हैं.
4: భక్తి యోగములో భక్తిని యొక్క గుణగణములను అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చింది. ఈ ఆరు విధములైనటువంటి అరిషడ్వర్గములను సాధించమని కూడా బోధించింది. చెప్పుట సులభం, చేయుట కష్టం. అయితే ఎప్పుడు ఇది సులభం అవుతుంది? అన్ని ఇంద్రియములందు కూడాను ఉండినటువంటి వాడు ఒక్క రసస్వరూపుడైనటువంటి యొక్క భగవంతుడే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ సమత్వాన్ని గుర్తించక పూర్వము ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది కేవలము ఒక అసంతృప్తిగానే ఉంటుంటాయి. నోటిలో ఉప్పు నుంచుకొని ఎంత మధురమైనటువంటి పానీయమును మనం గ్రోధించినప్పటికీ ఇవి ఉప్పుగానే ఉంటుంటాయి, కానీ ఇవి దాని స్వస్వరూపమైనటువంటి ఒక రుచిని మనకు అందించవు. మొదలు మన నోటి ఎందున్నటువంటి ఉప్పును పారవేయాలి. దీనిని పరిశుద్ధంగా చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి. దాని తరువాత ఈ మధుర పదార్థాన్ని నీవు గ్రోలు, నీకు మధురాన్ని అందిస్తుంది. మన దేహమునందు ఇమిడి ఉండినటువంటి ఈ క్రోధము, ద్వేషము, అసూయ, స్వార్థము, అహంకారము ఇత్యాది దుర్గుణములను ఈనాడు మనము దూరం చేతుము. ఆనాడి సత్యము, ప్రేమ, కరుణ, దయ, ఓర్పు ఇత్యాది పవిత్రమైనటువంటి గుణముల యొక్క రసమును, పవిత్రతను మనం అనుభవించడానికి వీలవుతుంది. కనుక మొట్టమొదట భక్తి, భక్తి, భక్తి. ఈ భక్తి అనేటువంటి విషయం లోపల కేవలం మానవుని యొక్క విషయం ఏమిటో, భక్తి అంటే దీని స్వరూప స్వభావం ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించాలి.
5: भक्ति योग में भक्त के गुणों के बारे में विशेषतः वर्णन हुआ है। छह प्रकार के अरिषड वर्ग पर विजय पाने का भी उपदेश दिया गया है। कहना सरल है, करना बहुत कठिन, परंतु यह कब सरल होगा? हमें इस सत्य से अवगत होने का प्रयत्न करना चाहिए कि सभी इंद्रियों में ईश्वर ही रस स्वरूप में विद्यमान है। इस समत्व को प्राप्त करने से पूर्व चाहे जितनी भी साधनाएं करें, परंतु असंतुष्टि ही रहेगी। मुंह में नमक रखकर चाहे जितनी भी मधुर पेय का पान क्यों न करें, उसके स्वस्वरूप का स्वाद लगने के बदले वह नमकीन ही लगेगा। इसलिए पहले मुंह के नमक को थूक देना चाहिए, मुंह को धोना चाहिए, इसके बाद इस मधुर पेय का पान करो, वह तुम्हें माधुर्य ही प्रदान करेगा। हमारे देह में विद्यमान क्रोध, द्वेष, जलन, स्वार्थ और अहंकार इत्यादि दुर्गुणों को जिस दिन दूर करेंगे, उसी दिन सत्य, प्रेम, करुणा, दया, संयम इत्यादि पवित्र गुणों के रस और उनकी पवित्रता को अनुभव करना संभव होगा। इसलिए सबसे पहले भक्ति, भक्ति, भक्ति ही। अतः मानव को सबसे पहले भक्ति के स्वरूप स्वभाव के बारे में अवगत होना चाहिए।
4: भगवंतुनि पै गल अनुरक्तिये भक्ति, భగవంతుని పై గల అనురక్తి భక్తి అని చెప్పుకోవటం పెద్ద వాక్యంగా ఉంటుంటారు.
6: కనుక భగవంతుని ఎందుకున్నటువంటి అకారమైనటువంటి జీవశక్తిని, అనురక్తి ఎందుకున్నటువంటి భక్తి అనేటువంటి జీవశక్తిని రెండింటినీ చేర్చి భక్తి అని సులభంగా చెప్తూ వచ్చారు.
7: ఈ ఒక భక్తిని మాత్రమే మనం పోషించుకుంటూ పోయినప్పుడు శక్తి, రక్తి, విరక్తి, ముక్తి, అనురక్తి అన్ని ఇప్పుడు మనకు ప్రాప్తిస్తాయి. మానవుడికి అనురక్తి అనేటువంటిది ప్రాణం వంటిది. యాజ్ఞవులు కూడా చెప్పినట్టుగా ఎవరు ఎవరిని ప్రేమించినప్పటికీ తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు, కానీ సర్వ నిమిత్తం కాదు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది.
5: భగవాన్ కే ప్రతి వ్యక్త అనురక్తి హీ భక్తి హై. भगवान के प्रति व्यक्त अनुरक्ति ही भक्ति है, ऐसा कहना एक बड़ा सा वाक्य प्रतीत होता है। इसलिए भगवान शब्द के भकार में निहित जीव शक्ति और शब्द अनुरक्ति के ति में निहित जीव शक्ति को जोड़कर भक्ति कहा गया है। अतः जब हम इस भक्ति को अपने में बढ़ाते जाएंगे, तब शक्ति, रक्ति, विरक्ति, मुक्ति और अनुरक्ति सब प्राप्त हो जाएंगे। मानव के लिए अनुरक्ति प्राण समान है। याज्ञवल्क के कथनानुसार हमें इस सत्य का बोध होगा कि चाहे कोई भी किसी से प्रेम क्यों न करे, परंतु वह अपने लिए ही प्रेम कर रहा है, दूसरों के लिए नहीं।
7: గురి అయ్యాడు. ప్రతి ఒక్కటి కూడాను మనకు రోగమే కాని భోగము కాదు. మనకు ఆకలి అనేటువంటి ఒక రోగము ప్రారంభమైంది. ఈ ఆకలి అనేటువంటి రోగమునకు అన్నమే దీనికి ఔషధం. ఈ అన్నం అనేటువంటిది మనము దీనికి అందించినప్పుడు ఈ ఆకలి అనేటువంటి రోగం నివారణ అవుతుంది. ఇది కేవలం భోగమని మనం భావిస్తున్నాము. పంచబట్ట సమానములతో కూడినటువంటి ఆహారం భుజించటము మహాభోగమని భావిస్తున్నాము. కాదు కాదు, ఈ రోగములకు ఔషధమే. కొన్ని ఔషధములు అనేక విధమైనటువంటి యొక్క ఔషధములు మిక్స్ చేసి దాన్ని భుజిస్తుంటారు. కనుక ఆకలి అనేటువంటి యొక్క ఈ రోగములకు పంచ వచ్చ పరమాన్నములు ఇవన్నీ కూడాను ఒక మిక్స్గా తీసుకుని భుజించవలసి వస్తుంది. దాహము, ఇది కూడాను ఒక రోగమే. దీనికి చల్లని పానీయం అందించినప్పుడు ఈ రోగం నివారణ అవుతుంది. ఇదే విధముగానే ఈ అరిషట్ వర్గములు కామ క్రోధ రోగ మోహ మన్మాత్సల్యములు ఇవన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రోగములే. ఈ విధమైనటువంటి రోగములకు ఆ విధమైనటువంటి చర్యలే ఔషధములుగా ఉంటున్నాయి. కనుక మానవుడు భోగమును అనుభవిస్తున్నానని విరగించుతున్నాడే కాని ఇవి మానవుని ఉద్భవించేటువంటి ఒక భోగములు కాదు. ఇది రోగముల చేత పీడింపబడేటువంటి ఒక వ్యాధి.
4: కనుకని ఈ సత్యాన్ని మనం గుర్తించి దేహిని గుర్తించేంత వరకు దేహుని యొక్క బాధ్యతను మనం చూచుకోవాలి. సమస్త సాధనలు కూడాను ఈ దేహం ద్వారానే మనం తలుపుతూ ఉన్నాం. సమస్త విషయములు కూడాను దేహం ద్వారానే తెలుసుకుంటున్నాము. దైవత్వం యొక్క విశుద్ధతను కూడాను దేహం ద్వారానే గుర్తిస్తూ ఉన్నాము. దేహమును ఆధారం చేసుకుని దేహిని మనము చూడడానికి ప్రయత్నించాలి.
5: మానవ ఈ సంసారమే భవరోగ కా శికార్ హువా హై. ప్రత్యేక చీజ్ హమారే లియ రోగ్ హీ హై, భోగ్ నహీ. హమే భూఖ నామక ఏక్ రోగ్ లగ్ గయా హై. ఇస్ భూఖ నామక రోగ్ కే లియే అన్న హీ ఔషధి హై. జబ్ అన్న నామక ఔషధి దీ జాతీ హై తబ్ ఇస్ రోగ్ కా నిదాన్ హోతా హై. ఇసే హమ్ భోగ్ మాన్ రహే హై. పాంచ్ ప్రకార్ కే భక్ష్యో సే యుక్త్ భోజన్ కర్నా హమ్ భోగ్ మాన్ రహే హై. नहीं नहीं, यह रोग के निदान हेतु ली जाने वाली औषधि ही है. कभी कभी अनेक प्रकार की औषधियां मिलाकर मिक्सचर के रूप में लिया जाता है. भूख नामक रोग के निदान के लिए पांच प्रकार के भक्ष्यों को मिलाकर औषधि के रूप में लेना पड़ता है. प्यास, यह भी एक रोग है. जब ठंडा पानी दिया जाता है तब इसका निदान होता है. इसी प्रकार मानव को ढके हुए ये काम, क्रोध, लोभ, मोह, मद और मात्सर्य जैसे छह शत्रु भी रोग ही हैं, और ऐसे रोगों के लिए ऐसे ही व्यवहार औषधि हैं. मानव बड़ा घमंड कर रहा है कि वह अनेक भोगों का उपभोग कर रहा है, परंतु ये मानव का उद्धार करने वाले भोग नहीं बल्कि रोग ही हैं. इस सत्य को जानने के बाद देही तत्व से अवगत होने तक हमें देह को सुरक्षित रखना चाहिए. हम सभी साधनाएं देह से ही कर रहे हैं, सभी विषयों का ज्ञान देह से ही प्राप्त कर रहे हैं, देह के माध्यम से ही दैवी विशिष्टता से अवगत हो रहे हैं. देह को ही आधार बनाकर देही को देखने का प्रयत्न करना चाहिए.
4: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమంది. పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగలియు. పాపము కాని పుణ్యము కాని మానవుని యొక్క దేహం యొక్క క్రియల చేతనే ఏర్పడుతూ ఉండాలి. కనుకనే ఈ దేహమనేటువంటి క్షేత్రము లోపల మనము వెతికి వెతికి వెతికి ఈ విధమైన దేహిని మనం గుర్తించాలి. And it shall be found. మనం వెతికి వెతికి వెతికి వెతికి దానిలో ప్రవేశించినప్పుడే అందులో ఆ స్వరూపాన్ని మనం దర్శిస్తాము. అనేక పదార్థములు ఉన్నటువంటి గదిలో కూడా మనం ప్రవేశించి వెతికినప్పుడే మనకు కావలసిన పదార్థం చిక్కుతుంది. వెతకక పూర్వము మనకు కావలసిన పదార్థము లభించదు. తలుపు తట్టినప్పుడే లోపల ఉన్న యజమానుడు తలుపు తెరుస్తాడు. అడిగినప్పుడే అమ్మాయిన బువ్వ పెడుతుంది. కనుక మనం అడగాలి అడగాలి, తలుపు తట్టాలి తట్టాలి, మనం లోపల వెతకాలి వెతకాలి.
5: దైవ నహీ హై అన్య దేశ్ మే అప్నే తన్ మే వహ విద్యమాన్, పాప నహీ హై అన్యత్ర కహీ అప్నే కర్మో సే లిప్త జాన్. చాహే పాప హో యా పుణ్య, మానవ శరీర సే కియే జానే వాలే కర్మో సే హీ బన్తే హై. అతః హమే इस देह रूपी क्षेत्र में खोज खोज कर देही को पहचानना चाहिए. सीक सीक एंड इट शेल बी फाउंड कहा गया है. खोज खोज कर उसमें प्रवेश करने पर ही उस स्वरूप का दर्शन कर सकते हैं. अनेक पदार्थों से युक्त कमरे में प्रवेश कर खोजने पर ही आवश्यक पदार्थ प्राप्त होता है. खोजने से पूर्व हमें वह आवश्यक पदार्थ नहीं मिल सकता है. दरवाजे पर दस्तक देने पर ही मालिक दरवाजा खोलता है. मां भी मांगने पर ही खाना देती है. इसलिए हमें मांगना चाहिए, मांगना चाहिए, दरवाजे पर दस्तक देना चाहिए, दस्तक देना चाहिए, अंदर खोजना चाहिए, खोजना चाहिए.
4: मन में तड़तुन्नाम इप्पुडु तलुपुलु, ये तलुपुलु तड़तुन्नाम विचारिंचुकोवाली. मोक्ष तलुपुलु तड़तुन्नामा, बंधन तलुपुलु तड़तुन्नामा. కేవలము దైవము నివసించేటువంటి తలుపులను మనం తట్టడం లేదు.
7: దయ్యాలు నివసించేటువంటి తలుపులను మనం తడుతున్నాము. ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాము? ఆదర్శము చేత, అనురాగము చేత, అనురక్తి చేత మన పొట్టను చూచి ఇంత పట్టడి అన్నం పెట్టేటువంటి జగన్మాత అయినటువంటి దైవం యొక్క దీనిని ఆశ్రయిస్తున్నామా, అడుగుతున్నామా, లేక దయ్యాలను మనం ప్రార్థిస్తున్నామా, అల్పులను ప్రార్థిస్తున్నామా అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. దైవాన్ని దర్శిస్తున్నాము కానీ దైవత్వాన్ని ప్రార్థించటం లేదు. మనం దైవాన్ని కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహాలను ప్రార్థిస్తున్నాము. కల్పవృక్షము దగ్గరికి వెళ్లి కేవలము కాఫీ పొడిని ఆశ్రయిస్తున్నాము, కాదు కాదు. కల్పవృక్షము దగ్గర, కల్పతరువు దగ్గర మనము ఒక విధమైనటువంటి యొక్క జీవితమును సార్థకంగా అందించుకునేటువంటి పరతత్వాన్ని మనం ప్రార్థించి అందించుకోవాలి. ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలో గుర్తించినప్పుడే మన భక్తి ప్రపత్తులు కూడా అభివృద్ధి అవటకు ఎంతైనా అవకాశం ఉంటుంది.
5: ఫిల్హాల్ హమ్ దస్తక్ దే రహే హై, పరంతు హమే విచారనా చాహియే కి కిన్ దర్వాజో పర్ దస్తక్ దే రహే హై. మోక్ష కే దర్వాజే పర్ దస్తక్ దే రహే హై యా బంధన్ కే దర్వాజే పర్ దస్తక్ దే రహే హై? జహాం ఈశ్వర్ నివాస్ కర్తా హై ఉన్ దర్వాజో పర్ దస్తక్ నహీ దే రహే హై. జహాం భూత్ రహతే హై ఉన్ దర్వాజో పర్ దస్తక్ దే రహే హై. హమ్ కిస్కా ఆశ్రయ గ్రహణ కర్ రహే హై? హమే ఇస్ సత్య సే అవగత హోనా చాహియే కి ఆదర్శ ఏవం ప్రేమ సే హమారీ భూఖ కో దేఖ్ కర్ ముఠీ భర్ ఖానా దేనే వాలీ ఈశ్వరీయ జగన్ మాతా సే ప్రార్థనా కర్ రహే హై యా భూతో సే ప్రార్థనా కర్ రహే హై యా అల్ప జనో సే ప్రార్థనా కర్ రహే హై? దైవ కా దర్శన్ తో కర్ రహే హై పరంతు దైవత్వ సే ప్రార్థనా నహీ కర్ రహే హై. ఈశ్వర్ సే ప్రార్థనా భీ లోక్ సంబంధీ మోహ సే హీ కర్ రహే హై. కల్ప వృక్ష కే పాస్ జా రహే హై ఔర్ కాఫీ పౌడర్ మాంగ రహే హై? నహీ నహీ, హమే కల్ప వృక్ష సే జీవన్ కో సార్థక్ కర్నే వాలే పరతత్వ కీ మాంగ కర్నీ చాహియే. ఇస్ సత్య సే అవగత హోనే పర్ హీ ఆధ్యాత్మిక మార్గ మే హమారీ భక్తి ఔర్ ప్రపత్తి మే బఢోతరీ హోనే కీ సంభావనా హై.
7: కనుక మొట్టమొదట దైవము దైవము అనేటువంటి వాడు మన దేహమునందే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి. ఈ దేహమునందు ఉండేటువంటి ఒక దైవత్వం వెతకాలనుకున్నప్పుడు మన దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకోవాలి. ఆ దైవం కోసం మనం ఏ రీతిగా మనం ఆరాటపడాలి? మందలో మరిగిన మాటకై లేదూడ అంబా అంబా అని అరచినట్లు భర్త భాసిన కాంత విరహ వేదన సొక్కి మూల మూలల డాగి మూలిగినట్టు ఆకలి చేతను అల్లాడుచున్నట్టి నిరుపేద అత్యంకు అడిగినట్లు బిడ్డలు లేకను అల్లాడుచున్నట్టి ఆవేదన పడుతున్నటువంటి వానికి ఒక సుపుత్రుడు కావాలని హృదయపూర్వకంగా ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ రీతిగా ప్రార్థిస్తూ రావాలి. ఆర్థుడై తాదాత్మక తత్వాన్ని అనుభవిస్తూ దైవత్వంలో ఏకం కావడానికి తగినటువంటి పరితాపమును పొందాలి.
5: అత సబ్సే పహలే హమే ఇస్ సత్య సే అవగత హోనా చాహియే కి ఈశ్వర్ హమారే దేహ మే హీ హై. ఇస్ దేహ మే విద్యమాన్ దైవత్వ కో ఖోజనే సే పహలే హమే అప్ని దృష్టి కో అంతర్ముఖ కర్నా చాహియే. ఉస్ ఈశ్వర్ కే లియే హమే కిస్ తరహ వ్యగ్ర హోనా చాహియే? జైసే రేవడ్ మే మా కే లియే బచ్చడా అంబా అంబా కి రట్ లగాతా హై, పతి వియుక్తా జైసే పతి కే లియే కోనే కోనే మే ఖోజతీ హుయీ కరాహతీ హై, భూఖ సే తడప్తా గరీబ్ జైసే అన్న కే లియే భీఖ మాంగతా హై, జైసే సంతానహీన వ్యక్తి ఏక సుపుత్ర కే లియే తడప్తే హువే ప్రార్థనా కర్తా హై, ఉసీ ప్రకార ప్రార్థనా కర్నీ చాహియే. ఆర్త హోకర్ తాదాత్మ్య కా అనుభవ కర్తే హువే ఈశ్వర్ మే ఐక్య హోనే కే లియే వ్యతిత హోనా చాహియే.
7: కానీ ఈనాటి మన ప్రార్థనలంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబర సంబంధమైన ప్రార్థనలుగా గోచరిస్తూ ఉన్నాయి. మనసునందు ఒకటి, మాటనందు మరొకటి, మనోమాటలు రెండు కూడా ఏకమైనప్పుడే ఇది ప్రార్థనగా రూపొందుతుంది. మనోమాటలు క్రియారూపంలో చేర్చినప్పుడే ఇది పూజగా రూపొందుతుంది.
4: మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్ముడుగా మారిపోతాడు. కనుకనే మనస్సేకం వచస్సేకం కన్మణ్యేకం మహాత్మనం అన్నారు. అయితే ఈనాడు మనము ఈ మూడింటి యొక్క ఏకత్వమును ఆచరిస్తున్నామా, అనుభవిస్తున్నామా? మనస్సు ఒకవైపున, మాట మరొకటిగాను, క్రియ మూడవటిగాను మనం ఆచరిస్తున్నాము. కనుకనే మనం ఈనాడు మహాత్ములుగా మారటం లేదు. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం. కనుక ఈ విధమైనటువంటి యాక్ట్లు అంతా కూడాను దైవం దగ్గర చెల్లవు. యద్భావం తద్భవతి అని ఎట్టి తత్వమో అట్టి ఫలితము ఉంటుంటాయి. ఎట్టి పిండో అట్టి రొట్టె, ఎట్టి తిండో అట్టి త్రేపు, ఎట్టి భావమో అట్టి బాహ్యం. కనుక మనము భావమును పరిశుద్ధముగా ఉంచుకునేటువంటి ప్రయత్నములకు మొట్టమొదట మనము ముందంజ వేయాలి. పరిశుద్ధమైనటువంటి ప్రేమనుగా మనం తీర్చిదిద్దుకోవాలి. క్షమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. క్షమకు మించినటువంటిది మరొకటి జగత్తులో లేదు. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వంభవు, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ సర్వస్వంభు సర్వలోకములందున్నాడు. ఈ క్షమత్వాన్ని మనము అనగా ఓపిక, అనగా ఓరిమి, ఈ ఓరిమిని మనము సాధించినప్పుడే దైవాన్ని సాధించిన వారం అవుతాం.
5: పరంతు ఆజ్ హమారీ ప్రార్థనాయే కేవల్ ఆడంబర్ పూర్ణ హోతి జా రహీ హై. మన్ కీ బాత్ అలగ్ ఔర్ శబ్దో మే వ్యక్త్ బాత్ అలగ్. జబ్ మన్ ఔర్ వచన్ ఏక్ హోంగే తభీ యహ్ ప్రార్థనా మే రూపాయిత్ హోగీ. మన్ ఔర్ వచన్ జబ్ క్రియా కే సాథ్ జుడేంగే తభీ యహ్ పూజా మే పరివర్తిత్ హోగీ. తీనో కీ ఏక్తా కే కారణ హీ వ్యక్తి మహాత్మా బన్ జాతా హై. ఇసీలియే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం కహా గయా హై. క్యా ఆజ్ హమ్ ఇన్ తీనో కీ ఏక్తా కా ఆచరణ కర్ రహే హై? క్యా ఇస్కా అనుభవ ప్రాప్త కర్ రహే హై? ఆజ్ హమారా మన్ ఏక్ ఓర్, శబ్ద కుచ్ ఔర్ క్రియాయే కుచ్ ఔర్ హీ హై. యహీ హమారా ఆచరణ హై. ఇసీలియే ఆజ్ హమ్ మహాత్మా నహీ బన్ పా రహే హై. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్యత్, దురాత్మనం. అతః ఐసే యాక్ట్ ఈశ్వర్ కే పాస్ మాన్య నహీ హై. యద్భావం తద్భవతి. తత్వ జైసా హోగా పరిణామ్ భీ వైసా హీ హోగా. జైసా ఆటా వైసీ రోటీ, జైసా ఖానా వైసీ డకార్, జైసీ భావనా వైసా బాహ్య. అతః హమే భావ కో విశుద్ధ రఖనే కే లియే కదమ్ బఢానా చాహియే. అప్నే ప్రేమ్ కో విశుద్ధ రఖనా చాహియే. అప్నే మే క్షమా గుణ కో బఢానా చాహియే. క్షమా సే బఢకర్ ఇస్ సంసార్ మే కోయి దూసరా తత్వ హై హీ నహీ. ఇసీలియే కహా గయా హై కి క్షమా సత్య హై, క్షమా ధర్మ హై, క్షమా వేద హై, క్షమా అహింసా హై, క్షమా సర్వస్వ హై, క్షమా సంతోష హై, క్షమా దయా హై. సభీ లోకో మే క్షమా హీ సర్వస్వ హై. క్షమా కా అర్థ సంయమ్ ఔర్ సహనశీలతా హై. ఇస్ సంయమ్ కో పానే పర్ హీ హమ్ ఈశ్వర్ కో పా సక్తే హై.
4: ప్రతి చిన్న విషయమునకు కూడాను మనం టెన్షన్, టెంపర్, ఒక విధమైనటువంటి యొక్క ఆవేదన, ఆవేశమును కూడాను మనం చేసుకుంటున్నాం, అభివృద్ధి పరచుకుంటున్నాం. ఈ ఆవేశము చాలా ప్రమాదం. ఈ ఆవేశము మానవుని యొక్క జీవితమునే క్షీణింపచేస్తుంది. కోపము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగును, పాపపు పనులను చేయచు క్షీ సొమ్మనిపించుకున్నట చేకూరుచుమి. ఇంతేకాదు, ఈ కోపం వల్ల తన కలివి భంగపుచ్చును, తనకుంగర గౌరవము దగ్ధము చేయు, తన వారలకు ఎడసేయును, జనునకు కోపము వలన సర్వము చెడుగును. కనుకని ఈ కోప తాప ఈశ్వర డసూయ దంబములను అరికట్టే నిమిత్తమై భగవద్గీత యందు భక్తి యోగమునందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకోమని పదే పదే ప్రబోధిస్తూ వచ్చాడు కృష్ణ.
5: ఆజ్ హర్ ఛోటీ సీ బాత్ పర్ టెన్షన్, టెంపర్, వ్యథా ఔర్ ఆవేశ్ బఢాతే జా రహే హై. యహ్ ఆవేశ్ బహుత్ హీ ఖతర్నాక్ హై. యహ్ మానవ్ జీవన్ కో క్షీణ కర్ దేతా హై. క్రోధీ వ్యక్తి కా కోయి కామ్ సఫల్ నహీ హోతా హై. ఉసే అనేక కష్టో కా సామనా కర్నా పడతా హై. అనేక పాప్ కర్మ కర్తా హై. और आखिरकार सभी उसे धिक्कार देते हैं। इतना ही नहीं, इस क्रोध से अपनी संपत्ति भी विनष्ट हो जाती है, गौरव पूरी तरह समाप्त हो जाता है, अपनों से दूर कर देता है। इस क्रोध के कारण लोगों का सब कुछ बर्बाद हो जाता है। इसीलिए भगवत गीता के भक्ति योग में इस क्रोध, ईर्ष्या, जलन, दंभ आदि पर विजय पाने के लिए प्रेम को बढ़ाने का बार बार उपदेश श्री कृष्ण ने दिया।
4: प्रेम द्वेषानि एरुगदु, प्रेम स्वार्थानिकि प्रवेशमिव्वदु, प्रेम एवरिनि आश्रयिंचदु, प्रेम निरंतरमु इच्छुटे गानि पुच्छुकुनुट उंडदु। कनुकनि ई प्रेम तत्त्वमे दैवत्वम्। అట్టి దైవత్వాన్ని మనం పొందవలనన్నా తిరిగి దైవ గుణములు మనలో అభివృద్ధి కావాలి. పుట్టిన చంద్రుడిని మనము చూడాలనుకున్నప్పుడు ఒక టార్చ్ లైటో లేక అరికండెంటను లేకపోతే పెట్రమాక్స్ లైటో మనకు అక్కర్లేదు. చంద్రుడి యొక్క వెలుతురు ఆధారం చూస్తేనే చంద్రుడు చూడాలి. కనుక దైవాన్ని మనము పొందవలనంటే దైవం ప్రేమస్వరూపుడు. ఈ ప్రేమస్వరూపుణ్ణి పొందాలనుకుంటే ప్రేమ ఆధారంతోనే పొందొచ్చును, కానీ జప తప ధ్యాన ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు. అయితే ఈ ప్రేమ పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు మనకు ఈ సాధనలు అవసరం. చంద్రుడు మంచిగా ప్రకాశిస్తూ ఉండినప్పటికీ మనం కన్నులు మూసుకుంటే చంద్రుడు మాత్రం ఏ రీతిగా కనిపించగలడు? కనుక జపము, తపము, ధ్యానము, భజన ఇత్యాది సత్కర్మ అన్ని కూడాను మన దృష్టిని వీక్షింపచేస్తుంది, దృష్టిని ప్రసరింపచేస్తుంది. కనుక ఈ విధమైనటువంటి సాధనలు, పవిత్రమైన ప్రబోధలు మనం కొంతవరకు ఆలకించి దానిని అర్థం చేసుకుని ఆచరణీయంగా ఉంచినప్పుడే మనము ధన్యులమవుతామనేటువంటి సత్యాన్ని ఈనాడు మీరు గుర్తించాలి. ఈ విధంగా నిత్యము ఏదో ఒక గంట అయినా కూడాను ఈ పవిత్రమైన కాలమును సార్థకంగా గావించుకోవటం చేత కాలం కూడాను ధన్యమవుతుంది, పుణ్యమును ప్రోగు చేసుకున్న వారమవుతాము అనేటువంటి ఒక సద్భావం చేత సద్హృదయులైపోయి ఇలాంటి అవకాశాన్ని మీరు దుర్వినియోగపరచుకోకుండా తగినటువంటి దీనిగా మీరు అనుభవించి ఆనందించి మీరు ధన్యులు కావాలని నేను ఆశిస్తున్నాను.
5: ప్రేమ ద్వేష్ కో నహీ జాన్తా హై, ప్రేమ స్వార్థ కో ప్రవేశ్ కర్నే నహీ దేతా హై, ప్రేమ కిసీ కా ఆశ్రయ గ్రహణ నహీ కర్తా హై, प्रेम में सदा देना ही होता है, लेना कदापि नहीं। इसीलिए यह प्रेम तत्व ही दैवत्व है। ऐसे दैवत्व को प्राप्त करने के लिए हमें दैवी गुणों का विकास होना चाहिए। यदि हम चंद्रमा को देखना चाहते हैं तो इसके लिए हमें किसी टॉर्च लाइट या हरिकेन लालटेन या पेट्रोमैक्स लैंप की आवश्यकता नहीं है। चंद्रमा को चंद्रमा के प्रकाश के आधार पर ही देखना चाहिए। ईश्वर प्रेम स्वरूप है, ईश्वर को पाना है, प्रेम स्वरूप को पाना है तो प्रेम के सहारे ही पाया जा सकता है। इसके लिए जप, तप, ध्यान की आवश्यकता नहीं है, परंतु प्रेम के परिपक्व स्थिति तक पहुंचने तक हमें इन साधनों की आवश्यकता है। चंद्रमा के अच्छी तरह से प्रकाशित होते रहने पर भी यदि आंखें बंद कर लेते हैं तो चंद्रमा कैसे दिख पड़ेगा? जप, तप, ध्यान आदि सत्कर्म हमारी दृष्टि को विकसित करते हैं, दृष्टि को प्रसारित करते हैं। अतः ऐसी साधनाएं करते हुए पवित्र उपदेशों का श्रवण कर, उन्हें समझ कर, उनका आचरण करते रहने पर हम धन्य होंगे। इस प्रकार प्रतिनित्य एक घंटा सार्थक करने पर हमारा शरीर धन्य होगा, पुण्य संचय करने वाले होंगे। मैं आशा करता हूं कि तुम सद्भावना और सहृदयता के साथ इस अवसर का दुरुपयोग न करते हुए आनंदित होकर धन्य होगे।
3: उपसंहार। अपने इस अत्यंत मधुर प्रवचन में भगवान बाबा ने एक बहुत ही जटिल दार्शनिक तथ्य को बड़ी सरलता से सुलझाया है। अपने ही शरीर में ईश्वर का दर्शन करने की बात कदापि सरल नहीं है, क्योंकि इस तथ्य के साथ अनेक शंकाएं और संदेह जुड़े रहते हैं। परंतु अत्यंत आकर्षक प्रतीकात्मक शैली को अपनाते हुए एक सामान्य भक्त के लिए भी कठिन दार्शनिकता को
5: और सहृदयता के साथ इस अवसर का दुरुपयोग न करते हुए आनंदित होकर धन्य होगे।

మనసునందున శాంతియు మరుగుపడెను. మానవతము గుర్తింప మరచిరంత, మానవత్వము గుర్తింప

0: సత్యమును తెలుపు మాట ఈసాయి మాట.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ ప్లెజర్స్ అండ్ కన్వీనియన్సెస్ ద మూమెంట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ ఫర్గాటన్ ద పీస్ ఈజ్ లాస్ట్ ఇన్ అవర్ మైండ్స్ దట్ ఈస్ ద ట్రూత్ దట్ భగవాన్ ఎక్స్ప్రెసెస్ టు ఆల్ ఆఫ్ అస్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ఆశించినది సుఖము కాదు.
1: What man aspires is not happiness.
0: దుఃఖము కాదు.
1: Nor misery.
0: సుఖము దుఃఖము రెండింటి యొక్క ఏకత్వంతో కూడిన నిజతత్వమునందు ఈ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడమే నిజమైన మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: The main duty of mankind is to know that which transcends the pleasure and pain, the state of equanimity.
0: సుఖదుఃఖములు రెండు కూడాను సరి అయినటువంటివి కాదు.
1: The pleasure and pain, in fact, in the true sense, are not proper.
0: అవి మానవుడు అందుకో తగినటువంటివి కాదు.
1: They are not to be achieved nor expected.
0: సుఖమని ఆనందించుతూ ఉండగా దుఃఖము ప్రవేశిస్తుంది.
1: The moment one starts enjoying, there appears the sadness.
0: దుఃఖమని విచారించుచుండగా సుఖం ప్రవేశిస్తుంది.
1: As one grieves for the loss, he gets joy thereafter.
0: ప్రాచీన కాలము నుండి అనేక మంది మహర్షులు ఈ సుఖదుఃఖముల రెండింటిని కూడాను త్యజించి

0: మానవత్వంలో దివ్యత్వాన్ని అందించేటువంటిది కేవలము దుఃఖం మాత్రమే అని సత్యాన్ని గుర్తించారు.
1: The ancient seers and sages have renounced both of them, and they have recognized the divinity within man, and they have declared that it is only out of pain one will grow spiritually.
0: సుఖము కంటే దుఃఖమే మానవునికి అనేక విధమైనటువంటి యొక్క సహాయకారిగా చూస్తుంది.
1: More than happiness, it is only the period of difficulties that will contribute to one's own progress.
0: Nasukha labhyate sukham. Sukham nunchi manaku sukham praptinchadu. Dukham nundiye manaku sukham praptistundi.
1: You do not derive happiness out of happiness. You can be happy only out of the state of unhappiness.
0: Navavidhamalainatunti bhakti yandu prema tattvame pradhanamainatunti yokka sutram.
1: In all the 9 parts of devotion, it is only the string of love which is the main principle.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Padasevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Archanam,
1: worship.
0: Dasyam,
1: servitude.
0: Sneham, atmanivedanam,
1: friendship and surrender.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటిది దుఃఖమే.
1: Therefore, that which confers bliss ultimately is only the state of sadness or misery.
0: ప్రాచీన మహర్షులందరి కూడాను అనాది కాలం నుండి అధ్యయనం చేస్తూ ఆనందాన్ని పొందినటువంటి యొక్క తత్వము దుఃఖమే.
1: All the ancient sages who have experienced bliss have expressed clearly that it is all out of this state of misery.
0: Sukhamunu manam ye vidhamainatundi manasto swikaristamo ade vidhamugane dukkhamunu kudanu manam ade manasto swikarinchali.
1: Just as the mind welcomes happiness, it should also equally welcome sadness.
0: బాలబాలికలు లేత హృదయులైనటువంటి యొక్క యువకులు ఈ భారతదేశమునకే కాక మిగతా దేశమునకంతా ఇక్కడను ప్రధానమైనటువంటి యొక్క సూత్రధారులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది చిల్డ్రన్ ఆఫ్ ది టెండర్ ఏజ్ అండ్ యూత్ బీ దట్ ఆఫ్ ఎనీ కంట్రీ దే ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్.
0: కొన్న వస్తువు కంటే కొనబోయేటువంటి ఒక ధనము చాలా విలువైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎనీథింగ్ దట్ యు బాయ్ ఈ సర్టన్లీ లెస్ దాన్ ద మనీ దట్ యు హ్యావ్.
0: ధనమే ఉండినా దేన్ని కూడా మనం సాధించవచ్చును.
1: విత్ మనీ యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్.
0: కనుక వస్తువులు మనకు ప్రధానం కాదు.
1: ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: ధనమే ప్రధానమైనటువంటిదిగా భావించి ఈనాటి మానవుడు తన యొక్క జీవితమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ మనీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సో హీస్ వేస్టింగ్ హిస్ లైఫ్.
0: ముఖ్యంగా మానవునికి ఉండవలసినటువంటి ధనము ప్రేమ ధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వెల్త్ షుడ్ వీ హ్యావ్ ఇట్ షుడ్ బి ది వెల్త్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ధనం ఒకటి ఉండినా అన్నింటినీ కూడా మనం ఈ జగత్తులో సాధించవచ్చును.
1: With this wealth of love, anything can be accomplished in this world.
0: ఈ 4 దినముల నుంచి మీటింగులు జరుగుతూ ఉంటున్నాయి.
1: The last couple of 4 days we have been through meetings.
0: యువకులు వృద్ధులు మధ్య వయస్కులు కలిసి అనేక రకమైనటువంటి ఒక విషయాలను విమర్శించుకుంటూ వచ్చారు.
1: In fact, you have been deliberating on various subjects. The youngsters, the middle-aged and old, all mixed and discussed in depth.
0: Kani ee vicharanalo telinatvanti emti.
1: But what is it, the final decision out of these investigations?
0: Enni vidhamulainatvanti oka gnanamunu abhyasinchinappatikini enni reetila kuda nu manavudu sadhanalu salipinappatikini ప్రేమ అనేటువంటి భావము మానవుని హృదయం నందు లేకుండినా ఇవన్నీ కూడా వ్యర్థములే.
1: వన్ మే హ్యావ్ నాలెడ్జ్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్, వన్ మైట్ ప్రొసీడ్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ ఫర్ ఇన్ లెంగ్త్ ఆఫ్ టైమ్, విదౌట్ దిస్ ఫీలింగ్ ఆఫ్ లవ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: కనుకనే ఈనాడు మానవుడు గుర్తించవలసినటువంటిది ప్రేమతత్వము, అది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి ప్రభావం.
1: Therefore, what man has to recognize today is this love, which is the effect of devotion.
0: Lokamulo kanna tallidandrulu kani kattukunna bharyabhartalu kani puttina biddalu kani andaru kudanu dhanamu dhanamu dhanamu dhanam dhanamunu aashistu unnare kani దైవతత్వంతో కూడినటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమతత్వాన్ని ఎవరు కోరటం లేదు.
1: ద పేరెంట్స్, ద లైఫ్ పార్ట్నర్స్, ద చిల్డ్రన్, దే ఆల్ థింక్ ఆఫ్ మనీ ఓన్లీ. దే వాంట్ టు బి రిచ్, బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ దట్ ప్యూర్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ధనంతో మన జీవితం అనేటువంటిది జీవిస్తుండదా?
1: Do you think that we carry on this life because of money alone?
0: Daiva prema anetvantidi dhanamto labhyam kaadu.
1: You cannot earn divine love with money.
0: Vidyato labhyam kaavu.
1: Nor through your education.
0: Manam chese sadhanato labhyam kaadu.
1: Nor by our spiritual endeavors.
0: Kevalamu premanu premaga arpinchinatvanti yokka tattvamunike idi sari anetvanti yokka artham istundi.
1: The meaning of divinity could be understood if there is only connection, love to love.
0: Kanuka mooladharamainatvanti yokka prema tattvanni gurtinchukonaka laukikamu bhautikamu dharmikamu aneetvanti yokka ee yokka nijamainatvanti yokka bhavamunu gurtinchukonaka prapanchamlo aneka rakamainatvanti paatlu padutunnaru.
1: In this world we have been struggling because we are not aware of the primordial principle of love. We are carried away by the worldly, the ephemeral, worldly things.
0: దైవాన్ని పొందవలనంటే ఒక్క ప్రేమ తత్వముతో తప్ప అన్య మార్గంలో ఎవ్వరు కూడాను దైవాన్ని పొందలేరు.
1: No one can reach or attain God by any other path other than the path of love.
0: దైవము లభ్యమైనా సర్వము మనకు లభ్యమే.
1: When once you have God with you, everything will be at your doorstep.
0: దైవమే లభ్యం కాకుండా సర్వము మనకు వ్యర్థమే.
1: When you don't experience God, everything will be in vain.
0: కానీ ఈ సత్యాన్ని మానవులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But man is not making an attempt to know this truth.
0: ధనము ధనమే ప్రధానమని చెప్పని ధనము పైన ఆశపడి అనేక విధములైనటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు.
1: They consider money as most important. They want to be rich enough. They want Emma's wealth.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Prema kai paatu padandi.
1: Let us struggle to earn this love.
0: Premanu sadhinchadaniki prayatnam cheyandi.
1: Let us make every attempt to achieve this love.
0: Premane mee yokka property aneetundi satyanni gurtinchandi.
1: Know the truth that love is our property.
0: దీనికంటే మించినటువంటి ఒక ప్రాపర్టీ మనకు లభ్యం కాదు.
1: There is no other property that is greater than love.
0: లభ్యమైనప్పటికీ అది ప్రయోజనం ఉండదు.
1: ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టు గెట్ ఇట్, ఇట్ ఈస్ యూస్లెస్.
0: కనుక మనం ప్రతి మానవుని యందు హృదయం నందు కూడాను ఆవిర్భవించుతున్నటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: సో మేక్ ఎన్ అటెంప్ట్ టు సీ దట్ లవ్ అరిజినేట్స్ ఇన్ యువర్ హార్ట్.
0: ఈ ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నప్పుడే నీ తత్వాన్ని నీవు గుర్తించుకున్నవాడవుతావు.
1: వెన్ వన్స్ యూ నో ద స్పిరిట్ ఆఫ్ లవ్, you'll be knowing your true nature.
0: Bharatiya Vedantamulanni kudunu ninnu neevu telusukovachinappudu prabodhistundayi.
1: The philosophy of Bharat wants you to know your true nature.
0: Ninnu neevu telusukovatam ante nenu evarani telusukovatam.
1: When it is said know thyself, then what is to be known will be the next question.
0: Deham neevu kaadu,
1: you are not the body.
0: Ninna cheppanu,
1: Bhagwan said yesterday.
0: Ee manasu nenu kaadu.
1: I am not the mind.
0: Buddhi nenu kaadu.
1: I am not the intellect.
0: చింతకరణ నేను కాదు.
1: ఐఎమ్ నాట్ ద ఫీలింగ్ ఆర్ ఎమోషన్.
0: కానీ
1: బట్
0: ఇవన్నీ కూడా నువ్వు దేని నుండి వచ్చినటువంటివో దానిని మొట్టమొదట మనం సాధించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఫుల్లీ నో ద వెరీ ఆరిజిన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆల్ దిమ్.
0: పాల నుండి
1: అవుట్ ఆఫ్ మిల్క్
0: పెరుగు వస్తుంది.
1: వీ గెట్ ద కర్డ్.
0: పెరుగు నుండి
1: అవుట్ ఆఫ్ ద కర్డ్
0: వెన్న వస్తుంది.
1: వీ గెట్ బటర్.
0: వెన్న నుండి నెయ్యి వస్తుంది.
1: వీ గెట్ ఘీ.
0: ఈ నెయ్యి కావాలి, వెన్న కావాలి, పెరుగు కావాలి. ఈ పిచ్చి పిచ్చి భాంతులకి లోపల మన కాలాన్ని గడుపుకునే బదులు అన్నింటికీ మూలాధారమైనటువంటి పాలనే మనం కోరితే ఎంత అదృష్టవంతం.
1: వీల్ బి వేస్టింగ్ అవర్ టైం థింకింగ్ ఆఫ్ ద ఘీ బటర్ ఇన్ ద కర్డ్ ఫర్గెటింగ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్క్. ఇఫ్ వీ థింక్ ఆఫ్ మిల్క్ ద రెస్ట్ విల్ బి అవైలబుల్.
0: ఈ సంసారం అనేటువంటి యొక్క సాగరం నందు ఈ సంసారం అనేటువంటి ఒక భావము కొయ్యగా పెట్టి దీనిని చిలగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సంసారం అనే దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి యొక్క అశాంతి అనేటువంటి యొక్క స్మెల్ బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ యు చర్న్ ది లైఫ్ దట్ ఈస్ ఎన్ ఓషన్ వాట్ ఈస్ దట్ యు డ్రా అవుట్ ఆఫ్ ఇట్ ఇట్ ఇస్ ఓన్లీ అశాంతి రెస్ట్లెస్.
0: వెన్న వెన్న అని మీరు అనుకుంటున్నారు.
1: యు థింక్ ఇట్ ఇస్ బటర్.
0: కానీ వెన్న కాదు.
1: ఇట్స్ నాట్ బటర్.
0: వెన్నలో కొంత జలము చేరి ఉండటం చేత అది దుర్గంధాన్ని పొందుతుండాలి.
1: బికాస్ ఆఫ్ వాటర్ స్టిల్ ప్రెసెంట్ ఇన్ ది బటర్ ఇట్ స్మెల్స్ ఫౌల్.
0: ఆ యొక్క శేషమైనటువంటి యొక్క ఈ జలమును మనం ఆవిరిగా మార్చినప్పుడే పరిపూర్ణమైన పరిశుద్ధమైనటువంటి యొక్క వెన్న మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ వన్స్ ది రెసిడ్యువల్ వాటర్ ఇన్ ద బటర్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వేపర్ యూ గెట్ ద ప్యూర్ ఘీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు మనసు కాదు.
1: యు ఆర్ నాట్ ద మైండ్.
0: మీరు బుద్ధి కాదు.
1: యు ఆర్ నాట్ ద ఇంటెలెక్ట్.
0: మీరు ఇంద్రియం కాదు.
1: యు ఆర్ నాట్ ద సెన్స్.
0: మీరు అంతఃకరణ కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇన్నోసెన్స్.
0: కానీ అన్నిటికీ మూలాధారమైనటువంటిది ఏదో అది ఏ నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైమార్డియల్ బేసిక్ ప్రిన్స్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అన్నిటికీ మూలాధారమైనటువంటిది పాలు.
1: ద ఫండమెంటల్ బేసిస్ హియర్ ఇస్ మిల్క్.
0: ఈ పాలను మనం సంపాదించుకుంటేమా వెన్న అందులో లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యు హావ్ మిల్క్ యు కెన్
0: పెరుగు మనకు లభ్యమవుతుంది.
1: యు కెన్ హావ్ కర్డ్.
0: ఘీ కూడా మనకు లభ్యమవుతుంది.
1: యు కెన్ ఆల్సో గెట్ ఘీ.
0: కనుక మనం ప్రత్యేకించినటువంటి ఒక పదార్థమును మనం ఆశించి కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: యు వాంట్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఈనాడు సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక రకమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: టుడే మెనీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్ హావ్ బీన్ ఫాలోయింగ్ డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్.
0: కానీ ఈ సాధనలన్నీ కూడాను సత్యమైన సాధన లేక మిథ్యమైన సాధన లేక నిత్యమైనటువంటి సాధన.
1: వన్ హ్యాస్ టు క్వశ్చన్ ఈజ్ దిస్ రైట్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ట్రూత్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ఇటర్నల్ పాత్.
0: కాదు కాదు.
1: No.
0: ఇది సత్యమైనటువంటి యొక్క సాధన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ పాత్.
0: ఇది మిథ్యమైనటువంటి సాధన.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ దట్ ఈస్ ఇటర్నల్.
0: అనగా ఇది కొంతకాలం సత్యంగా మనకు గోచరిస్తుంది కానీ తదుపరి ఈ సత్యం మరుగుపడిపోతుంది.
1: ఇట్ అపియర్స్ టు బీ ట్రూ ఎట్ వన్ టైమ్, లేటర్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఫర్గాటన్.
0: జపం చేస్తాము.
1: వీ డూ జప.
0: ఈ జపం ఎంతవరకు నీకు సాధన అవుతుంది?
1: How long can you carry on with this chanting?
0: ఇది కొంతకాలం వరకు మాత్రమే ఈ జపం సాధన అవుతుంది.
1: You can do it for to some extent.
0: తదుపరి ఈ జపాన్ని నీవు విరమిస్తావు.
1: Later you will give up that chanting.
0: ధ్యానములో ప్రవేశిస్తావు.
1: Then you start doing meditation.
0: ధ్యానములో ప్రవేశించినప్పుడు
1: when you meditate
0: ఆ ధ్యానం కూడా ఎంతవరకు వస్తుంది నీకు?
1: To what extent does it reach?
0: ధ్యేయాన్ని పొందేంత వరకును ధ్యానం మనకు లభ్యమవుతుంది.
1: Until you reach the goal you follow meditation.
0: Dhyayamana pondina tarvata ee dhyanam em avutundi?
1: When once the one that you meditate upon is experienced, then what will happen to meditation?
0: Talipari sarvam mithyam aipothundi.
1: So everything will be lost.
0: Kanuka cheseyatvanti sadhanalu anni kudanu
1: all the spiritual practices
0: tatkalikamainatvanti ayi kani shashvatamainatvanti kaadu.
1: All spiritual practices are temporary, none of them are permanent.
0: కనుక ఈ టెంపరీ అనేటువంటి ఒక సాధనలు చేసి
1: ది టెంపరీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
0: టెంపరీ ఫలితాన్ని పొంది
1: యీల్డ్ టెంపరీ రిజల్ట్స్
0: టెంపరీ జీవితాన్ని గడపటము దీనికి ఒక పెద్ద ఉద్దేశం కాదు.
1: అండ్ టు లీడ్ ఎ టెంపరీ లైఫ్ ఇస్ నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్.
0: మనము శాశ్వతమైనటువంటిది, సత్యనిత్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, నిత్య ఆనందమైన అందించేటువంటిది మనం చెయ్యాలి.
1: Therefore, we should follow that spiritual path which is truthful, which is eternal, which is immortal, which is blissful.
0: Satatam jhanamaha. Satatam kudanu manam bhagavat chintan chestu ravali.
1: We have to think of God all the time.
0: Sarvada, sarvakaleshu, sarvatra hari chintanam.
1: We should think of God everywhere, all the time.
0: Sarvakala sarvavastali yandu kudanu మనము ఈ ధ్యానమును సంపాదించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు బీ ఇన్ మెడిటేషన్ ఇన్ ఆల్ స్టేట్స్ ఎట్ ఆల్ ఎవ్రీవేర్.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ విధంగా సహజంగా సంచరిస్తున్నాయో,
1: జస్ట్ యాస్ బ్రీతింగ్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్,
0: అదే విధంగానే మన జీవితం అంతా ఇక్కడను ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంతోనే ముగించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ షుడ్ డెమోన్స్ట్రేట్ ది కరెక్ట్ పాత్ అండ్ వీ షుడ్ ఎండ్ అవర్ లైఫ్ విత్ దాట్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములే నిజమైనటువంటి ఒక సాధన.
1: This breathing process will indicate the true spiritual path.
0: ఇది ఏ భగవత్ తత్వానికి తగినటువంటి ఉపాయము.
1: And this is the true device to earn divinity.
0: సోహం, సోహం, సోహం. ఇది ఏ మనం సాధించవలసినటువంటిది.
1: What we have to achieve is the secret behind this soham principle.
0: వచ్చింది మనం. సోహం వచ్చింది.
1: In fact, we have
0: కానీ ఈ సోహం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మనకు?
1: This soham, where from we got it?
0: ఈ సోహం అనేటువంటిది కేవలం కోహం అనేటువంటి పదం నుంచి వచ్చింది.
1: This soham is derived out of koham.
0: కోహం అనగా నేనెవరు.
1: Koham means who am I?
0: అప్పుడే దీనికి ఆన్సర్ సోహం అని వచ్చింది.
1: To that you get this answer, soham.
0: మన జీవితం లోపల ప్రతి కర్మకు కూడాను ఒక ఆన్సర్ మనం ఎత్తుకోవాలి.
1: So for every activity, we should find a suitable, appropriate answer.
0: ఈ యొక్క శాశ్వతమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మన సాధన ఫలించుతుంది.
1: When once we know this eternal truth, our spiritual practice will be fructified.
0: ఈనాడు,
1: today,
0: నీటి బుడగ వంటి దీనిపైన నిర్మించుకుంటున్నాం మన జీవిత సౌధము.
1: Today, we are building our mansions of life on water bubbles.
0: ఏ క్షణంలో మునిగిపోతుందో, ఏ క్షణంలో ఇది తరిగిపోతుందో,
1: అట్ వాట్ మూమెంట్ ఇట్ వుడ్ కొలాప్స్ వీ డు నాట్ నో.
0: కనుక మానవత్వము సత్యనిత్యమైన యొక్క దీనిపైన మనం ఆధారపడాలి, కానీ నీటి పుడుగ వంటి అస్థిరమైనటువంటి దానిపైన మనము ఆధారపడకూడదు.
1: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ షుడ్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బేస్ బట్ నాట్ దాట్ విచ్ ఇస్ ఫ్లీటింగ్, దాట్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా ఇక్కడ కేవలము క్షణభంగురంగా మారిపోతుండాలి.
1: ద హ్యూమన్ లైఫ్ టుడే ఇస్ జస్ట్ చేంజింగ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: దీనిని శంకర్లు వారు చెప్పారు.
1: దిస్ ఇస్ స్టేటెడ్ బై శంకర.
0: మాకురు ధన జన యవ్వన గర్వం.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్
0: హరతి నిమిషాత్ కాల సర్వం.
1: బికాస్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్, బికాస్ ద హోల్ టైమ్ వుడ్
0: క్షణంలో చారిపోతుండాలి.
1: It drops out in a moment.
0: క్షణంలో కదిలిపోతుండాలి.
1: And it passes off in a moment.
0: ఏది మనకు శాశ్వతంగా నిలచడం లేదు.
1: Nothing remains with us permanently.
0: ఇలాంటి శాశ్వతంగా లేనటువంటి దానిపై ఆధారం ఎందుకు చేసుకోవటం మనం?
1: In fact, why should we rely on these fleeting things?
0: శాశ్వతమైనటువంటిది మన ఆత్మనే.
1: So that which is permanent is our self, Atma.
0: ఈ ఆత్మనే బ్రహ్మ అన్నారు.
1: This self or the spirit Atma is Brahma.
0: బ్రహ్మ అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి చేరిక అయినటువంటిది.
1: బ్రహ్మ సింబలైజెస్ డివినిటీ.
0: ఈ బ్రహ్మతత్వమే కొంతవరకును బృహత్ అన్నారు.
1: దిస్ నేచర్ ఆఫ్ డివినిటీ ఈజ్ కాల్డ్ బృహత్.
0: ఈ బృహత్ నుంచి వచ్చినటువంటి యొక్క ఆత్మతత్వమే నిజమైనటువంటి అహం.
1: అండ్ ఆత్మ ఈజ్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ బృహత్ which is called aham subsequently.
0: Aham anetvantidi kevalamu shastramainatvantidi satyamainatvantidi.
1: This aham is truth and it is permanent.
0: Atti satyanityamainatvanti oka aham tattvanni gurtinchadaniki prayatninchali.
1: We have to make effort to know this principle and the nature of aham which is truth and eternal.
0: Atma aham ee oka tattvamlo brahma moodinti oka ekatvanni mottamota gurtinchali.
1: We have to know the underlying unity in these three, Atma, Aham and Brahma.
0: ఈ మూడు కూడాను వేరు వేరు పదములే కాని మూడింటి యొక్క అంతరార్థం ఒక్కటే.
1: దీస్ త్రీ ఆర్ సినోనిమ్స్ బట్ దే కన్వే ద సేమ్ మీనింగ్.
0: కనుకనే బ్రహ్మతత్వం అనేటువంటిది శుద్ధ సత్వం అనేటువంటిది.
1: దిస్ బ్రహ్మన్ ఇస్ ప్యూర్ అండ్ అన్సలీడ్.
0: అది నిరంతరము మన వెంట జంట ఇంటా ఉండున్నటువంటిది.
1: అండ్ దిస్ ఈస్ ఆల్వేస్ విత్ అస్ ఇన్ అస్ అండ్ అరౌండ్.
0: నీవు జాగ్రత్త అవస్థ ఎందుండు, లేక స్వప్నావస్థ ఎందుండు, లేక మరొక అవస్థ ఎందుంటుండు, ఎప్పుడు ఉండినప్పటికీ నీకు అది వెంట ఉంటుండేటువంటి అది ఒక్కటే.
1: యూ మే బి ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ ద డ్రీమింగ్ స్టేట్ ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ డీప్ స్లీప్ బట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ విల్ బి విత్ యూ.
0: కనుక నీ నిరంతరము మన వెంట ఉండినటువంటిది ఆ బ్రహ్మతత్వం ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ విచ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ.
0: ఆ బ్రహ్మనే మానవత్వంతో కూడినటువంటి దివ్యత్వము.
1: అండ్ దట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ హ్యుమానిటీ.
0: ఆ దివ్యత్వం అనేటువంటిది నీ యందే ఉంటున్నది.
1: ద డివినిటీ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నీవే ఆ బ్రహ్మతత్వము.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీకంటే మించినటువంటిది కాదు ఇక్కడ.
1: ఇట్స్ నాట్ బియాండ్ యూ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవాన్ని వెతకడానికి ప్రయత్నం చేసినప్పుడు దైవం ఎక్కడో లేడు.
1: సో వెన్ మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ హీ షుడ్ నో దట్ గాడ్ ఈజ్ నాట్
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అలాంటి దైవత్వాన్ని నీవెందుకు ఇంత యోచన చేయటం?
1: Why should you search for him when God is everywhere?
0: కాని ఈనాటి మానవుడు భౌతికమైన వాంఛల చేత, లౌకికమైన ఇష్టముల చేత, కృత్రిమమైనటువంటి యొక్క వాంఛల చేత జీవితాన్నంతా కూడా వ్యర్థం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్ బికాస్ ఆఫ్ హిస్ డిజైర్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ దస్ లీడింగ్ ఎన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఏ మానవుడు ఎన్ని కోరికలు కోరుతున్నాడో అవన్నీ కూడా తుచ్చమైనటువంటివి.
1: In fact, all the desires that we have are mean.
0: Naitika, bhautika, dharmika, aadhyatmika, laukika, rajakiya, anni rangamana yendu kudanu unnatvantidi okkate.
1: In fact, it is one and the same in all the fields, physical, the secular and the worldly.
0: Kaani ee naati manavuni yokka jeevitam anta kudanu swarthamu saprayojanam cheta koodi untunnadi.
1: But today man is leading his life full of selfishness and self-interest.
0: స్వార్థమే లేకపోతే స్వప్రయోజనమే జరగదు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ వెల్ దేర్ కెనాట్ బి
0: స్వార్థ స్వప్రయోజనం రెండు చేరే మానవత్వాన్ని మంట గడుపుతుంది.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ టోటలీ రూయిన్డ్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థమే లేకపోతే నేను ఎట్లా జీవించాలి అని ప్రశ్నిస్తారు.
1: వన్ వుడ్ పుట్ దిస్ క్వశ్చన్, వితౌట్ బీయింగ్ సెల్ఫిష్ హౌ కెన్ ఐ లివ్.
0: ఈ స్వార్థం అనేటువంటి దాంతో నీవు పెట్టుకోవటం చేతనే నీ జీవితం మసిగట్టిపోతుంది.
1: బికాస్ యు ఆర్ సెల్ఫిష్ యు ఆర్ రూయినింగ్ యువర్ లైఫ్.
0: ఇది సరైనటువంటి మార్గం కాదు.
1: దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
0: ఏదో లోకానికి మేము మేలు చేస్తున్నాము, లోకానికి సేవ చేస్తున్నాము అని భావిస్తున్నారు, భ్రమిస్తున్నారు.
1: వీఆర్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ వీఆర్ హెల్పింగ్ ది కమ్యూనిటీ, వీఆర్ హెల్పింగ్ ది సొసైటీ.
0: ఇది హెల్ప్ అనేటువంటిది కాదు సొసైటీకి.
1: ఇట్ ఈస్ నాట్
0: హర్ట్, హర్ట్, హర్ట్.
1: ఇట్ ఈస్ నాట్ ఎ హెల్ప్ బట్ ఇట్స్ ఎ హర్ట్.
0: మీరు అపకారం చేస్తున్నారు.
1: యూఆర్ హార్మింగ్, యూఆర్ హర్టింగ్.
0: సొసైటీ అనేటువంటి పేరు చేత నీ పవిత్రమైనటువంటి భావములంతా కూడా మసిగలుపుతున్నారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ సొసైటీ అండ్ ద హెల్ప్ దట్ యు హావ్ బీన్ థింకింగ్ డెల్యూడింగ్, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హార్మింగ్ దెం.
0: ఎవరు సొసైటీ?
1: వాట్ ఈస్ దిస్ సొసైటీ?
0: అందుకోసమే నిన్న చెప్పాను, ఇండివిజువల్ మొట్టమొదట కావాలి.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే ఇండివిజువల్ ఈజ్ ఫస్ట్,
0: అసోసియేషన్ రెండోది కావాలి,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: స్పిరిచువాలిటీ మూడోది కావాలి,
1: అండ్ ది స్పిరిచువాలిటీ ఇన్ ది లాస్ట్ థర్డ్.
0: అనగా నేను చెప్పాను స్పిరిచువాలిటీ ముందు,
1: భగవాన్ సెట్ స్పిరిచువాలిటీ ఇన్ ద బిగినింగ్,
0: అసోసియేషన్ రెండవది,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: ఇండివిజువల్ ఇంకా మూడవది,
1: అండ్ ఇండివిజువల్ ఇన్ ద లాస్ట్.
0: ఆ ఇండివిజువల్ దే ఐ.
1: దిస్ ఇండివిజువల్ ఈజ్
0: అసోసియేషన్ దే ఏ,
1: అసోసియేషన్ ఏ.
0: స్పిరిచువాలిటీనే ఎస్,
1: ది స్పిరిచువాలిటీ ఎస్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే సాయి.
1: ద హార్మనీ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఈజ్ సాయి, ఎస్ఏఐ.
0: కనుక మానవుడు మొట్టమొదట ఈ యొక్క దివ్యత్వాన్ని మొట్టమొదట పెట్టుకోవాలి.
1: Therefore, man should keep in view divinity.
0: ఈ డివినిటీని మొదలు పెట్టుకున్నప్పుడే అసోసియేషన్ మనకు చేరిపోతుంది.
1: విత్ దిస్ డివినిటీ యూ కెన్ జాయిన్ ది అసోసియేషన్.
0: ఈ అసోసియేషన్ చేరినప్పుడే నిజమే నేనెవరు అని వాడు విచారం చేస్తూ వస్తాడు.
1: ఇన్ అసోసియేషన్ దెన్ యూ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: కనుక అప్పుడే నేనెవరు అనేటువంటి దానికి గుర్తించాలి.
1: దెన్ యూ విల్ నో హూ యూ ఆర్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: నీవెవరో గుర్తించుకున్నప్పుడే
1: Then once you know your true nature,
0: ఈ సమాజం అంటే ఏమిటి అని అర్థమవుతుంది.
1: You can understand what this society is.
0: ఈ సమాజం అంటే అర్థం చేసుకున్నప్పుడే,
1: when you understand society,
0: ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్త స్వరూపుడైన దైవత్వాన్ని గుర్తించుకోవడం వీలవుతుంది.
1: Then you can understand the cosmic principle of divinity.
0: కనుకని తాను మొదల నుంచి కూడాను చిన్న పిల్లలకు విద్యను కల్పించి ప్రైమరీ స్కూల్ లోపల వాళ్ళ తగినటువంటి ఉత్తీర్ణులు గావించి వాటి ఉత్తమమైనటువంటి భావాలు పెంచాలని.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ వాంటెడ్ టు స్టార్ట్ ప్రైమరీ స్కూల్స్ సో దట్ దీస్ చిల్డ్రన్ విల్ హ్యావ్ నోబుల్ ఐడియాస్.
0: కనుకనే ఈనాటి మనము ప్రైమరీ స్కూల్లో ప్రారంభించాలి.
1: సో వీ బిగిన్ విత్ ది ప్రైమరీ స్కూల్స్ టుడే.
0: ఏమిటి ఈ ప్రైమరీ స్కూల్?
1: వాట్ ఈస్ దిస్ ప్రైమరీ స్కూల్?
0: ఇండివిజువల్ గా పాల
1: ప్రైమరీ స్కూల్,
0: ఇండివిజువాలిటీ మనం పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ఇండివిజువాలిటీ.
0: మనం ఎప్పుడు ఇండివిజువాలిటీ మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడే సొసైటీ అనేది పెద్దగా అవుతుంది.
1: విత్ దిస్ ఇండివిజువాలిటీ వీ కెన్ జాయిన్ దిస్ అసోసియేషన్ సొసైటీ.
0: మొట్టమొదటి నీ తత్వాన్ని నీవు పెంచుకో.
1: ఫస్ట్ నో యువర్ నేచర్.
0: నీవెవరో నీవు తెలుసుకో.
1: నో థై సెల్ఫ్.
0: అప్పుడే ఇదంతా ఏమిటి అని అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ నో ద రెస్ట్.
0: కనుక మొట్టమొదట మనము ఈ తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దీస్ ప్రిన్సిపల్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కానీ ఆధ్యాత్మికము అంత సులభంగా మీకు అర్థం కావటం లేదు.
1: వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ ఈజీలీ.
0: కానీ ప్రాకృతమైనటువంటి కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేసి అందులోనే శాశ్వతమైనటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి యొక్క దీనిని మనం పట్టాలి.
1: బట్ వీ హ్యావ్ టు అడాప్ట్ certain worldly paths and pursuits and make every attempt to find out that eternal truth.
0: మొట్టమొదట మనము దేహానికి ఆహారం కావాలి.
1: To start with, the body requires food.
0: ఇది ఫుడ్.
1: This is the food.
0: Food for head.
1: Food for head.
0: Head for God.
1: Head for God.
0: ఈ ఫుడ్ అనేటువంటిది మొట్టమొదట సరైనటువంటి ఫుడ్ గా తయారు చేసుకోవాలి.
1: So we should have proper food.
0: దైవత్వాన్ని పొందదలిచినటువంటి వారికి మాలిన్యమైనటువంటి ఆహారములు ఏమాత్రము ముట్టకూడదు.
1: ది వన్ హూ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ద విజన్ ఆఫ్ ద డివైన్ షుడ్ కీప్ హింసెల్ఫ్ అవే ఫ్రమ్ ది పొల్యూటెడ్
0: పవిత్రమైనటువంటివి,
1: దాట్ విచ్ ఇస్ సెక్రెట్,
0: నిర్మలమైనటువంటివి,
1: విచ్ ఆర్ ప్యూర్,
0: నిశ్చలమైనటువంటివి,
1: దాట్ విచ్ ఇస్ గుడ్,
0: పవిత్రంగా తిరిగేటువంటివి, అలాంటి దాన్ని మనం సాధించాలి.
1: సచ్ షుడ్ బి యాక్సెప్టెడ్.
0: అదే సాత్విక ఆహారం.
1: That is sattvika ahara or pious food.
0: Kooragayalu.
1: Vegetables.
0: Inka konni konni manam sampayinchukuneetuvanti aakukooralu.
1: And also green.
0: Ilanti vanni manam ee dehaniki konni penchukovali.
1: And all these things are required for the body.
0: Deeniki taginatuvanti ee gudlu maamsamu ichanti malinamainatuvanti ee maatramu cherchakoddu.
1: We should not take eggs, meat and so on.
0: ఈ మలినమైనటువంటి చేయటం వల్ల మన జీవితం అంతా కూడా మాలిన్యంగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆల్ అవర్ లైఫ్ టర్న్స్ పొల్యూటెడ్.
0: కనుక మొట్టమొదట మలినమైన ఆహారాన్ని దూరం పెట్టండి.
1: సో వీ హ్యావ్ టు ఇమీడియట్లీ గివ్ అప్ దిస్ పొల్యూటెడ్ ఫుడ్.
0: తదుపరి మత్తు పదార్థాన్ని దూరం నెట్టండి.
1: వీ షుడ్ నాట్ గివ్ అవర్ సెల్ఫ్ టు ఇంటాక్సికెంట్స్.
0: ఆ మత్తు పదార్థం చేరటం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఇంద్రియం అన్నీ కూడా స్తంభించిపోతున్నాయి.
1: Because of this alcohol, the senses turn weak.
0: కనుక సాధనకు ఈ ఆల్కహాల్ మంచిది కాదు.
1: So for spiritual practice, alcohol will certainly an obstacle.
0: వాడు సహజమైనటువంటి యొక్క తన్మయత్వంతో తాను సాధీనమైపోవాలి. కానీ ఈ విధమైన కృత్రిమమైనటువంటి యొక్క ఆహారాలతో తన్మయత్వం కాకూడదు.
1: He should reach the state of forgetfulness in a natural way, not by consuming alcohol.
0: మత్తు అనేటువంటిది కేవలం ఆర్టిఫిషియల్ గా వస్తుంది.
1: ది సో కాల్డ్ ఇంటాక్సికేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఉన్మత్తము అనేటువంటిది సహజంగా వస్తుంది.
1: ద స్టేట్ ఆఫ్ ఉన్మత్త ఫర్గెట్ఫుల్నెస్ ఇస్ నేచురల్.
0: అనగా దైవత్వాన్ని చెందేటువంటిది అంతా కూడా సహజంగా మనకు వస్తుంది.
1: దాట్ విచ్ ఇస్ డివైన్ కమ్స్ టు యూ ఇన్ ఎ నేచురల్ వే.
0: దీనిని నాదుడు చెప్పాడు, ఎల్లప్ద పుమాన్ ఇచ్చారామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మారామో భవతి అన్నారు.
1: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై నారద.
0: కనుక మనం సహజమైనటువంటి మత్తులో మనం మునగాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ ఇన్ ఎ నేచురల్ వే.
0: ఈ కల్పితమైనటువంటి మత్తుకు ఏ మాత్రం మనం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ ఫాలో దిస్ ఆర్టిఫిషియల్ పాత్.
0: ఈ యొక్క మత్తు మాంసము ఇట్లాంటివంతా చేయటం చేతనే మానవత్వం పూర్తి రాక్షసత్వంగా మారిపోతుండాలి.
1: A human has become a demon because of these intoxicants and meat eating.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: తదుపరి మత్తు పదార్థాల లోపల కొంత చిల్లరవి కూడా చేరి ఉంటుంటాయి.
1: In addition to these intoxicants, there are other things also.
0: ఈ ఆహారం ఎందుకు కూడా మత్తు పదార్థాలు చేరి ఉంటాయి.
1: There are certain intoxicants added to our food.
0: కనుక ఈ మత్తు పదార్థం ఏదైనా కూడా చేర్చకూడదు.
1: We should not have any one of these.
0: కొన్ని మందుల లోపల కూడా మత్తు పదార్థాలు వస్తుంటాయి.
1: In fact, they have been mixed in medicines also.
0: కానీ మెడిసిన్ అయినప్పటికీ దాన్ని మనం ఏమాత్రం వాడకూడదు.
1: Such medicines should not be used.
0: మనం కష్టపడినా పంచినే కానీ ఆ మత్తు పదార్థాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకూడదు.
1: Doesn't matter even if we were to suffer, but we should not accept those intoxicants.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: love. మీరందరూ ఎంతో సాధన చేస్తున్నారు.
1: All of you have been following spiritual practices.
0: చాలా మంది పాలు పెరుగు కూడా సాత్వికమే కదా అని దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: And in fact, many consider the milk and curd as pious and accept
0: receiving. అది కూడా సాత్వికం కానే కాదు.
1: That is also certainly not pious.
0: అందులో కూడా కొంత మత్తు పదార్థం అంతా ఉంటుంటుంది.
1: There also we find certain this intoxicating nature.
0: ఎంతైనా కూడా ఒక పరిమితంతో మనం తీసుకోవాలి.
1: And we have to take it in a limited quantity.
0: పెరుగు ఇదా అని ఇష్టమొచ్చినట్టుగా భోజించకూడదు.
1: Because it's curd, you cannot take it unlimited way.
0: కనుకనే మితంగా ఉంటుండాలి.
1: Everything should be under limits.
0: మనం భుజించేటువంటి ఆహారం అంతా కూడాను ఒక ప్రమాణపూర్వకంగా మనం భుజించాలి.
1: All the food that we take should be under certain limitations.
0: మనం ఆకలి అవుతున్నప్పుడు ఆకలి పూర్తి భుజించడానికి ప్రయత్నం చేయకూడదు.
1: When you are hungry, you should not eat in full.
0: ఇంకా కొంత భుజించవచ్చును అనేటువంటి అనుమానం ఉన్నట్టే మనం మానుకోవాలి.
1: We should get up at a stage that when it's possible to eat some more.
0: ఫుల్గా మనం భుజించేటప్పటికే తమో గుణం ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ యూ ఈట్ నెక్ డీప్, వీ డెవలప్ దిస్ బీస్టియల్ టెంపర్మెంట్.
0: కనుక మనం తమో గుణానికి కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిసార్ట్ టు దిస్ యానిమాలిటీ.
0: మీరందరూ కూడా ఎంతో సాధనలు చేస్తున్నారు.
1: యు ఆర్ అడాప్టింగ్ సో మెనీ స్పిరిచువల్ మెథడ్స్.
0: కానీ ఈ సాధన లోపల తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి.
1: ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దేర్ ఆర్ సర్టన్లీ knowingly or unknowingly we commit certain mistakes.
0: Dhyanamu dhyanamu dhyanam ani dhyanamlo kurchuntunnaru.
1: In the name of meditation we sit.
0: Kani ee meditation ante emitadi?
1: But what is meditation?
0: Emiti ee meditation yokka artham?
1: What is the meaning of meditation?
0: Emi cheyatam meditation anukuntunnaru?
1: What is the actual process, technique?
0: Concentration anukuntunnaru meeru.
1: We think it is concentration.
0: Ee concentration anipindi meditation kaadu.
1: Concentration is not meditation.
0: Ee concentration anipindi డైలీ లైఫ్ లోపల మనం జరుగుతూనే ఉంటుండాలి.
1: కాన్సన్ట్రేషన్ ఈజ్ నోటీస్ ఇన్ అవర్ డైలీ లైఫ్ రొటీన్.
0: ఇది కేవలం సాధన కింద చేరదు.
1: ఇట్ కెనాట్ బి ది స్పిరిచువల్ పార్ట్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లో పార్ట్ ఆఫ్
1: దిస్ కాన్సన్ట్రేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్.
0: కనుకనే మనము ఈ యొక్క సాధనలు అనేటువంటిది ఎంత చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి.
1: వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పిరిచువల్ పార్ట్.
0: మనం సాధన చేస్తున్నప్పుడు కదలకుండా కూర్చుంటాం.
1: While we take a path, we sit steady.
0: కానీ అందరూ ఇది చాలా గొప్పది అని భావిస్తుంటారు.
1: బట్ మెనీ కన్సిడర్ ఇట్ గ్రేట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనం కదలాలి.
1: We have to move.
0: మనసు కూడా చలించాలి.
1: The mind also naturally moves.
0: ఆ చలించేటువంటి మనసు నుంచి చలించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
1: Out of this mind which wavers naturally, we should reach a state that which is steady.
0: కనుకనే చలించే దాని నుంచినే మనము చలించినటువంటి స్థిరత్వాన్ని పొందాలి.
1: సో స్టెడీనెస్ ఈజ్ అచీవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ వేవరింగ్ నేచర్.
0: అది ఏ నిజమైన ధ్యానం?
1: దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: ధ్యానం అంటే కన్నులు మూసుకొని కదలకుండా కూర్చోవటం కాదు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ సిట్టింగ్ అండ్ విత్ క్లోజ్డ్ ఐ.
0: నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి పొరపాటుతో వచ్చినటువంటి అలవాటుగా ఉంటున్నాయి.
1: దీస్ ఆర్ అవర్ రెగ్యులర్ హ్యాబిట్స్ బికాస్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్.
0: ఇవి కెమక్కెమైనా కూడా చేస్తూ చేస్తూ పోతే కొంతకాలం మనకు అంత వ్యర్థమైపోతుంది.
1: యాజ్ వీ రిపీట్ ది సేమ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: అమిత చంచలత్వం ప్రారంభమవుతుంది.
1: అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ వేవరింగ్ మచ్ మోర్.
0: కొంతకాలం మాత్రం స్థిరంగా ఉంటుంది.
1: ఇట్ అపియర్స్ టు బి స్టడీ ఫర్ సమ్ టైమ్.
0: ఇది కాదు నిజమైనటువంటి ధ్యానము.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
0: చలించేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ హ్యావ్ దీస్ ఐడియాస్ దట్ వేవర్.
0: చలించేటువంటి భావంలో మనం లీనము కావాలి.
1: అండ్ వీ షుడ్ get ourselves submerged in those thoughts.
0: Anityamainatuvanti padarthamulu kaadu memu.
1: And we are not
0: nitya satyamainatuvanti oka padarthamulu.
1: I am eternal
0: ani ee chalincheetuvanti danto chalinchinatuvanti oka atma tattvanni manam gurtinchadaniki prayatninchali.
1: And therefore this atmic principle which is steady and changeless could be seen, surrounded by that which is fleeting, that which is changing. Many people follow spiritual paths.
0: కానీ ఇవన్నీ కొద్ది కాలం మాత్రమే పని జరుగుతున్నాయి.
1: దే వర్క్ ఫర్ సమ్ టైమ్ ఓన్లీ.
0: తదుపరి దేనికి మనం గిట్టనటువంటి వారమైపోతాం.
1: లేటర్ విల్ బి లాస్ట్ విదౌట్ ఎనీ రిజల్ట్.
0: కనుక ఇలాంటి దీన్ని మనం అనిత్యము అశాశ్వతమైనటువంటి దాన్ని మనం పట్టకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ ఫాలో సచ్ పాత్స్ విచ్ ఆర్ టెంపరీ.
0: దైవం ఎక్కడో బయట ఉన్నదని నా హృదయంలో నిలుపుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ థింక్ దట్ గాడ్ ఈజ్ అవుట్ సైడ్ అండ్ స్టార్ట్ installing him
0: in our
1: heart.
0: ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి స్థిరం చేసుకోవాలి.
1: We should know the fundamental truth that God is in you.
0: తన యందు ఉన్నటువంటి తత్వాన్ని తానే చూడాలి.
1: In fact, one has to visualize the God within.
0: తానే చూడటం కాకుండా ఇతరులకు కూడా చూపించాలి.
1: Not only he visualizes God within, he will help others to see.
0: ఈనాడు మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా కేవలము
1: all our spiritual practices today
0: డ్రామా కత్తుల వలె కనిపిస్తుంటున్నాయి.
1: They are like just like drama enactment.
0: ఇది డ్రామాకు మాత్రమే పనికి వస్తాయి కానీ ఈ కత్తులు చంపడానికి పనికి రావు.
1: ఇట్ ఈస్ ఫర్ డ్రామాటిక్ పర్పసెస్, నాట్ ఫర్ పర్మనెంట్ వాల్యూ.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక తత్వం మనము ఈ భ్రాంతిని ఒక విధమైన చంపడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు కిల్ దిస్ ఇల్యూజన్.
0: మనలో ఉన్నటువంటి ఒక భ్రాంతిని, ఈ విషయాన్ని క్రమక్రమేణా దూరం గావించుకోవాలి.
1: వీ హ్యావ్ టు డిస్టెన్స్ అవర్ సెల్స్ ఫ్రమ్ సచ్ డిల్యూజన్.
0: దీనికి అనేక రకమైన మార్గములున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ డివైసెస్.
0: ధ్యానం అనగా
1: మెడిటేషన్,
0: సంకల్ప ధ్యానము, స్థిర ధ్యానము, చిత్త ధ్యానము, కండక్టెడ్ ధ్యానము, కండిషన్ ధ్యానము, ఈ విధమైనటువంటి ధ్యానములు అనేకంగా ఉన్నాయి.
1: దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ దాట్ విచ్ సెంటర్స్ అరౌండ్ ద థాట్, దాట్ విచ్ ఇస్ కండిషనల్, దాట్ విచ్ ఇస్ ఎమోషనల్ అండ్ సో ఆన్.
0: కానీ ఈనాడు ఎమోషనల్ గా పోతున్నారు, ఎమోషనల్ గా వస్తున్నారు.
1: వి ఆర్ ప్రొసీడింగ్ అలాంగ్ ది ఎమోషనల్ లైన్స్.
0: కనుక దీనికి సంబంధమైనటువంటి కాకుండా ఉండాలి.
1: వీ షుడ్ బి అవే ఫ్రమ్ సచ్ ఎమోషనల్ లైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు తెలుసో తెలియకనో తెలిసినటువంటి దాన్ని స్థిరమైనటువంటిగా భావించుకుని మీరు సాధన జరుగుతున్నారు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ దాట్ విచ్ ఇస్ నోన్ యాజ్ ట్రూ.
0: కనుక మీకు సత్యమైనటువంటి ధ్యానం కావాలంటుంటే నన్ను అడగండి, నేను చెప్తాను.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద రైట్ మెడిటేషన్ ప్రే టు భగవాన్, ఆస్క్ హిమ్.
0: ఏది మనకు అక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ ఎనీథింగ్.
0: ఏ సాధనలు అక్కర్లేదు.
1: నో స్పిరిచువల్ ప్రాక్టీస్ ఎసెన్షియల్.
0: చెప్పినటువంటి రీతిగా మీరు నడుచుకోండి.
1: జస్ట్ కండక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: క్షణం లోపలే మీకు కనిపిస్తుంది.
1: ఇన్ ఎ మూమెంట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: ఇది సాక్షాత్కరించేటువంటిదే కానీ సాధనతో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ దాట్ విచ్ ఇస్ కన్ఫర్డ్, నాట్ అచీవ్డ్.
0: కనుక ప్రతి మనిషి కూడాను సాధనలు చేస్తున్నారు.
1: ఎవ్రీ వన్ ఫాలోస్ ఎ స్పిరిచువల్ మెథడ్.
0: ఈ సాధన లోపల సరైన సాధన కాదు ఇది.
1: ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: కొన్ని ఆకారములను ప్రధానంగా తీసుకుని
1: వీ గో బై ఎ ఫార్మ్.
0: ఈ ఆకారం నుంచి తన యొక్క ఆకారంను పెంచుకుంటున్నాడు.
1: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ అప్ ద సేమ్ ఫార్మ్ ఇన్ హిస్ ఓన్ పర్సనల్ ఫార్మ్.
0: కాదు కాదు, తన ఆకారాన్ని మార్చాలి.
1: హీ షుడ్ ఫర్గెట్ హిస్ ఫార్మ్.
0: దివ్యత్వాన్ని పెంచుకోవాలి.
1: అండ్ హీ షుడ్ థింక్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుకనే తన ఆకారాన్ని పెట్టుకుని ఎన్ని సాధనలు చేస్తే ఏం ప్రయోజనము?
1: వైల్ రిమైనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ ఫార్మ్ ఫుల్ స్టేట్, హౌ కెన్ యూ అటైన్ దట్ ఫార్మ్ లెస్?
0: నేను ఏం చేస్తాను? ధ్యానం చేస్తున్నాను.
1: ఐ సే ఐ మెడిటేటింగ్.
0: నీవు ధ్యానం చేసేటువంటిది నీకు ఎట్ట తెలుస్తుండాలి?
1: హౌ డు యు నో దట్ యు ఆర్ మెడిటేటింగ్?
0: నీవు తెలిసేటువంటి ధ్యానం అది ధ్యానం అవుతుందా?
1: ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్ మెడిటేషన్ కెన్ యూ కాల్ ఇట్ మెడిటేషన్?
0: కానే కాదు.
1: నో.
0: కనుక నీవు మర్చినటువంటిదే ధ్యానము.
1: యూ షుడ్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను నీవు మర్చినటువంటిదే ధ్యానము.
1: That which makes you forget yourself.
0: నీ తత్వాన్ని నీవు మర్చినటువంటిదే ధ్యానము.
1: When you transcend yourself, that meditation.
0: నీ పవిత్రతను నీవు పెంచుకున్నటువంటిదే ధ్యానము.
1: That which increases your sanctity is meditation.
0: నీ యొక్క నిత్యత్వాన్ని నిలుపుకున్నటువంటిదే ధ్యానము.
1: That which fills you with eternity is meditation.
0: కనుకనే ఈ నిత్యత్వాన్ని నిలుపుకోకుండా అనిత్యమైనటువంటి దానిపైన ఆశలు పెట్టుకోవటం ఇది చాలా మోసంగా ఉంటుంటుంది.
1: Without receiving this principle of eternity into us, we are just passing by that which is momentary.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను పవిత్రంగా పెంచుకోండి.
1: లెట్ అస్ డెవలప్ దిస్ సీక్రెట్ లవ్.
0: ఏదో అనేక మంది గురువులని, పెద్దలని, సాధన చేసేటువంటి వారని అనుసరిస్తూ ఉంటుంటారు.
1: మెనీ ఫాలో గురుస్ అండ్ అదర్ టీచర్స్.
0: ఇది కాదు నిజమైనటువంటి గురుత్వం.
1: దాట్ ఈస్ నాట్ ట్రూ.
0: నీ హృదయంలో ఉన్నటువంటి ఒకే భావాన్ని నీవు మార్పు చెందకుండా కట్టుకోవాలి.
1: హ్యావ్ వన్ ఫీలింగ్ విచ్ షుడ్ బి చేంజ్లెస్.
0: ఏ మార్పులు కూడా మనకు సంభవించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ వాట్స్ ఎవర్.
0: ఒక్క దీనిపై నీ మనసు నింపితే అదే శాశ్వతంగా నిలిచిపోవాలి.
1: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ దట్ షుడ్ రిమైన్ పర్మనెంట్.
0: దీనిని ఒకనొక సమయం లోపల బుద్ధుడు ప్రవేశపెట్టాడు.
1: ది సేమ్ థింగ్ వాజ్ స్టేటెడ్ బై బుద్ధ ఎట్ వన్ టైం.
0: ఒకనాడు
1: వన్ డే
0: తనను తాను మర్చిపోయాడు.
1: హస్ ఫర్గాటన్ హిమ్సెల్ఫ్.
0: తనను తాను మర్చిపోయి ఏకత్వంలో లీనమయ్యాడు.
1: హావింగ్ లాస్ట్ హిమ్సెల్ఫ్ హి హస్ బికమ్ వన్ విత్ ది యూనిటీ.
0: ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు.
1: హీ వాజ్ జస్ట్ మూవింగ్ అబౌట్.
0: ఈ దృశ్యాన్ని చూచాడు ఆనందుడు.
1: అండ్ దిస్ వాజ్ నోటీస్డ్ బై ఆనంద.
0: చూచి ఏమిటి అన్న, ఎందుకోసం ఇట్లా తిరుగుతున్నావు అన్నాడు.
1: హీ సెడ్ ఓ బ్రదర్ వై ఆర్ యూ మూవింగ్ అబౌట్ లైక్ దిస్.
0: అప్పుడు జ్ఞప్తికి వచ్చింది.
1: అండ్ దెన్ హీ కుడ్ రిమైండ్ హిమ్సెల్ఫ్.
0: ఈ భౌతికమైన, ఈ అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి యొక్క మానసిక తత్వంను నేను ఫాలో చేయటం వల్ల నేను మానసికంగా రూపొందిపోయాను.
1: In fact, I have been moving restlessly because my mind is full of this fleeting, ephemerally, momentary, worldly nature.
0: నేను మాత్రము తలంచకూడదు.
1: So I should not think of the mind.
0: ఉన్నది ఒక్కటే మనసు.
1: In fact, there is only one mind.
0: ఎన్ని జన్మలెత్తినా గానీ మనసు ఒక్కటే.
1: We may have any number of lives, but mind is same.
0: మనసు ఎప్పటికీ మారేటువంటిది కాదు.
1: Mind will never change.
0: అట్టి మారినటువంటి మనస్తత్వాన్ని నేను మొట్టమొదట పొందాలి.
1: So I should know the nature of the mind, which is changeless.
0: చూచాడు.
1: He just watched.
0: ఒక్కతూరి హృదయపూర్వకంగా తలుచుకున్నాడు.
1: He thought of it wholeheartedly.
0: ఈ హృదయం నుంచి కూడాను మైండ్ ఆవిర్భవించింది.
1: And there he could notice mind coming out of the heart.
0: నిర్వాణం పొందాడు.
1: And then he attained liberation.
0: ఈ నిర్వాణం పొందడానికి మూల కారణం,
1: the reason behind this nirvana,
0: మనస్సు అనేటువంటి దాన్ని తలుచుకుంటూ వచ్చాడు.
1: Because he has been thinking of this mind.
0: మనస్సునే స్మరించకూడదు.
1: In fact, it should not be thought.
0: మనసే అన్ని విధములు కలతలు పెట్టించేది.
1: And it is the mind that is responsible for agitations.
0: మన ఏవో మనుష్యానాం కారణం బంధమోచయో.
1: Mind is responsible for the bondage and liberation.
0: కనుక ఈ మనసును మాత్రం తలంచకూడదు.
1: So one should not think of it.
0: మనసును మరచి,
1: one should forget the mind.
0: మనసును విడిచి,
1: and one should give it up.
0: మాధవత్వాన్ని హృదయంలో పెట్టుకుని,
1: and he should think of divinity.
0: దివ్యత్వంలో లీనం కావాలి.
1: And he should merge in divinity.
0: అది ఏ నిజమైనటువంటి నిర్వాణము.
1: అండ్ దట్ ఈస్ ట్రూ స్టేట్ ఆఫ్ లిబరేషన్.
0: ఆ నిర్వాణాన్ని చూచాడు ఆనందుడు.
1: ఆనంద నోటీస్ దిస్.
0: తాను కూడా ఆ విధంగా ప్రవర్తించాడు.
1: అండ్ హీ టూ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ లైక్
0: దట్. కొన్ని క్షణముల లోపల ఆనందుడు కూడా నిర్వాణం పొందాడు.
1: అండ్ విదిన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ నా ద ఆనంద కుడ్ ఆల్సో
0: దేహాలు. ఏమిటి ఇవన్నీ?
1: వాట్ ఈస్ దిస్ బాడీ?
0: ఈ పాంచభౌతికమైన దేహాలు.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
0: ఇది కేవలం కల్పితమైనటువంటివి.
1: అండ్ దట్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: నిత్య సత్యమైనటువంటివి కాదు.
1: దే ఆర్ నాట్ ఎటర్నల్ పర్మనెంట్.
0: ఇలాంటి దాన్ని మనం అనుసరించి మనం పొందేటువంటిది సత్యం ఎట్లవుతుంది?
1: వై షుడ్ వీ ఫాలో దిస్ బాడీ అండ్ హౌ కెన్ వీ నో ద అల్టిమేట్ ట్రూత్?
0: దేహ భ్రాంతిని మనం మోచాలి.
1: సో వీ షుడ్ కట్ షార్ట్.
0: దేహాభిమానం త్యజించాలి.
1: వీ హావ్ టు సాక్రిఫైస్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఆత్మాభిమానంతో లీనం కావాలి.
1: అండ్ వీ షుడ్ బి అటాచ్డ్ టు ద స్పిరిట్.
0: అది ఏ నిజమైనటువంటి ధ్యానం?
1: That is true meditation.
0: అదియే నిజమైనటువంటి యొక్క త్యాగము.
1: That is true sacrifice.
0: అదియే నిజమైనటువంటి యొక్క యోగము.
1: That is true yoga.
0: అదియే నిజమైనటువంటి యొక్క భోగము.
1: And that is real pleasure, bhoga.
0: ఆ భోగమే ఆనందము.
1: And that bhoga, pleasure is ananda, bliss.
0: భోగం అంటే లౌకికమైనటువంటి భోగాలు కాదు.
1: It is not worldly pleasure.
0: సర్వము అందులోనే ఇమిడి ఉంటున్నాయి.
1: Everything is contained there.
0: కనుకనే సత్యం బ్రూయాత్.
1: Speak truth.
0: ఆ సత్యంతో పల్లే ఈ ప్రియం బ్రూయాత్.
1: And speak softly in an acceptable way.
0: Nabrujat satyam apriyam.
1: Never speak untruth, that which is not acceptable.
0: Appude nee oka nirvanam neeku labhyam avutundi.
1: Then you can think of liberation.
0: Kalukane liberation kavalanukuntunnaru chaala mandi.
1: Many people want this liberation.
0: Liberation kevalamu tatkalikanga labhyam ayyetundi kaadu.
1: Liberation is not that cheap.
0: Manasunu marchipothu povali.
1: And we should forget the mind. గ్రాడ్యువల్లీ.
0: ఎక్కడ చూసే కానీ మనసు లేకుండా ఉండాలి.
1: అండ్ ఇన్ఫాక్ట్ ఎవ్రీవేర్ వీ షుడ్ విత్డ్రా మైండ్.
0: నిజమైనటువంటి నిర్వాణం.
1: అండ్ దట్ ఈస్ ట్రూ స్టేట్ ఆఫ్ నిర్వాణ.
0: ఎక్కడ చూసినా నాకు మనసే కనిపిస్తుంటుంటే నీకు నిర్వాణం ఎట్టవుతుంది?
1: ఇఫ్ యూ గో బై ది వేస్ ఆఫ్ ద మైండ్ వెగరీస్ వెల్ హౌ కెన్ యూ థింక్ ఆఫ్
0: మనసును మరిచినటువంటి మానవుడే నిర్వాణాన్ని పొందుతాడు.
1: ద వన్ హూ హాస్ విత్డ్రాన్ ద మైండ్ కెన్ రీచ్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు ముఖ్యంగా ఇంత పెద్ద సాధనకు మీరు ఎప్పుడూ ప్రయత్నం చేయలేదనుకుంటారు.
1: యూ హ్యావ్ నాట్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు అండర్టేక్ దిస్ పాత్ స్పిరిచువల్.
0: క్రమక్రమేణా దీని విషయం మనం చూసుకుందాం.
1: గ్రాడ్యువల్లీ యుల్ నోటీస్ ఇట్.
0: మొట్టమొదట దైవ చింతన ప్రేమతో ప్రారంభించండి.
1: ఫస్ట్ థింక్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ ద లవ్.
0: అప్పుడే నీకు తగినటువంటి శక్తి కలుగుతుంది.
1: దెన్ యూ విల్ రీచ్ ప్రాపర్ పొజిషన్ అండ్ స్టేట్.
0: పాండవులు కూడా మొట్టమొదట ఐ ఐ ఐ నుంచి ప్రారంభమైనారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే స్టార్టెడ్ విత్ ది పొజిషన్ ఆఫ్ ఐ టు బిగిన్ విత్.
0: తర్వాత వి వి వి నుంచి వచ్చారు.
1: అండ్ దెన్ దే థాట్ ఆఫ్ వి.
0: తర్వాత ఆల్ అనేటువంటిది వచ్చింది.
1: అండ్ దెన్ దే కుడ్ నో ఆల్ ది రెస్ట్.
0: కనుక మొట్టమొదటి ఐ అనేటువంటిది పెట్టుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కీప్ దిస్
0: ఐని త్యజించాలి.
1: వీ హావ్ టు సాక్రిఫైస్ దిస్ ఐ.
0: అప్పుడే నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్.
0: జాయ్ జాయ్ జాయ్ అన్నాడు ఈ బుద్ధుడు.
1: బుద్ధ సెడ్ ఆఫ్ జాయ్ జాయ్.
0: జాయ్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది జాయ్?
0: జే ఓ వై జాయ్.
1: జే ఓ వై జాయ్.
0: జే అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జే?
0: ఏమిటో అర్థం కాలేదు తనకు.
1: యూ కుడ్ నాట్ అండర్స్టాండ్.
0: ఓ అంటే ఏమిటో అర్థం కాలేదు.
1: నార్ ఓ.
0: వై అంటే ఏమిటో అర్థం కాలేదు.
1: నార్ వై ఐదా.
0: జే ఓ వై.
1: జే ఓ వై.
0: జే అనగా సర్వము.
1: జే దాట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఓ అనగా సమస్తము.
1: ఓ ఈస్ కంప్లీట్నెస్.
0: వై నిర్వాణము.
1: వై నిర్వాణ లిబరేషన్.
0: జే ఓ వై మూడింటి యొక్క ఏకత్వమే జాయ్ అయిపోయింది.
1: సో జాయ్ హాస్ గాట్ ఆల్ ది త్రీ కంపోనెంట్స్ జే ఓ వై.
0: కనుకనే ప్రతి అక్షరము కూడా ఎన్నో అర్థాలుంటున్నాయి.
1: ఎవ్రీ లెటర్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కనుక ఈ అర్థాలంతా గుర్తించి వర్తించడమే నిజమైనటువంటి సాధన.
1: The true spiritual practice wants us to know the inner meaning of all this.
0: ఏదో తాత్కాలికంగా కూర్చున్నప్పుడు కొంతసేపు మన స్థిరంగా ఉంటుంటారని దానిపై మీరు ప్రయాణం చేయకూడదు.
1: It might appear that mind is steady for some time, but we should not think
0: ఉంటుంది కొంతకాలం వరకు ఉంటుంది.
1: It might remain steady for some time.
0: అదే ఆ మనసు చాలా అవస్థలకు గురి చేస్తుంది.
1: And mind will make you suffer.
0: ఒక్క చింతనను కూడా చేయనివ్వదు.
1: ఇట్ విల్ నెవర్ అలౌ యూ టు గో అలాంగ్ ఇన్ వన్ డైరెక్షన్.
0: సత్యమైనటువంటి మార్గమో ఆ దాన్ని పూర్తి విమర్శిస్తుంది.
1: అండ్ ఇట్ గోస్ ఆన్ అటాకింగ్ క్రిటిసైజింగ్ ద కరెక్ట్ పాత్.
0: కనుక ఈ అనిత్యమైనటువంటి దాన్ని పొందడానికి ఈ సాధనను మనం చేయనక్కర్లేదు.
1: టు హ్యావ్ దట్ ఆర్టిఫిషియల్ మొమెంటరీ రిజల్ట్స్ వీ డోంట్ నీడ్ టు అండర్
0: ప్రేమ చేత నీవు సాధించడానికి ప్రయత్నం చేయి.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఓన్లీ బై లవ్.
0: ఈ ధ్యానంలో నీ ప్రేమను పెంచుకో.
1: డెవలప్ లవ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
0: అప్పుడే నిజమైనటువంటి ధ్యానం లభిస్తుంది.
1: దెన్ దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక రేపటి దినం కూడాను ముక్కోటి ఏకాదశి, గురు పూర్ణిమ.
1: టుమారో ఈస్ గురు పౌర్ణమి.
0: ఈ గురు పౌర్ణమి దినము దీని గురించి పూర్తి చెప్పవచ్చు.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ దీస్ డీటెయిల్స్ టుమారో ద గురు పౌర్ణిమ.
0: ఈ గురు పౌర్ణిమ,
1: గురు పూర్ణిమ,
0: గురువే ఒక పౌర్ణిమగా వచ్చేస్తున్నాడు.
1: గురు సింబలైజెస్ ద ఫుల్ మూన్.
0: కానీ ఆ గురుత్వాన్ని మనం మర్చిపోయిన తర్వాత ఏది ఉండదు ఇంక మనకు.
1: వెన్ వన్స్ వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ప్రిసెప్టర్ యు ఆర్ లెఫ్ట్ విత్ నథింగ్.
0: ఆ గురుత్వాన్ని మనం పూర్తి మర్చిపోతున్నాం.
1: అండ్ వీఆర్ ఫర్గెటింగ్ ది రోల్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: గురుత్వాన్ని హృదయం నందు ఉంచుకొని
1: keeping preceptor
0: దివ్యత్వంగా దాన్ని మార్చుకుని
1: and just transform into the
0: పవిత్రమైన దీంట్లో మనం లీనం కావాలి.
1: And then we have to melt and merge in the ultimate reality.
0: కనుక
1: సో
0: రేపటి దినము
1: టుమారో
0: మీరు ఈ గురు పౌర్ణమి యొక్క రహస్యాన్ని కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ ద సీక్రెట్స్ ఆఫ్ గురు పౌర్ణమి టుమారో.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba on the 23rd of July 2002 on the occasion of the valedictory function of the World Seva Conference.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

సర్వంతర్యామి, రామనామము వలె, కృష్ణనామము వలె, శివనామము వలె రెండక్షరముల నీ సాయినామమెంత మధురమయ్యా! నీ మూర్తి వలన ఈ మత్స్యలోకమొక్కటే తరించెను, కాని నీ నామము ముల్లోకములకు తారకమయ్యే. సాయి సద్గురు,

భక్తపరాధీన ఇహ పరములకు ఏలికవని, వెలుపల లోపల వెలుగు నీవేయని, నవ్వుల మూటవని, నటనల తోటవని, తిట్టిన దీవించిన తీరైన ప్రభువని, అడుగడుగున చేసే తప్పులు అడుగకయే క్షమించు స్వామివని ఆశపడినే వచ్చితే లోపలే ఉందువేలా. తలుపు తీసుకు వెలికి రావయ్యా సాయిదేవా.

సాయి పరమాత్మ చక్కెర తీపి చక్కెరకు తెలియదు. ఆనంద రూపుడవైన నీకు ఆనందము తెలియదు. నిన్ననుభవించు భక్తులకు తెలుసు. నీకు భక్తులు కోట్ల కొలది. మాకు నీవొక్కడవే. నీవనుమతించినచో నీవనుగ్రహించిన వారిని కొన్ని విషయములు అడిగి తెలుసుకొందును.

త్రిభువన మోహన, ఎందుకయ్యా అట్లు ముఖము తప్పించుకొని తిరిగెదవు? ఒక్కసారి నీ శ్రీపాదములు తాకనిమ్మంటిని. నీవేమో ఎర్రని నిలువుటంగీతో నీ పాదములు కప్పుకొని చురచుర జూచుతూ పోతివి. ఆ నారాయణుడవే నీవైనా. అలవాటులేని ఈ అలుకేలనయ్యా సాయీశ్వరా,

ముజ్జగములకు ఏలికయైన మీకు విశ్రాంతి ఎక్కడ? ఈ బ్రహ్మాండ భారమును మోయు మీరు ఏ మరుపాటున ఏ అరక్షణమైనా పవళింతురేమో అనే ఈ లాలి

وَلِيٌّ